ఆకాశవాణి వివిధ భారతి శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 10వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై మాసం 1వ తారీఖు బుధవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:10. ఇవాళ క్షేత్రశ్ని కార్యక్రమంలో హరిహర క్షేత్రం ధర్మపురి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ధర్మపురి క్షేత్రంకి 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో గోదావరి నదీ తీరాన ఉంటుంది ఈ క్షేత్రం. ధర్మపురి నరసింహ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన క్షేత్రం. ఈ క్షేత్రం కరీంనగర్కి 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాల పట్టణానికి 27 కిలోమీటర్ల దూరంలో, అలాగే హైదరాబాద్కు 232 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంనగర్ హైదరాబాద్ నుంచి ధర్మపురి క్షేత్రానికి నేరుగా ప్రయాణ సదుపాయాలుంటాయి. అలాగే సమీప రైల్వే స్టేషన్ మంచిర్యాల. ఇక ధర్మపురి క్షేత్ర స్థల పురాణం మహత్యం గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు ఈ పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:16. క్షేత్రదర్శిని కార్యక్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు పూర్వకాలంలో ధర్మవర్మ అనే మహారాజు నరసింహుని గురించి తపం ఆచరించగా నరసింహస్వామి అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నరసింహుడై ఈ క్షేత్రంలో అవతరించినట్టుగా చెబుతారు.

ఇక ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు కుజదోషం నివారణకి ప్రసిద్ధం. కుజదోషం ఉన్నవారు ధర్మపురి క్షేత్రమందు లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం చేస్తే వారి కుజదోష నివారణ అయి శీఘ్రంగా వివాహమవుతుంది అని భక్తుల నమ్మకం. ధర్మపురి క్షేత్రానికి సంబంధించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:28 దాటి 55 సెకండ్లు. క్షేత్రదర్శిని కార్యక్రమంలో ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి గురించి మాట్లాడుకుంటున్నాం. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. యోగాసీనుడైన శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి స్వయంభూగా సాలగ్రామ విగ్రహంలో పద్మాసనుడై కోరమీసరతో ప్రసన్న వదనంతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ఈ క్షేత్రంలో. ఇక్కడే ఉన్న మరో ఆలయంలో ఉగ్రరూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కూడా భక్తులకు ధర్మపురిలో దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించినట్టుగా చెబుతున్న శ్రీరామలింగేశ్వర ఆలయం కూడా ధర్మపురిలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ప్రధాన ఆలయమైన శ్రీ యోగా లక్ష్మీ నృసింహ ఆలయం నందు ఎక్కడా కూడా కనబడనటువంటి బ్రహ్మదేవుని విగ్రహం, యముని విగ్రహం కూడా ఉండటం ధర్మపురికి మిక్కిలి విశేషంగా చెప్పుకోవాలి. ధర్మపురి క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:36. క్షేత్రదర్శిని కార్యక్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ధర్మపురి క్షేత్రంలోని నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు యముని విగ్రహాన్ని దర్శించుకుని పునీలితులవుతామని చెబుతూ ఉంటారు. యముని విగ్రహ దర్శనం వలన నరక బాధ ఉండదని ఈ క్షేత్ర పురాణం చెబుతోంది. ధర్మపురి క్షేత్రంలో అనేక పురాతన ఆలయాలు, ఇతర మందిరాలు కూడా భక్తులు దర్శించుకోవచ్చు. గోదావరి తీరాల్లో ఉన్న అన్ని క్షేత్రాల కంటే ఈ ధర్మపురి క్షేత్రం అతి పురాతనమైనది అని ఆధ్యాత్మికవేత్తల భావన. మసీదు, నరసింహస్వామి ఆలయం, రామలింగేశ్వర స్వామి ఆలయం అన్నీ పక్కపక్కనే ఉంటూ మత సామరస్యానికి ఉదాహరణగా నిలుస్తుంది ధర్మపురి క్షేత్రం. ధర్మపురి గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తరువాత.

0: కైలాసాన నీకు సుభిక్షం సుభిక్షం, నిన్ను నమ్మిన భక్తులకి దుర్భిక్షం దుర్భిక్షం దుర్భిక్షం.
1: రుద్ర, ఏ వీరభద్ర, ఈ నమ్మని వాడి చేత చిక్కితే నిన్ను చిత్తు చిత్తు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:48. ఇవాల్టి క్షేత్రదర్శిని కార్యక్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి గురించి మాట్లాడుకుంటున్నాం. గౌతమ మహర్షి కారణంగా గౌతమి అని కూడా ఇక్కడి గోదావరిని పిలుస్తూ ఉంటారు భక్తులు. ముఖ్యంగా ఇక్కడి పుణ్య గోదావరి సమీపంలో ఉండటం వల్ల యాత్రికులకు సకల పాప నివారణతో పాటు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఒక పర్యాటక ప్రాంతంగా కూడా యాత్రికులకు చక్కని జ్ఞాపకాలను అందిస్తుంది ధర్మపురి క్షేత్రం. అలానే ఈ ప్రాంత గోదావరి స్వచ్ఛమైన నీటి ప్రవాహం కలిగి ఉంటుందని చెబుతారు ఇక్కడి పర్యాటకులు. ధర్మపురిలోని రామేశ్వర ఆలయం భువనేశ్వర్లోని లింగరాజస్వామి దేవాలయాన్ని పోలి ఉందని చరిత్రకారులు చెబుతారు. అలాగే ధర్మపురిలోని ఆలయ నిర్మాణాలు హంపీలోని ఆలయ నిర్మాణ శైలి ఒకేలా ఉంటుందని చెబుతూ ఉంటారు చరిత్రకారులు. ఇక ధర్మపురి క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:53. ధర్మపురి క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్ర దర్శిని కార్యక్రమంలో ధర్మపురి క్షేత్రం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు భక్తుల దర్శనానికి తెరిచి ఉంచుతారు. ధర్మపురి క్షేత్రంలోని నరసింహస్వామి ఆలయం, శ్రీ ఉగ్ర నరసింహుని ఆలయంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి వారి ఆలయం, అలాగే శ్రీరామ ఆలయం, శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం, సంతోషిమాత ఆలయం వంటి ఇతర ఆలయాలు ధర్మపురి క్షేత్రంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి. అనేక దేవాలయాలు పక్క పక్కనే ఉండటం చేత ధర్మపురి క్షేత్రానికి అనేక దేవాలయాల నగరంగా కూడా పేరు. మరి ఇన్ని విశేషాలు, ఇన్ని ప్రత్యేకతలు ఉన్న హరిహర క్షేత్రం ధర్మపురి క్షేత్రాన్ని మీరు ఓసారి దర్శించండి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. వీపీ జీరామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి స్థిరత్వం ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు ఈ టెలిఫోన్ సంభాషణలో అభినందించారు. భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం తెలియజేసిన వివరాల ప్రకారం భారత్లో బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల పరిధిలో ఇరాన్ భారత్ల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేయడానికి, మరింతగా పెంపొందించుకోవడానికి

0: ప్రభావానికి ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పిన ఇరాన్ అధ్యకుడు, ఇరు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘ చారిత్రక వారసత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారత్లో ఆమె పర్యటించడం ఇది మొదటిసారి కాగా, రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిగా నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు మొదలైన రంగాల్లో భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతున్నారు. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కూడా రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని రాష్ట్రపతి చెప్పారు.
1: జనజాతీయ విశ్వవిద్యాలయ విశేష రూపేక్షనజాతీయో భాషా బోలియా సంరక్షణ పర మిషన్ మోడ్ మే కామ కరేంగే. ముజె బతాయా గ్యా హై కి సంస్థా కే ట్రైబల్ స్టడీజ్ విభాగ ద్వారా కుయీ ఔర్ సావరా సమేత అనేక జనజాతీయ బోలియో కే డాక్యుమెంటేషన్ కో లేకర్ కే ఇసీ ప్రకార సే జమీనీ కార్య కియా జా రహా హై.
0: గిరిజన సాధికారత కోసం విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ది కార్యక్రమాన్ని అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందంటూ కోయా సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంటింగ్, లిఖితబద్ధం, లిపిబద్ధం చేయడాన్ని ఆమె ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపును ప్రభుత్వం 15 జూలై వరకు పొడిగించింది. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఏర్పడిన అంతరాయాల కారణంగా తాత్కాలిక ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నిన్నటి వరకు పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపించింది. ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలను ఎల్పీజీ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరినందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ మినహాయింపించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకుముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్లో ఉత్పాదక రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సుంకం మినహాయింపు వల్ల పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్ ఇంటర్మీడియట్స్పై ఆధారపడే ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఔషధ రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర ఉత్పాదక రంగాలతో కూడిన విస్తృత శ్రేణి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సవరించిన వేతనాలు ఈవేళ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల రేట్లు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయికి కంటే తగ్గకుండా ఉండేలా చూసింది.

0: ఇందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ సగటు వేతన ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298 రూపాయల నుంచి వీబీజీ రామ్జీ చట్టం కింద రోజుకు 327.40 రూపాయలకు ఈ వేతనాన్ని పెంచారు. ఇది సగటున 10% పైగా పెరుగుదల ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 50,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ మంచు శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలోని కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత క్లిష్టమైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమాన ప్రకారం 10:00 మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 2-0 ఎదురైన అనూహ్యమైన ఓటమి నుంచి కోలుకుని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. రెండవ T20 మ్యాచ్ శనివారం నాడు మాంచెస్టర్లోను, 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతాయి. జూలై 11వ తేదీన చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన 32వ ఫ్రాన్స్ 3-0 స్వీడన్ నుంచి 16లోకి దూసుకువెళ్లింది. టెక్సాస్లో జరిగిన మరొక మ్యాచ్లో నార్వే 2-1 ఐవరీ కోస్ట్ను ఓడించి 16కి అర్హత సంపాదించింది. ఆదివారం రాత్రి జరిగే 16 మ్యాచ్లో నార్వే బ్రెజిల్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం 15వ తేదీ వరకు పొడిగించింది. వీపీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీలో రాళ్ల కారణాలు, చికిత్స. ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ ప్రవీణ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ స్టోన్స్, మూత్రాశయంలో రాళ్ళు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ హోమియోపతి డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి కనుక్కుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ఇటీవల కాలంలో సమాజంలో ఈ కిడ్నీ స్టోన్స్ బారిన పడి తరచుగా సర్జరీస్ అని వివిధ రకాల వైద్య విధానాలను అవలంబిస్తున్నారు. ఈ కిడ్నీ స్టోన్స్ రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటారు డాక్టర్ గారు?
1: ముఖ్యమైన విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏంటి మొదలు, కిడ్నీస్ అన్నవి ఒక డ్రైనేజ్ సిస్టమ్, మన శరీరానికి ఒక డ్రైనేజ్ సిస్టమ్. అంటే మీరు లోపలికి పంపించిన ప్రతి వస్తువు ఏదో ఒక మార్గంలో బయటకు వెళ్ళాలి, లోపలికన్నా అబ్జర్వ్ అవ్వాలి, బయటకన్నా వెళ్ళిపోవాలి,
0: క్లీన్ అయ్యి వెళ్ళిపోవాలి.
1: ఎక్కువ శాతం క్లీన్ అయ్యి వెళ్ళిపోయేది కిడ్నీస్ ద్వారా. కిడ్నీస్లో ఇంకే ఆర్గాన్లోనైనా బ్లడ్ సర్క్యులేట్ అవ్వకపోవచ్చు, కానీ కిడ్నీస్

0: కంపల్సరీగా బ్లడ్ పూర్తిగా సర్క్యులేట్ అవుతుంటుంది. ఆ బ్లడ్ అక్కడికి వెళ్ళి ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయితే దానిలో ఉండే చెడు ఏవేవైతే ఉన్నాయో అవి తీసేస్తూ యూరిన్ తయారవుతుంది. ఇక్కడ ప్రకృతి యొక్క గొప్పతనం చూడండి, ఎర్రగా ఉండే రక్తం తెల్లగా ఉండే యూరిన్గా మారిపోతుంది. అంత పర్ఫెక్ట్గా ఫిల్టర్ చేస్తుంది కిడ్నీ.
1: బహుశా ప్రపంచంలో ఉండే అత్యంత
0: సొఫిస్టికేటెడ్ పర్ఫెక్ట్
1: హ్యూమన్ బీయింగ్ని
0: మీరు మిమిక్ చేయాలంటే ఒక 10 అంతస్తుల బిల్డింగ్లో కంప్యూటర్లు పెడితే అప్పుడు కొంత హ్యూమన్ బీయింగ్ది కావచ్చు.
1: అది కూడా
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనుకోండి. బ్రెయిన్ అయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్.
1: వరల్డ్లో ఉండే మోస్ట్ కాంప్లికేటెడ్ నెట్వర్క్ కంటే హ్యూమన్ బ్రెయిన్ అండ్ హ్యూమన్ బాడీ సిస్టమ్ ఈజ్ మోర్ సొఫిస్టికేటెడ్ అంటారు కదా.
0: అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. మనం దాని గురించి తెలుసుకున్న కొద్దీ నేచర్ మీద మమకారం పెరుగుతుంది, దాని యొక్క మిస్టరీ మీద మనకి ఇంకా కొంచెం గౌరవం పెరిగి అబ్బా ఇది ఏంట్రా బాబు మిస్టరీ అనుకుంటాం. అటువంటి సిచ్యువేషన్లో ఉన్న కిడ్నీస్ అంత గ్రేట్ ఫంక్షన్ చేస్తూ కంపల్సరిగా 365 రోజులు 24 గంటలు కంపల్సరిగా పనిచేస్తూనే ఉంటాయి కిడ్నీస్. అది ఫిల్టర్ చేస్తూనే ఉంటాయి. మీరు తినే తిండి తాగే వాటిని నానా చెత్త లివర్ ఒక ల్యాబు దాన్ని ఫిల్టర్ అది చేస్తూ ఉంటుంది. అక్కడ నుండి అది పంపిస్తే స్టూల్లో రూపంలోనూ వెళ్ళాలి, యూరిన్ రూపంలోనూ వెళ్ళాలి. అంటే బ్లడ్ మొత్తం సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ప్రతిదీ బ్లడ్లోకి చేరడానికి ట్రై చేస్తుంది. దాన్ని ఉంచాలా శరీరంలో వద్దా అన్నది నిర్ణయించేది కిడ్నీస్. సో మళ్ళీ తిరిగి తిరిగి ఎక్కడికి వస్తుందంటే మన యొక్క జీవన శైలి మీద ఆధారపడి మన కిడ్నీస్ మీద లోడ్ వేస్తున్నామా లేక కిడ్నీస్ సరిగ్గా పనిచేస్తున్నాయా అన్నది నిర్ణయించబడుతుంది. మీరు అడిగిన ప్రశ్నకు అక్కడికి వస్తే అప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ముఖ్య కారణం మన యొక్క శరీరంలో మనం పంపించే వస్తువులు, కెమికల్స్, యూరిక్ యాసిడ్ లేక ఇటువంటి క్రిస్టల్స్ ఇటువంటివన్నీ కూడా అవన్నీ ఆ ఫిల్టర్ మెకానిజం దగ్గరికి కిడ్నీ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఫామ్ అయ్యి ఒక గడ్డలాగా చిన్న స్టోన్ లాగా తయారయ్యి కిడ్నీలో ఇరుక్కుపోతుంది. అది యూరిన్లో వెళ్ళలేక ఆగిపోతుంది. ఆ పెద్దగా ఉంది కాబట్టి వెళ్ళదు, కాబట్టి కిడ్నీలో ఒక స్టోన్ ఫామ్ అవుతుంది. అట్లా
1: డాక్టర్ గారు, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా యూరిన్లో కాన్సన్ట్రేషన్ పెరిగి ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉందంటారు, ఇది ఎంతవరకు నిజమంటారు?
0: ఇది ఒక 60-70% కరెక్ట్ అండి. కరెక్ట్ కాదని నేను అన్ను, ఎందుకంటే డీహైడ్రేషన్ అయినప్పుడు యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది. అందులో కాన్సన్ట్రేట్ అయినప్పుడు శరీర తత్వం అంటే జెనెటిక్ మేకప్లో ఆ డిఫెక్ట్ ఉంటే ఈ క్రిస్టల్స్ ఒక చోట తయారయ్యి అవి గట్టిగా అవుతాయి. కానీ ఒక ఉదాహరణకు ఇప్పుడు 2 రోజుల్లో శివరాత్రి వస్తుంది. ఆ రోజు చాలామంది పొద్దునుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి మంచినీళ్ళు కూడా తాగరు. ఇంకా రంజాన్ వస్తుంది, దాంట్లో వాళ్ళు ఒక నెల మొత్తం మంచినీళ్ళు తాగరు పొద్దునుండి రాత్రి వరకు. అలా అయితే వాళ్ళు తాగకుంటే వాళ్ళకి అందరికీ ముస్లిమ్స్కి స్టోన్స్ ఫామ్ అవ్వాలి. అయిందా? మరి అవ్వదు. ఎందుకు అవ్వదంటే వాళ్ళకి ఆ జెనెటిక్ మేకప్లో ఆ డిఫెక్ట్ ఉండదు. ఉన్నవాడికి మాత్రమే దానికి ఇది దోహదం చేస్తుంది. అక్కడ వాళ్లకు ఆ స్టోన్ ఫామ్ అయ్యే లక్షణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు నీరు తీసుకోనప్పుడు అది ఫ్లష్ అవుట్ అవ్వదు కాబట్టి ఈ క్రిస్టల్స్ ఒక దగ్గర జమ అయ్యి అవి స్టోన్గా ఫామ్ అవుతాయి. కాబట్టి ఇది 60% వరకే కరెక్ట్, నాట్ 100%.
1: డాక్టర్ గారు జెనెటిక్ మేకప్ అన్నారు, కొందరికి స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళకి టమాటా తినకూడదు, గోబీ పువ్వు తినకూడదు, పాలకూర తినకూడదు అని వింటుంటాము. మరి అలా తిన్నా చాలా మందికి రాదు కదండి?
0: అదే మాట నేను ఇంతకుముందు చెప్పిన ఆన్సర్లోనే, ఆ జెనెటిక్ మేకప్ ఉంటేనే మీరు అవి స్టోన్స్ ఫామ్ అయితేనే వాటిని అవాయిడ్ చేయండి అని చెప్తారు. ఎందుకంటే ఎక్కువ శాతం 2/3 స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్సే ఉంటాయి. ఈ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఈ క్యాబేజ్, టమాటా, పాలకూర, ఈ కాలీఫ్లవర్ వీటిలలో, పాలల్లో, దాంట్లో ఈ క్రిస్టల్స్ ఫామ్ అయ్యే లక్షణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మీకు ఆ టెండెన్సీ ఉందని తెలుస్తోంది స్టోన్ ఫామ్ అయిందంటే. మీరు పైనుండి ఈ ఆహారం కూడా తీసుకుంటే ఇంకా స్టోన్స్ పెద్దగా అవ్వడమో, ఇంకో 2-3 ఎక్కువగా అవ్వడమో, మీకు బాధ ఎక్కువగా కలిగించడమో ఉంటుందని ఆహార నియమం చెప్తారు డాక్టర్ గారు. కానీ అలా అని తిన్నవాడికల్లా అవ్వదు. తిన్నవాడికల్లా అంటే ప్రపంచం అంతా ఇది మొత్తం బ్యాన్ అవుతుంది, అలా ఉండదు. ఆ వచ్చిన వాడికి ఇది తినకండి అని చెప్తారు.
1: అంటే ఆల్రెడీ ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఈ ఫుడ్ తింటే ప్రెసిపిటేట్ అవుతుంది,
0: ఎక్కువ అవుతుంది.
1: డాక్టర్ గారు, కిడ్నీ స్టోన్స్ పరిమాణము చిన్న 2 mm 1 mm నుంచి మొదలు పెట్టుకుని దాదాపు ఒక 2-3 inches కూడా ఉంటాయంటారు కదా, ఎటువంటి పరిస్థితుల్లో మనము సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది, సర్జరీ కాకుండా

0: హోమియోపతి వైద్య విధానంలో ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందంటారు?
1: తప్పకుండా ఉంటుందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హోమియోపతి పనికొచ్చేది ఒకటి అక్యూట్ పెయిన్లో. ఆ స్టోన్ ఎంత సైజ్ అయినా ఒక చోట తట్టుకున్నప్పుడు, ఒక యూరేటరీ కాలిక్ అని కానీ, యూరేటర్లో ఆ ట్యూబ్ ఉంటుంది, కిడ్నీస్ నుండి బ్లాడర్కు కనెక్ట్ చేసే ట్యూబ్ని యూరేటర్ అంటారు. రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. ఆ కిడ్నీలో ఫామ్ అయిన యూరిన్ని తీసుకొచ్చి బ్లాడర్లో వేసేస్తే, బ్లాడర్లో ఎక్కువ శాతం జమ అయినప్పుడు మీకు యూరిన్ వెళ్ళాలన్న కోరిక కలుగుతుంది అప్పుడు. అయితే ఈ స్టోను ఆ దాంట్లో వచ్చినప్పుడు ఒక టర్నింగ్ ఉంటుంది యూరేటర్ది. ఆ టర్నింగ్ దగ్గర ఆగినప్పుడు, ఆ జంక్షన్ దగ్గర ఆగినప్పుడు అక్కడ మీకు వాల్కు టచ్ అయ్యి అక్కడ కొంచెం దాని నుండి సెన్సేషన్ వచ్చి మీకు నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు దానికి మందులు ఉంటాయి, చాలా అద్భుతమైన మందులు ఉంటాయి హోమియోపతిలో. అయితే మేము కొంచెం ఎక్కువ డీటెయిల్స్ అడుగుతాం, వేరే సిస్టమ్స్ లాగా కాకుండా. కిడ్నీ స్టోను అంటే మందు ఉంటుంది, మాకు అలా ఉండదు. కిడ్నీ స్టోన్ వస్తే దీంతో వాంతులు ఉన్నాయా, మందు ఒకటి. లెఫ్ట్ సైడా, మందు ఒకటి. రైట్ సైడా, మందు ఒకటి. యూరిన్లో బ్లడ్ ఉందా, మందు ఒకటి. అతని మూమెంట్ ఎలా ఉంది, ఈ లక్షణాలు ఒక్క 2 నిమిషాలు గడిపిస్తే పేషెంట్తో ఆ లక్షణాలు తెలుస్తాయి, మందు వేస్తే సెకండ్స్లో తగ్గిపోతుంది. అది ఒకటి. రెండవది, ఈ కిడ్నీ స్టోన్ మీరు అడిగిన క్వశ్చన్లో సైజు బట్టి ఆటోమేటిక్గా కూడా ఎక్స్పైర్ అవుతాయి. మీరు మంచినీళ్ళు బాగా తీసుకున్నా, బార్లీ వాటర్ తాగిన, కిడ్నీ స్టోన్స్ అవి ఎక్స్పైర్ అవుతుంటాయి. బాడీ నేచర్, అది నేచర్ ఏం ఉంచుకోదు, అవి తీసేస్తుంటుంది. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళి సోంపు తింటారు, వెళ్ళొచ్చేప్పుడు ఆ సోంపులో ఉన్న చిన్న ముక్క పండ్ల మధ్యలో ఇరుక్కుంటే ఆ తీసేంత మట్టుకు మీ నాలుగు ఊరుకోదు, అది తీయాల్సిందే. ఇలానే కిడ్నీలో కూడా ఈ స్టోన్ ఫామ్ అయితే దాన్ని పంపించే వరకు కిడ్నీస్ ఊరుకోవు, అది డిఫెన్స్ మెకానిజం. సో ఎలానో అలా దాన్ని ఎక్స్పెల్ చేస్తూ ఉంటాయి. కానీ మీకు ఒక బాడీలో టెండెన్సీ ఉంది, మళ్ళీ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. ఈ కిడ్నీ స్టోన్స్లో ఉండే ప్రాబ్లమే అది, అది తయారై క్వారీలాగా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ తయారవుతుంటాయి. సో ఆ మళ్ళీ మళ్ళీ తయారయ్యే లక్షణాలని మాన్పించడానికి, రాకుండా ఉండడానికి కూడా హోమియోపతి అత్యద్భుతంగా పనిచేస్తుంది. మూడవది ఏంటంటే, ఈ స్టోన్స్ మీరు అడిగిన క్వశ్చన్లో ఇంకోటి ఎక్కడ ఉందంటే, సర్జరీ ఎప్పుడు పంపిస్తారు, హోమియోపతి ఎప్పుడు ఇస్తారు అంటే, ఒకవేళ స్టాగ్ హార్న్ క్యాల్కులస్ అనుకోండి, దాని సైజ్ ఏమన్నా కానివ్వండి, స్టాగ్ హార్న్ అంటే అది ఇలా వంకరగా ఉంటుంది
0: స్టోన్,
1: ఆ దాంట్లో ఆ స్టోన్ ఇరుక్కుపోతుంది. హార్న్ అంటే కొమ్ము, ఆ స్టాగ్ హార్న్ ఇట్లా ఆ కొమ్ము అక్కడ ఇరుక్కుపోతుంది, అది మీరు ఏం మందిచ్చినా బయటకు రాదు, దాన్ని సర్జరీతోనే తీయాలి. పెద్ద సైజు అనుకోండి, ఆ పెద్ద సైజు వాటికి మేము క్లినిక్ వచ్చే, మీరు అన్నారు 2 ఇంచెస్, 1.5 ఇంచు, 1 ఇంచు ఇట్లా ఉందనుకోండి, అయితే వాటికి ఏం చెప్తామంటే, మేము ఒక 2 మంత్స్ మందిస్తాము, 60-70% పెద్ద సైజు కూడా చూరా చూరా అయి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అలోపతిలో లిథోట్రిప్స్ అని ఒక మెథడ్ ఉంటుంది, ఆ రేజ్ పంపించి దాన్ని బ్రేక్ చేసి దాన్ని బయటకు
0: తీస్తారు.
1: అలాంటివి హోమియోపతి మెడిసిన్లో కూడా ఆ పవర్ ఉంటుంది. ఎందుకంటే హోమియోపతి మందు వెళ్ళి చేయదు, అది నేచర్ని కొంచెం యాక్టివేట్ చేస్తుంది, అది చూర అయిపోయి వెళ్ళిపోతుంది, అది సన్న సన్నగా అయిపోయి వెళ్ళిపోతుంది. అలా స్టోన్స్ కలెక్ట్ చేసిన వాళ్ళు మా మిత్రులు చాలామంది ఉన్నారు.
0: డాక్టర్ గారు, ఆహారపు పథ్యం అంటే ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళ దాంట్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఆహారం సంబంధించి?
1: రైట్, ఫస్ట్ కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి, చేస్తే మీకు ఒక బాడీలో స్ట్రెంగ్త్ వస్తుంది. సో దట్ ఆ స్ట్రెంగ్త్ ఇట్ విల్ పర్కులేట్ ఇన్ టు ఎవ్రీ ఆర్గాన్, దే కెన్ కిడ్నీస్ కెన్ ఎక్స్పెల్,
0: అంటే బాడీలో ఒక
1: ఇమ్యూనిటీ స్టేటస్ పెరుగుతుంది, మీకు స్ట్రెంగ్త్ వస్తుంది, ఇన్నర్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది, అప్పుడు కిడ్నీస్ ఎక్స్పెల్ చేసే కెపాసిటీ వస్తుంది. మీరే వీకుండి ఇలా వాలిపోతే ఇక కిడ్నీస్ ఎక్కడ పనిచేస్తాయి, చేయవు.
0: స్తబ్దంగా ఉండి పనిచేసే వాళ్ళు ఉంటారండి, అంటే కళ్ళకు లాంగ్ అవర్స్ ఆఫ్,
1: ఇప్పుడు పాపం సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, 10 అవర్స్ సిస్టమ్ ముందే కూర్చొని ఉంటారు, అది కంపల్సరీ. కానీ వాళ్లలో కూడా మీరు చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్లో చూడండి, వాళ్ళ ఒక ఫ్లోర్లో జిమ్ ఉంటుంది, వాళ్ళు కనీసం 2 డేస్ ఇన్ ఎ వీక్ ఆర్ 3 డేస్ ఇన్ ఎ వీక్ జిమ్లో స్పెండ్ చేస్తారు చాలామంది. ఐ నో మెనీ ఆఫ్ మై పేషెంట్స్. అలా అలవరుచుకుంటే మీరు రోజు చేయకపోయినా ఒక గంట ఒక 3 గంటలు పర్ వీక్ మీరు ఎక్సర్సైజ్ చేయగలిగితే అది సరిపోతుంది, అక్కడికక్కడికి కాంపన్సేట్ అవుతుంది.
0: ప్రస్తుతము ఒక ట్రెండ్ ఉందండి, 30x2 అంటున్నారు, 30 నిమిషాలు కూర్చుంటే 2 నిమిషాలు నడవాలని ఏదో రూపంలో, అంటే అటు వాష్రూమ్కి వెళ్ళడం కానీ పక్కన సీనియర్ బాస్ని కలవడం కానీ కొలీగ్ కలవడం కానీ చేస్తూ ఉండాలి, సో దట్ బాడీ స్తబ్దత లోను కాకుండా యాక్టివ్గా ఉంటుందని.
1: రెండోది ఈ ఫుడ్ ఏంటంటే, ఫస్ట్ కిడ్నీ స్టోన్కు కావాల్సింది హైడ్రేషన్, వాటర్. వాటర్ బాగా తీసుకోవాలి. ఇతనికి వాటర్ తీసుకునే అలవాటు లేకనే కొంచెం ఇది ఎక్కువగా అగ్రవేట్ అవుతుంటుంది, కాబట్టి అతనికి ఇన్సిస్ట్ చేయాలి నీకు వాటరే మందు, మామూలుగా ఇప్పుడు అమెరికాలో ఒకవేళ వెళ్ళి ఎమర్జెన్సీలో కిడ్నీ స్టోన్ డయాగ్నోస్

0: చేస్తే వాళ్ళు ఐవీ డ్రిప్లో ఫ్లూయిడ్ ఎక్కించి ఆ యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి వెళ్ళిపోయేట్టుగా చేస్తారు తప్ప దానికి ఏం మందులు ట్రీట్మెంట్లు ఏమి మొదలు ఇనిషియేట్ చేయరు అన్లెస్ ఇట్ ఈజ్ లిటిల్ సివియర్. అంటే దానికి అది కూడా సరిపోతుంది. కాబట్టి వీడు వాటర్ సరిగ్గా తీసుకుంటే, హైడ్రేషన్ బాగుంటే ఉన్న స్టోన్స్ వెళ్ళిపోవడమే కాకుండా కొత్త స్టోన్స్ ఫామ్ అవ్వకుండా యూరిన్ ఫ్లష్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మోరీలో చిన్న రాయి ఇరికితే నీళ్లు కొట్టేస్తే ఈ రాయి వెళ్ళిపోతుంది కదా, ఇది కూడా అదే టెక్నిక్. పెద్దదైతే తప్ప, స్టోన్ పెద్దగా అయితే మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం. రెండవది ఆహార నియమాలు. ఇంతకుముందు నేను చెప్పినట్టు పాలకూర, టమాటా, క్యాబేజ్ కాలిఫ్లవర్, పాలు, వీటిలలో ఏంటంటే కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఫామ్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది,
1: టెండెన్సీ.
0: సో మనకు బాడీకి డిఫెక్టే అది ఉన్నప్పుడు ఇవి దాన్ని అగ్గిలో అజ్జం పోసినట్టుగా అయ్యి కొంచెం ఎక్కువ అవుతుంది అన్న దాని గురించి వాటిని అవాయిడ్ చేయమంటారు. సో యాక్టివిటీ అండ్ వాటర్, దెన్ కొంచెం డైట్ రెస్ట్రిక్షన్, ఇనఫ్.

0: టెండెన్సీ. సో మనకు బాడీకి డిఫెక్టే అది ఉన్నప్పుడు ఇవి దాన్ని అగ్గిలో అజ్జం పోసినట్టుగా అయ్యి కొంచెం ఎక్కువ అవుతుంది అన్న దాని గురించి వాటిని అవాయిడ్ చేయమంటారు. సో యాక్టివిటీ అండ్ వాటర్ దెన్ కొంచెం డైట్ రెస్ట్రిక్షన్ ఇనఫ్.
1: ఈ ఈ మధ్యలో డాక్టర్ గారు ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత జనాలు ఈజీ అంటే ఇంట్లో హోమ్ ఫుడ్ తినడం కానీ ఫుడ్ను కూడా ఒక పద్ధతిగా తినకుండా అలవాటయ్యారు. దీన్ని అవాయిడ్ చేయడం వల్ల కూడా కొంచెం ఈ సమస్యకి దూరంగా ఉండొచ్చే ఉండే అవకాశం ఉంది అంటారా?
0: ఉంటుందండి. ఎందుకంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దీస్ యాప్స్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దీస్ లైక్ ఫాస్ట్ ఫుడ్ అండ్ అది డే టు డే లైఫ్లో ఇప్పుడు యంగర్ జనరేషన్లో అది ప్రబలిపోయింది. ఇంట్లో తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ అలా అన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు బయట ఇడ్లీ దొరుకుతుంది, పిజ్జా దొరుకుతుంది, మీరేం సెలెక్ట్ చేసుకోవాలో ఉండాలి. అందులో ఉంది కాబట్టి నేను తీసుకున్నా అన్నది కాదు. మీరు ఇంట్లోనే చేసుకోలేకపోవచ్చు, కానీ ఆర్డర్ ఇచ్చేటప్పుడు చూసుకొని చేయొచ్చు. ఒకటి, దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ కంటామినేషన్, దాంతో మీ ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. రెండవది, మీరు అన్నట్టుగా ఆహార పదార్థాలలో చీజులు పన్నీర్లు వీటివి ఎక్కువగా వచ్చేసరికి శాతము ఆ ఫ్యాట్ కంటెంట్ పెరగడము, మనకు వచ్చే శక్తి తగ్గడము, ఇమ్యూనిటీ తగ్గడము, వీటి వలన మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వచ్చేసి మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ అయ్యి ఒక కిడ్నీ స్టోన్స్ ఏముంది, బీపీ పెరగడం, షుగర్ పెరగడం, కొలెస్ట్రాల్ అయితే ఇప్పుడు నేను యంగ్ పీపుల్కి చూస్తున్నాను కొలెస్ట్రాల్ పెరగడం అన్నది, అది పెరగడం, ఇట్లా ఎన్నో అవలక్షణాలు మనము మన తండ్రుల ఏజ్లో విన్నవన్నీ ఇప్పుడు చిన్న పిల్లల ఏజ్లో చూస్తున్నాం. ఇవన్నీ రావడానికి మన లైఫ్ స్టైలే మెయిన్ కారణం. వీటిని అప్పుడప్పుడు ఆటవిడుపుగా వీక్లీ ఒకసారి రెండు సార్లు అంటే వేరు, రోజు చేయని అవసరం లేదు.
1: డాక్టర్ గారు, మన భారతీయ సంస్కృతి గురించి మీరు రెఫర్ చేశారు, యోగా ధ్యానము ప్రాణాయామం మన జీవితంలో ఒక భాగంగా ఉండింది, అలాగే కలిసి భోజనం చేయడము వేడివేడిగా తినడం కూడా ఒక భాగంగా ఉండింది. తిరిగి ఆ పద్ధతులకు మనం వెళ్ళేటట్లయితే చాలా మటుకు వ్యాధుల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉందంటారా?
0: తప్పకుండా అండి, తప్పకుండా. ఎందుకంటే మన యొక్క దైనందిన జీవిత కార్యక్రమంలో మనం అలవరుచుకున్న పద్ధతులే మన యొక్క ఫ్యూచర్ హెల్త్ని నిర్ణయిస్తాయి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీలో రాళ్ళు కారణాలు చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ ప్రవీణ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.8.

తరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 7:33 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో జనరంజని కార్యక్రమంలో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082. రాజేష్ ఖన్నా, చిన్నపాసి, సునీత రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, బిల్లు కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి మెసేజ్ చేశారు. అలాగే రాజేష్ రాణి భువనగిరి మండలం నుంచి ఒక మంచి పాటని మా కోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా. గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, అలాగే కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, మనోజ్ కుమార్, సదాప్రియ, హరిహరన్, అలాగే శ్రీరామ హనుమానులు నిజామాబాద్ జిల్లా నుంచి, శుభోదయం అల్మాస్గూడ నుంచి వడ్లమణి శ్రీ రవికుమార్, అలాగే జనరంజని శుభోదయం మా కోసం ఒక మంచి సాంగ్ కావాలి జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, కలికితూరు ఆనందరావు, సాగపురం ప్రదీప్ కుమార్, నల్లబోతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు అండ్ సుజిత, మీ అందరి కోసం ఎస్పి బాలుగారు పాడిన ఈ పాట.

0: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో జీఎస్టీతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఈ అంశం గురించి ఐఆర్ఎస్ కమిషనర్, సికింద్రాబాద్ జీఎస్టీ కమిషనరేట్ నుంచి శ్రీ దాసరి బాలయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM జనరంజని కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082. నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, విజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అలాగే మురళి, రాధాకృష్ణయ్య, రాధమ్మ, ముఖేష్, హరీష్ చిన్నంపల్లి గ్రామం నుంచి, అలాగే ఒక మంచి పాట ఏదైనా మాకోసం మంచి పాట సాంగ్, ఏదైనా మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి డిస్టిక్, సునీత, శ్రీనివాస్, లక్ష్మీప్రియ, దర్శిని, రోహిత్, చారి, గుడ్ మార్నింగ్ జనరంజని, గుడ్ మార్నింగ్ అండి. నారాయణ, అనసూయ, చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట్ నిజామాబాద్ నుంచి, పెద్దంబర్పేట గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, అలాగే గుడ్ మార్నింగ్ జనరంజని, గుడ్ మార్నింగ్ అండి. ఒక మంచి పాట ఏదైనా మాకోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలామంది మంచి సాంగ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఐ నో, డెఫినెట్గా మీ అందరి కోసం మంచి పాటలు ప్లే చేద్దాం. రంగారెడ్డి జిల్లా నుంచి రాజకుండ కార్తిక్ చారి, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ శుభోదయం జనరంజని అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మీ అందరి కోసం ఎస్పి బాలు అండ్ జానకి గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

7:47 మినిట్స్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలయ గ్రామం నుంచి, అలాగే బాబురెడ్డి నగర్ నుంచి ఎస్వీఎస్ఎస్ మూర్తి, కామేశ్వరి, అఖిల, సమన్విత, భాస్కర్, మాకోసం ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి ఏదైనా సినిమా నుంచి, కూచిన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రమానందన్, శ్రీనగర్ కాలనీ నుంచి, విద్యానగర్ నుంచి, గుడ్ మార్నింగ్ జనరంజని, గుడ్ మార్నింగ్ అండి, నాగారం అనే ప్లేస్ నుంచి ఎస్వీఎస్ఎస్ మూర్తి గారు మళ్ళీ మనకి మెసేజ్ చేశారు, అలాగే విజయ్, ధర్మతేజ, దీక్షిత, కళ్యాణి, నిజాంపేట్ మెదక్ డిస్టిక్ట్ నుంచి ఆకాశవాణి వివిధ భారతికి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి, సాయిపురి కాలనీ మల్కజ్గిరి రింగ్ రోడ్ నుంచి వనమ శేఖర్, రేఖ, లక్కీ, బాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్, బ్లెస్సీ మియా.

0: అందరి కోసం ఎస్పి బాలు ఎస్ జానకి పాడిన ఈ పాట.
1: హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా హా

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి. వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం జన్మశ్రీ ప్రోగ్రాం వింటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహదేవ్, మహబూబ్ నగర్ నుంచి రామకృష్ణ, విహాన్స్ విద్వాన్, రవలి, లక్ష్మీకాంత్, పులిపాటి సత్యవాతి, పులిపాటి వెంకటేష్, వనస్థలిపురం నుంచి దోనాల సుదర్శన్, రేణుక, బాలాజీ, బత్రి, హరిణి, వరంగల్ కాశీబుగ్గ నుంచి లోకేష్ సాయికృప, లక్ష్మణ్ రావు, జిబ్లిక్పల్లి నుంచి చిక్కా చక్రపాణి చందన. మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.
6: అమ్మగారు అమ్మగారు, ఒట్టి చెప్పండి అమ్మగారు.
7: ఏంటది
6: అందరిలా చూడరుగా నన్ను మీరు?
7: అంటే
6: ఆయోజన చూసింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
7: అయితే
6: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
7: రాదులే.
6: అంటే?
7: అంటే
6: నేనంటే
7: నువ్వంటే
6: మీకెంతో
7: నాకెంతో
6: ఇష్టం అన్నమాట.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం. మనందరికీ ఇష్టమైన జనరంజని.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపుపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నరేందర్ రెడ్డి గారు నమస్కారం. బాగున్నాను, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: నందమూరి బాలకృష్ణ గారి పాట వేయండి మేడం.
0: నందమూరి బాలకృష్ణ గారు, కోదండరామరెడ్డి గారు కాంబినేషన్ లో వచ్చిన ఒక మంచి పాట వినిపిస్తాను మీకు జనరంజన్.

0: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్. శుభోదయం.
0: శుభోదయం. శుభోదయం. జైనుద్దీన్ గారు.
1: అవును మేడం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడనండి. మహమ్మద్ జైనుద్దీన్.
0: చెప్పండి, ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం మేడం గారు.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు
1: ఈ రోజు? మేడం, ముఠా మేస్త్రి మూవీలో జోరుగున్నది.
0: తప్పకుండా, ముఠా మేస్త్రి చిత్రం నుండి ఈ పాట.

0: నమస్కారం, జనరంజన్ కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారండి?
1: భూదాన్ పోచంపల్లి నుండి బోగ మార్కండేయ.
0: మార్కండేయ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను బాగున్నానండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటున్నారు ఈరోజు?
1: గాంధీవం సినిమాలో గోరువంక వాళ్ళగానే గోకులానికి పాట కావాలి మేడం.
0: మంచి పాట అడిగారు. గాంధీవం సినిమాలోంచి గోరువంక వాళ్ళగానే గోకులానికి మంచి పాట మీ అందరి కోసం.

0: హలో,
1: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నమస్కారం అండి. మేడం గారు నమస్కారం.
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ మేడం.
1: ఎవరు?
0: చొంగాని సోమయ్య,
1: సోమయ్య గారు.
0: గ్రామం ఆత్మకూరేస్ మండల్ సూర్యాపేట జిల్లా నుండి అండి.
1: సోమయ్య గారు చెప్పండి, ఎలా ఉన్నారు?
0: మేడం గారు పైన అండి.
1: సరే, ఏ పాట వినిపించమంటారు?
0: ప్రేమ సాగర్ నుంచి అందాలు కేసుందరి రాత్రి అనేది చూడండి.
1: తప్పకుండా మీకోసం ఆ పాట.

పలకరిల్చె మనసు, కలలు మురిసి పులకరిల్చె వయసు, కన్నులు కులికెను కవితలు పలికెను, పాదము కదిలిను భావము తెలిసెను, అదే కదా అనుక్షణం.

పాటలు మాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాల తోడు ఎప్పుడూ మనసుకి హత్తుకునే ఉంటుంది. ఇది మన జనరంజన్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇంతవరకు మీరు జనరంజని కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా

0: జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లో కార్యక్రమంలో జీఎస్టీతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఈ అంశం గురించి శ్రీ దాసరి బాలయ్య గారు, ఐఆర్ఎస్ కమిషనర్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ జీఎస్టీ కమిషనరేట్ వారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.8.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 8:30 అండ్ 37 సెకండ్స్ స్టూడియో క్లాక్లో జనరంజని ప్రోగ్రాం వింటున్నారు. ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. మా నెంబర్ 0402324082. ఎద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, రాజేష్, రమణి, రేఖ, రోజా, చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహద్యుతి, సాయి, మాన్విత, సమృత, గీతానగర్ హైదరాబాద్ నుంచి. అండ్ మీ అందరి కోసం ఎస్పీ బాలు, కేఎస్ చిత్ర పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. జనరంజని వింటున్నారు. ఉన్నికృష్ణన్ సుజాత గారు పాడిన గ్రీకు వీడు చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. రవికుమార్ రమాదేవి మల్కజ్ గిరి నుంచి, అలాగే భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుంచి మాధాసు సత్యనారాయణ, కవిత అలాగే స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అబేద ఆయేషా కూడా ఉన్నారు. రవికుమార్ రాకేష్ రోజా రేవంత్ ఉన్నారు నాగోలు నుంచి. ఆనంద్ అన్వేషణ సినిమా నుంచి పాట కావాలి అడుగుతున్నారు. తప్పకుండా నేను ప్లే చేయడానికి ట్రై చేస్తానండి. అలాగే గణేష్ టౌన్షిప్ నుంచి, చిరియాల్ కీసర్ మండల హైదరాబాద్ నుంచి, గోపాల్ వేదగిరి అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా గ్రీకు వీరుడి చిత్రం నుంచి ఈ పాటని రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.

0: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో జీఎస్టీతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఈ అంశం గురించి శ్రీ దాసరి బాలయ్య గారు, ఐఆర్ఎస్ కమిషనర్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ జీఎస్టీ కమిషనరేట్ వారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇది ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఈరోజు జీఎస్టీతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈ అంశం గురించి శ్రీ దాసరి బాలయ్య గారు ఐఆర్ఎస్ కమిషనర్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ జీఎస్టీ కమిషనరేట్ నుంచి స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ముచ్చట్లు సార్.
1: గుడ్ మార్నింగ్ అండి.
0: రైట్, నార్మల్ గా జీఎస్టీ అంటే ఈ పన్నులు లెక్కలు సంఖ్య వీటన్నిటి అంటే ఈ నెంబర్ సిస్టమ్ మీద చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ఈ భయం అనేది ఎంతవరకు నిజం సార్? నిజంగా ఈ భయం ఉంటుందా ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న ఇంకో ఆంటర్ప్రీనర్స్కి, లేకపోతే ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్న యువతకి?
1: చాలా ముఖ్యమైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించినందుకు చాలా ధన్యవాదాలు అండి. ఎందుకంటే ప్రతిభావంతులైనటువంటి ఎంతోమంది విద్యార్థులు ఈ ఒక్క మిస్కన్సెప్షన్, ఒక అపోహ కారణంగా ఈ జీఎస్టీ రంగంలో ఉండేటువంటి ఎన్నో ఉపాధి అవకాశాలని పొందడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేటి జీఎస్టీ కంప్లయన్స్ మెకానిజం అనేది చేతితో చేసే లెక్కలు కానీ మరోది కానీ కాదు. ఇది పూర్తిగా డిజిటల్, ఆటోమేటెడ్ మరియు సిస్టమ్ ఆధారిత ప్రక్రియ అన్నట్టు. ఓకే, ఇందులోన ఈ అవసరమైనటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జీఎస్టీ పోర్టల్ అదే స్వయంగా లెక్కిస్తుంది. ఇవి ఈ పరిశ్రమలో ఉండే ఉపాధి అవకాశాల కోసం మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందా అంటే, జీఎస్టీ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, జీఎస్టీ రూల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఒక రీజనబుల్, ఒక ఇంటెలిజెంట్ వేలో అర్థం చేసుకోవడం, దాన్ని అప్లై చేసుకునేదాన్ని అర్థం చేసుకున్న దాన్ని సమయానుకూలంగా అప్లై చేయడం, అలాగే ఇదంతా జీఎస్టీ అంతా సిస్టమ్ ఎనేబుల్డ్ పోర్టల్లోనే చేసే ప్రక్రియ కాబట్టి ఆ జీఎస్టీ పోర్టల్లోన ఒక డిజిటల్ నాలెడ్జ్తోన, ఒక కంప్యూటర్ సేవీ స్కిల్స్తోన దానిని ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండేది. ఇప్పుడు చూడండి, జీఎస్టీ అనేది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇన్వాయిస్ రైజ్ చేసిన అక్కడి నుంచి ఈవే బిల్లు జనరేట్ చేయడం, ఇన్వాయిస్

0: మ్యాచింగ్, అవన్నీ బుక్ కీపింగ్, మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేయడం, ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనందరికీ ప్రీతి ప్రాతరమైనటువంటి హైదరాబాద్ బిర్యానీ, ఒక రైస్ తీసుకున్నప్పటి నుంచి, మసాలా దినుసులు తీసుకున్నప్పటి నుంచి, రకరకాల మార్కెట్స్ నుంచి అవన్నీ క్రోడీకరించి, దెన్ దాన్ని ఒక కిచెన్లోకి తీసుకొని వెళ్ళేసి, ఒక ప్రాసెస్గా సబ్జెక్ట్ చేసేసి, తర్వాత అల్టిమేట్గా ఒక కన్జ్యూమర్కి ఒక ఒక అంబియన్స్లోనే సర్వ్ చేయడానికి ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ అన్నిటినీ ఎలాగైతే మనం పొందిగ్గా వన్ ఆఫ్టర్ అనదర్ చేసుకుంటూ పోతేనే ఒక అల్టిమేట్ సర్వీసులకే మన ప్రఖ్యాతమైనటువంటి హైదరాబాద్ బిర్యానీ ఎలా వస్తుందో, ఒక గూడ్స్ కానీ సర్వీస్ కానీ జనరేషన్ అయినప్పటి నుంచి, ప్రొడక్షన్ అయినప్పటి నుంచి అల్టిమేట్ కన్జ్యూమర్కి అది చేరి ఒక దాని ఒక మీనింగ్ఫుల్ ఎండ్ చేయడానికి మధ్యలోన చాలా ప్రాసెస్ ఉన్నాయి. ఇవన్నీ డిజిటలు, ఆటోమేటెడ్ సింపులు, అండ్ వీటన్నిటినీ మరి కొద్దిగా ఒక బేసిక్ లాజికల్ రీజనింగ్ ఉండి, ఈ కంప్యూటర్ వ్యవస్థ పైన కొద్దిగా అండర్స్టాండింగ్ ఉండి, కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉండి, కాస్త ఇంగ్లీషు తెలిసి ఉండి వస్తే ఇంకా వరల్డ్ ఈజ్ ద ప్లాట్ఫామ్. సో మెనీ ఆపర్చునిటీస్ మన తెలంగాణ యువతకు అవైలబుల్ ఉన్నాయి.
1: చాలా మంచి విషయాలు, ముఖ్యంగా ఈ టాక్సెస్ అనగానే నెంబర్స్, లేకపోతే డిజిట్స్, మ్యాథమెటిక్స్లో మనం చాలా టాప్లో ఉండాలి, ఇలాంటి కొన్ని అపోహలు ఉన్న వాళ్ళందరికీ కూడా మీ ఎక్స్ప్లెనేషన్ చాలా ధైర్యాన్నిచ్చిందని చెప్పుకోవచ్చు సార్. అయితే మామూలుగా ఈ యువ గ్రాడ్యుయేట్స్ గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం చేయాలనుకుంటే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగంలో ఏ కెరియర్ అవకాశాలు అందుబాటులో ఉంటాయి, అండ్ వాటికి ప్రత్యేకమైన డిగ్రీలు ఏమైనా అవసరమా జిఎస్టీకి సంబంధించి?
0: యా, చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ ప్రభుత్వ రంగంలో ప్రతి గ్రాడ్యుయేట్స్కి సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, రైల్వేస్ ఉన్నాయి, యూపీఎస్సీ రాయొచ్చు, బ్యాంక్స్ రాయొచ్చు, ప్రొఫెషనల్ ఆఫీసర్స్ రాయొచ్చు, ఇవన్నీ జనరల్. ఇక ప్రత్యేకించి మన జిఎస్టీ విషయానికి వస్తే, ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం రెగ్యులర్గా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాయడానికి దెర్ ఈజ్ నో స్పెషల్ డిగ్రీస్ రిక్వైర్డ్. ఎనీ గ్రాడ్యుయేట్ దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఆర్ట్స్ అని కాదు, సైన్స్ అని కాదు, కామర్స్ అని కాదు, అగ్రికల్చర్ అని కాదు, బిజినెస్ మేనేజ్మెంట్ అని కాదు, ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది ఇందులో సో మెనీ సర్వీసెస్ ఉన్నాయి. కటింగ్ ఎడ్జ్ లెవెల్ ఆఫీసర్స్ ఇందులో చాలామంది ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన సెంట్రల్ ట్యాక్స్లోన ఇన్స్పెక్టర్ లెవెల్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం అన్నట్టు, ఇందులో పన్నుల కలెక్షన్ నుంచి, వాళ్ళ రిటర్న్ మానిటర్ నుంచి, మళ్ళీ ఒక రిస్క్ బేస్డ్ అనాలిసిస్ చేసుకుంటూ ట్యాక్సెస్ను ఎలా కలెక్ట్ చేసుకోవాలా, పినల్ ప్రొవిజన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, ఇవన్నీ చేసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ మరి ఎలా చేయాలి, ట్యాక్స్ పాలసీస్ అండ్ ట్యాక్స్ ఫెసిలిటేషన్ ఎలా చేయాలి, ట్యాక్స్ కట్టడంలో ఏమైనా ఇబ్బందులు వస్తే ఎలాగ ట్యాక్స్ ఫెసిలిటేషన్ చేసి మన జాతీయ నిర్మాణంలో ఎలా పాల్గొనాలి అనేటువంటి వెరీ ఇంపార్టెంట్ ఇన్స్పెక్టర్స్ ఉద్యోగాలు ఉన్నాయి. అలానే ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నాయి, అలానే ఆడిట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, అలానే సిబిఐ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఇన్స్పెక్టర్ లెవెల్లో చాలా పోస్టులు ఉన్నాయి. సెకండ్, ఇక ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనేది ఇది ఒక ఇంపార్టెంట్ పోస్ట్ అన్నట్టు. ఇది ప్లానింగ్ డివిజన్స్లో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తారు. వీళ్ళు ఈ లోవర్ లెవెల్ స్టాఫ్కిను, ఈ ఇన్స్పెక్టర్ అండ్ అబవ్ వాళ్ళకిను ఒక ఇంటర్ కనెక్టివిటీగా ఉండి చాలా మీనింగ్ఫుల్ కార్యక్రమాలు చేస్తారన్నట్టు. సో ఈ విధంగా ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ప్రతి సంవత్సరం రెగ్యులర్గా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. మోస్ట్లీ ఇందులో నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఆంధ్ర తెలంగాణలోన పిల్లలు ఈ ఎగ్జామ్స్ ఎక్కువగా రాయట్లేదు. మన ఈ స్టేట్లో పర్టికులర్లీ మోస్ట్లీ పిల్లలు యూపీఎస్సీ రాస్తారు, లేకపోతే సాఫ్ట్వేర్ వైపు వెళ్తున్నారు, లేకపోతే బ్యాంకింగ్ అంటారు, టీచర్ జాబ్ అంటారు. సో ఇక ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మన పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది, కానీ ఈ ఉద్యోగ అవకాశాన్ని మన పిల్లలు ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం.
1: సో ఈ ఎగ్జామ్ రాయకపోవడానికి, అంటే ఇటు సైడ్ ఇంట్రెస్ట్ చూపకపోవడానికి మేజర్ రీజన్స్ అంటే

0: ఏం చెప్తుంటారు సార్ నార్మల్గా జనరల్గా పిల్లల్లో అంటే అవగాహన లేకపోవడమా
1: అంటే నా
0: లేకపోతే
1: ఇండివిజువల్ ఒపీనియన్ ఏంటంటే, మన ఆంధ్ర తెలంగాణలో ఈ సాఫ్ట్వేర్ కొద్దిగా బూమ్ ఎక్కువ ఉంది. వి ఆల్ నో దట్ హైదరాబాద్ ఒక గ్లోబల్ డేటా సెంటర్ గాను, ఒక గ్లోబల్ ఐటీ పవర్గా డెవలప్ అవుతుంది. అది మరి ఒక పెద్ద పుల్ ఫ్యాక్టర్. ఓకే, ఇంకా రెండవది, మన పిల్లలు చాలా జనరల్గా చాలా ఇంటెలిజెంట్గా అనలిటికల్గా ఉంటారు. వాళ్ళు యూపీఎస్సీ మీద చాలా ఫోకస్ పెడతారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్యాంకింగ్ మీద, టీచర్స్ మీద చాలా గురి ఉంది. దాంట్లో చాలా కష్టపడుతున్నారు, చాలా మంది విజేతలుగా కూడా అవుతున్నారు. మరి ఉత్తరాది రాష్ట్రాలలో ఈ ఎస్ఎస్సీ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. పిల్లలు అక్కడి నుంచి బాగా సెలెక్ట్ అవుతున్నారు. ఈ ఉద్యోగ అవకాశాలని కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యువత ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం.
0: చాలా మంచి విషయాలు విషయం చెప్పారు సార్. అంటే వేరే ఎలాగైతే ఐటీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ చూపుతున్నారో, ఎలా అయితే డాక్టర్, ఇంజనీర్, మరి గవర్నమెంట్ సెక్టర్లో ఎస్ఎస్సి, బ్యాంకింగ్, టీచర్ జాబ్స్ వీటికి ఉన్న ఇంట్రెస్ట్ చూపుతున్నారో, దానిలాగానే మన జిఎస్టీకి సంబంధించిన ఉద్యోగాల్లో కూడా చాలామంది యువత ఇట్స్ రావాలని చెప్తున్నారు. సో ఇది కూడా చాలా కొంచెం కష్టపడితే డెఫినెట్గా మనకు ఒక మంచి సెంట్రల్ మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మామూలుగా ఈ జిఎస్టీ ప్రాక్టీషనర్ అనే ఒక పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది సార్. ఏంటి ఈ జిఎస్టీ ప్రాక్టీషనర్? చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, దీనికి సంబంధించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాకపోతే ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక పాట వినేసి అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. జిఎస్టీతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు, ఈ అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు గెస్ట్ శ్రీ దాసరి బాలయ్య గారు, ఐఆర్ఎస్ కమిషనర్ ఇన్స్టిట్యూట్, సికింద్రాబాద్ జిఎస్టీ కమిషనరేట్ నుంచి. సార్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. మామూలుగా ఈ జిఎస్టీ ప్రాక్టీషనర్ అనే ఒక పదం ఎక్కువగా మనం వింటూ ఉంటాం సార్. దీంట్లో జిఎస్టీకి సంబంధించి ఎప్పుడు మాట్లాడినా కూడా, జిఎస్టీ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు మాట్లాడినా కూడా, జిఎస్టీ ప్రాక్టీషనర్ అనే ఒక ప్రొఫైల్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి జాబ్ ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే దీనికి ఉండే క్వాలిఫికేషన్ ఏంటి సార్?
1: చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో,

0: అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి జాబ్ ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే దీనికి ఉండే క్వాలిఫికేషన్ ఏంటి సార్?
1: చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఉపయోగపడాల్సినటువంటి ఒక స్కీమ్ ఉంది, అది జిఎస్టీ ప్రాక్టీషనర్. ఇది జిఎస్టీ యాక్ట్ 2017లోనే సెక్షన్ 48 లోపల ఇది ఒక ఫెసిలిటీ చేసి పెట్టారన్నట్టు. ఇందులో ఎలాగయ్యా అంటే, ఏదైనా గ్రాడ్యుయేట్ మన కొద్దిగా బ్రేక్ తీసుకున్నాం ఓకే ఓకే
0: రైట్. మామూలుగా ఈ మీరు అన్నట్టుగా సిజిఎస్టీ చట్టం ప్రకారం 2017లో సెక్షన్ 48 ప్రకారం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్రాక్టిషనర్ దీని గురించి ఇది నమోదు చేసుకున్నదానికి చట్టబద్ధమైన ఒక విధానం ఏర్పాటు చేయబడిందని చెప్తుంటారు. అలాగే విద్యార్హత ఆధారంగా ఈ వృత్తిలో ప్రవేశించాలంటే డిగ్రీ అనేది తప్పనిసరిగా కావాలని చెప్తూ ఉంటారు. అండ్ లా లేకపోతే కామర్స్, బ్యాంకింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులుగా చెప్తూ ఉంటారు కదా సార్? అయితే మామూలుగా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా జిఎస్టీ అకౌంటెంట్ లేకపోతే సిజిఎస్టీ ఎగ్జిక్యూటివ్ ఇలాంటి ఉద్యోగాల్లో ఒకవేళ ఆ ఉద్యోగం వస్తే వాళ్ళు చేయాల్సిన ప్రధానమైన బాధ్యతలు, వాళ్ళకు వర్క్ ఎలా ఉంటుంది సార్?
1: యా, ఇది జిఎస్టీ ప్రాక్టీషనర్గా కావడానికి ఒక మినిమం క్వాలిఫికేషన్స్ అంటూ ఉండాలండి. అది ఏదైతే ఒక గ్రాడ్యుయేట్ అయినున్నారో వాళ్ళు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ సెక్షన్ 48 సిజిఎస్టీ యాక్ట్ 2017లో పొందుపరిచారు. దీనికి ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలంటే, ఎవరైతే ఈ కామర్స్ అయితేనేమి, లా అయితేనేమి, బ్యాంకింగ్ అయితేనేమి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి, బిజినెస్ మేనేజ్మెంట్ అయితేనేమి, ఇటువంటి ఏదైతే డిగ్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కలిసి పెద్దగా ఆఫీసు కానీ పారాఫర్నీలియా కానీ ఖర్చు పెట్టుకోకుండా ఒక చిన్న ల్యాప్టాప్ చేతిలో ఉంటే వాళ్ళు సొంతంగా ఒక జిఎస్టీ ప్రాక్టీషనర్గా చేయొచ్చు. దీనికోసము వాళ్ళు ఒక మా www.gst.gov.in ఆ పోర్టల్లో వాళ్ళు ఒక ఫామ్ జిఎస్టీ PCT-01 అనే ఒక అప్లికేషన్ని పూర్తి వివరాలతో ఆన్లైన్లోనే సమర్పించాలన్నట్టు. ఆ తర్వాత ఒక మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఒక సబ్మిట్ చేస్తూ ఎన్రోల్ చేసుకోవాలి. అప్పుడు జిఎస్టీ PC2-02 అని ఒక జనరేషన్ అవుతుంది. దాని ద్వారా మీకు ఒక ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. తర్వాత ఒక క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది ఒక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించినటువంటి ఒక ప్రెస్టీజియస్ నేషనల్ ఇన్స్టిట్యూట్, దట్ ఈజ్ నాసిన్ అంటారు దాన్ని, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. వీళ్ళు ఇది అత్తాపూర్లో వీళ్ళ ఆఫీసు ఉంది. వీళ్ళు కంప్యూటర్ బేస్డ్స్ మీద ఒక చిన్న ఎలిజిబిలిటీ పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో పాస్ అయిన తర్వాత మీరు ఒక ఎన్రోల్మెంట్ అవుతుంది. ఆ తర్వాత నుండి మీకు ఒక ఫర్దర్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ను ఆ ఎన్రోల్ అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్లోన మీరు పాస్ కావాలన్నట్టు. ఆ పాస్ అయిపోయిన తర్వాత మీరు యూ విల్ గెట్ ఏ 1 సర్టిఫికేషన్ యాజ్ ఏ జిఎస్టీ ప్రాక్టీషనర్.
0: చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు సార్ జిఎస్టీ ప్రాక్టీషనర్ గురించి. అయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక గ్రాడ్యుయేట్ నాసిన్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జిఎస్టీ ప్రాక్టీషనర్గా నమోదైన తర్వాత అతను లేదా ఆమె వాళ్ళు చేయాల్సిన లేకపోతే వాళ్ళకు ఉండాల్సిన చట్టబద్ధమైన బాధ్యతలు అంటే ఏంటి సార్? సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ అడిగి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక పాట వినేసొద్దాం సార్. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. స్టే ట్యూన్.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. జిఎస్టీతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఈ అంశం గురించి దాసరి బాలయ్య గారు, ఐఆర్ఎస్ కమిషనర్ ఇన్స్టిట్యూ, సికింద్రాబాద్ జిఎస్టీ కమిషనరేట్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు. సార్, నార్మల్గా జిఎస్టీ ప్రాక్టీషనర్ గురించి ఇంతకుముందు మీరు చెప్పారు. అయితే జిఎస్టీ ప్రాక్టీషనర్గా నమోదైన వాళ్ళకి ఉండాల్సిన బాధ్యతలు అంటే ఏం చెప్తారు సార్?
1: చూడండి, ఒక సర్టిఫైడ్ జిఎస్టీ ప్రాక్టీషనర్ అయిన తర్వాత ఆయన ఒక అడ్వైజర్గా ఈ ఎవరైతే జిఎస్టీ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళకి పనిచేస్తారు. ఈ సిజిఎస్టీ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక సంస్థ యొక్క జిఎస్టీ కంప్లైన్స్ కానివ్వండి, రకరకాల కంప్లైన్స్ లైక్ రిటర్న్స్ ఫైల్ చేయడం, మరి రైట్ ఫ్రమ్ ద రిజిస్ట్రేషన్ ఫైల్ చేయడం, మరి మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేయడం, అదర్ ఇంటిమేషన్స్ ఫైల్ చేయడం, మరి ఈ డీటెయిల్స్ అన్నీ చేయడానికి ఆ జిఎస్టీ ప్రాక్టీషనర్కి ఒక క్వాలిఫైడ్, ఒక అథెంటిక్, ఒక సర్టిఫికేట్ లాగా ఉంటుందన్నట్టు. వాళ్ళు ఈ బిజినెస్ లావాదేవీలకు సంబంధించినటువంటి రిటర్న్స్ని రెగ్యులర్గా ఫైల్ చేయాలి. అవి మంత్లీ అయితేనేమి, క్వార్టర్లీ అయితేనేమి, యాన్యువల్ అయితేనేమి, అలా కాకుండా ఏమైనా స్పెషల్ అండ్ ఫైనల్ రిటర్న్స్ ఏవైతేనేమి వాళ్ళు ఫైల్ చేస్తారు. సెకండ్లీ, ఈ గూడ్స్ మూమెంట్ అప్పుడు ఈవే బిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈవే బిల్స్ని రూపొందించడం, మరి ఆ సరఫరాకు సంబంధించినటువంటి ఈవే బిల్ల మానిటరింగ్ అయితేనేమి, మరి ఇన్వాయిస్ జనరేషన్, ఆ ఇన్వాయిస్ మానిటరింగ్, జనరేట్ చేసినటువంటి ఇన్వాయిస్, మరి ఆ బుక్ ఎంట్రీలో ఉండే డీటెయిల్స్ని కంపేర్ చేసుకోవడము, ఈ దీని

0: దీంట్లో చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర ఈ జిఎస్టీ ప్రాక్టీషనర్స్ పోషిస్తారు. సెకండ్లీ, రిఫండ్స్ క్లెయిమ్ చేయడం కానివ్వండి, రిఫండ్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్, ఏమైనా క్వైరీలు వస్తే దానికి మళ్ళీ రిప్లై చేయడము, ఇవన్నీ చేస్తారన్నట్టు. ఈ జిఎస్టీ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో చాలా రెస్పాన్సిబుల్గా, ఒక నిబద్ధతతో, ఒక అల్టిమేట్ కమిట్మెంట్తోన, ఒక నైతికతతో నిర్వహించాల్సినటువంటి బాధ్యత. ఈ ఏవైతే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తూ రిటర్న్స్లో ఫైల్ చేసేటప్పుడు అందులో చెప్పెట్టే సమాచారం సరైనదా కాదా, మరి ట్యాక్స్ పేయరు కంప్లీట్గా ట్యాక్స్ పేమెంట్ చేస్తున్నాడా లేదా, మరి ఆ ట్యాక్స్ పేమెంట్ అంతా రూల్స్ ప్రకారము, ప్రొవిజన్స్ ప్రకారం జరుగుతుందా లేదా అని చూడాల్సిన బాధ్యత ఆయన ముందు ఉంది. మరి ఈ జిఎస్టీ ప్రాక్టీషనర్స్ తమ పనిలో ఎటువంటి ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్ కానీ, మిస్కండక్ట్ కానీ చేస్తే మరి అధికారులు వాళ్ళకి ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంది.
1: మామూలుగా ఇప్పుడు మనం ఒకసారి ఈ నాన్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం చేయాలనుకునే ఈ నాన్ కామర్స్ స్టూడెంట్స్, లేకపోతే నాన్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ హైదరాబాద్ లాంటి పెద్ద ఐటీ అలాగే కార్పొరేట్ సెక్టర్స్లో వర్క్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
0: యా, చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది గ్రాడ్యుయేట్స్ ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు జిఎస్టీ అంటే అంత లెక్కలతో వ్యవహారం, కోట్లతో వ్యవహారం, ఈ ఫిగర్స్, ఈ రిటర్న్స్ అంటే ఓన్లీ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఈ బిజినెస్ మేనేజ్మెంటు లేకపోతే బిజినెస్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమైనా చేస్తేనే అందులోన మరి గెటాన్ అవుతారు అని. కానీ ఇది ఒక ఎనీ గ్రాడ్యుయేట్ విత్ బేసిక్ రీజనబుల్ ఎబిలిటీ, అంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక కంప్యూటర్ నడిపే నైపుణ్యత, సాఫ్ట్వేర్ మీద కొంచెం ఒక అండర్స్టాండింగ్ ఉంటే మీకు జిఎస్టీ ఫీల్డ్లో సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, తెలంగాణలో కార్పొరేట్ ఫీల్డ్ చాలా వ్యాస్ట్ అవుతుంది. మనం అక్కడ హైటెక్ సిటీ, నానాక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్కి వెళ్తే సో మెనీ ఐటీ కంపెనీస్, ఐటీ రిలేటెడ్ కంపెనీస్ చాలా కొత్తగా వస్తున్నాయి. మనం న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాం, డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఈ మధ్యనే చూసాం ఎయిర్టెల్ వారు దే ఆర్ స్టార్టింగ్ అనదర్ బిగ్ కంపెనీ ఈ విధంగా. సో ఇటువంటి ప్రాసెస్లో ఏమవుతుందా అంటే, ఎనీ గ్రాడ్యుయేట్ విత్ స్కిల్స్, ద రిక్వైర్డ్ స్కిల్స్, ఇప్పుడు ఓన్లీ అకాడమిక్ క్వాలిఫికేషన్తోన సర్టిఫికేట్స్తోన ఉద్యోగాలు వచ్చే సమయం పోయింది. సర్టిఫికేట్స్ చూసేసి ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇవ్వడం లేదు. దే టెస్ట్ యువర్ స్కిల్స్, వాట్ ఈజ్ యువర్ డెలివరబుల్స్. ఒక సమస్యను నీకు ఇచ్చినప్పుడు ఆ సమస్యను నువ్వు ఏమాత్రం అర్థం చేసుకుంటున్నావు, నీకు ఉన్నటువంటి నాలెడ్జ్ను ఏమాత్రం దాన్ని అప్లై చేస్తున్నావు, అప్లై చేసేసి సొల్యూషన్ ఎలా తీసుకొస్తున్నాం అని ఈ విధంగా టెస్ట్ చేసి మనకు ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళు డిగ్రీని చూడడమే కాదు, డిగ్రీనితో కాకుండా నీ ప్రాక్టికల్ స్కిల్స్ ఏంటి, మరి నీ కంప్యూటరైజ్ నాలెడ్జ్ ఏంటి, ఓకే ఈ అకౌంటింగ్లోన నీకు తెలిసినటువంటి నాలెడ్జ్ ఏంటి, అసలు జిఎస్టీ, ఇప్పుడు జిఎస్టీ చూసుకునే ఒక ఉద్యోగం ఇవ్వాలంటే జిఎస్టీకి గురించి నీకు పరిజ్ఞానం ఏంటి, రిటర్న్స్ గురించి నీకు ఏమైనా ఐడియా ఉందా, హ్యావ్ యూ ఎవర్ ఆపరేటెడ్ ద జిఎస్టీ వెబ్సైట్, ఇవన్నీ చెక్ చేస్తారు. సో మరి ఇవన్నీ ఒక నాన్ కామర్స్ గ్రాడ్యుయేట్కి ఎలా తెలుస్తాయి అంటే, మార్కెట్లో సో మెనీ ప్రాక్టికల్ సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి. ఠీకే, మనకి ఇటువంటి సర్టిఫికేట్ కోర్సులు చేస్తే మన హైదరాబాద్లో గచ్చిబౌలి అయితేనేమి, మాదాపూర్ అయితేనేమి, మరి ఆ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అయితేనేమి, అక్కడ సో మెనీ కంపెనీస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యంగ్ టాలెంట్ హూ కెన్ గో అండ్ వర్క్ యాజ్ సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అనలిస్ట్గా అయితేనేమి, జిఎస్టీ కంప్లయన్స్ ఎగ్జిక్యూటివ్గా అయితేనేమి, మరి ఇంకా రకరకాల. సీ ఇట్ ఇస్ నౌ వరల్డ్ ఈజ్ బికమింగ్ స్మాల్. ఒక రాష్ట్రంలో బిజినెస్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వరల్డ్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ నా, వరల్డ్ ఈజ్ ఎ వన్ సింగిల్ స్టేజ్. సో అంతి మల్టీ స్టేట్ ఇన్వాయిసెస్ అయితేనేమి, గూడ్స్ మూమెంట్స్ అయితేనేమి, ఆ లెడ్జర్స్ అయితేనేమి, రికన్సిలియేషన్ చేస్తూ ఆ డేటాని మెయింటైన్ చేస్తూ ఓకే ఈ ఇన్వాయిసెస్

0: ని జనరేట్ చేయడం, మానిటర్ చేయడం అండ్ ఈవే బిల్స్తోన దాన్ని కోఆర్డినేట్ చేసుకోవడం, ఇవన్నీ చాలా స్కిల్ఫుల్ వర్క్. కొద్దిగా బేసిక్ ఇంటెలిజెన్స్ ఉండి, రీజనబుల్ ఎబిలిటీ ఉండి, కంప్యూటర్ స్కిల్స్తో ఉంటే ఇది మరి వాళ్ళు చాలా అద్భుతంగా ఈ రంగంలో రాణించగలరు. మరొక ఇంపార్టెంట్ విషయం, జిఎస్టిలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది ఏమిటయ్యా అంటే, వెన్ యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టన్ గూడ్స్, ఆ మ్యానుఫ్యాక్చరర్స్లోన, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లోన నువ్వు చాలా ఇన్పుట్స్ కొంటావు, ఆ ఇన్పుట్స్ మీద మీరు ట్యాక్స్ పే చేస్తారు. ఆ ట్యాక్స్ పే చేసిన తర్వాత ఆ ట్యాక్స్కు సంబంధించినటువంటి ఒక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీకు దొరుకుతుంది. ఆ ఇన్పుట్ ట్యాక్స్ని మళ్ళీ అగైన్ యూ కెన్ యూజ్ ఫర్ పేయింగ్ ట్యాక్స్ వెన్ యు ఆర్ క్లియరింగ్ ఫైనల్ గూడ్స్. ఈ ఇన్పుట్ ట్యాక్స్ని మరి ఖచ్చితంగా తీసుకోవడం, తక్కువ తీసుకోకూడదు, ఎక్కువ కూడా తీసుకోకూడదు, అది వయలేషన్ అవుతుంది, పనిషబుల్ అవుతుంది. సో ఈ ప్యూనిటివ్ ఫీల్డ్లోకి రాకుండా కరెక్ట్ అవైల్మెంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ అయితేనేమి, కరెక్ట్ పేయింగ్ ఆఫ్ ద ట్యాక్సెస్ త్రూ ద ఇన్పుట్ ట్యాక్స్ అయితేనేమి, ఇవన్నిటినీ చేయాలంటే కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఈ కామర్స్ మీద, ఈ వేరియస్ లాజిస్టికల్ కాన్సెప్ట్ మీద ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈ వేరియస్ గ్లోబల్ కంపెనీస్ మన తెలంగాణలో ఒక బిగ్ సప్లై చైన్స్ని మెయింటైన్ చేస్తున్నాయి. ఇవన్నీ కంటిన్యూస్లీ దే హవ్ బీన్ గోయింగ్, రాత్రి పగలు 24 అవర్స్. ఓకే, మరి వీటన్నిటినీ ఒక సీమ్లెస్ రన్నింగ్ చేయాలన్నా, సీమ్లెస్గా మెయింటైన్ చేయాలన్నా ఎంత కంప్యూటర్స్ ఉన్నా, ఎంత ఏఐ జనరేటెడ్ టూల్స్ ఉన్నా, ఓకే ఒక హ్యూమన్ కెపబిలిటీస్ దానికి ఆ ఇన్పుట్స్ ఇవ్వడానికైతేనేమి, వాటిని మానిటర్ చేయడానికైతేనేమి, ద డిజైర్డ్ అవుట్పుట్ని రాబట్టుకోవడానికి ఒక హ్యూమన్ కెపబిలిటీస్ ఆర్ నీడెడ్. సో ద యంగ్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ తెలంగాణ కెన్ రియల్లీ ఫిల్ దీస్ గ్యాప్స్ ఇన్ ఆల్ ద ఐటీ సెక్టార్స్ అండ్ ఐటీ రిలేటెడ్ సెక్టార్ అండ్ అదర్ ప్రైవేట్ సెక్టార్స్ విచ్ ఆర్ బీన్ గ్రోయింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే ఇన్ తెలంగాణ.
1: రైట్, మామూలుగా జిఎస్టీ టాలెంట్ ఉన్నవారు లేకపోతే జిఎస్టీలో ఉద్యోగం చేయాలంటే ఈ స్కిల్స్తో పాటుగా స్వయం ఉపాధి అవకాశాలు ఎలా సృష్టించుకోవచ్చు, అలాగే ఫ్యూచర్లో జిఎస్టీ ఫీల్డ్లో ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయి, ఫ్యూచర్ భవిష్యత్తులో కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, వీటి గురించి మనం డీటెయిల్గా అడిగి తెలుసుకునే ముందు ఇంకొక చిన్న బ్రేక్ తీసుకొని ఒక పాట వినేసి వద్దాం. బిజినెస్ ముచ్చట్లో కార్యక్రమం వింటున్నారు, ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం 9:30 స్టూడియో క్లాక్ లో బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఈరోజు మనం జిఎస్టీతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నాం. దాసరి బాలయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు, ఐఆర్ఎస్ కమిషనర్ ఇన్స్టిట్యూట్, సికింద్రాబాద్ జిఎస్టీ కమిషనరేట్ నుంచి. సార్, జిఎస్టీ గురించి చాలా విషయాలు మీరు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ మోర్ జిఎస్టీ అంటే ఈ కెరియర్లో రాణించడానికి డిగ్రీస్తో పాటుగా ఇంకా రిమైనింగ్ స్కిల్స్ ఏమైనా అవసరమైన నైపుణ్యాలు అంటే ఏం చెప్తారు?
2: చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు సర్టిఫికెట్ మన అంతకుముందే చెప్పినట్టుగా గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ చూసో, సర్టిఫికేట్లు చూసో మరి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేవు. చాలా కాంపిటీటివ్ వరల్డ్. ఓకే, బిజినెస్ రిక్వైర్మెంట్స్ అయితేనేమి, ఒక 24 అవర్స్ సీమ్లెస్ సర్వీస్ డెలివరీలోన ఒక హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ, హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ డెలివరబుల్స్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. పాతకాలంలోగా సోసో నాలెడ్జ్తోన చలేగా అటువంటివి నడవట్లేదు ఈ మధ్య. సో నేనేమంటున్నానంటే, ఏదైనా కానీ మీరు డిగ్రీ చదవనివ్వండి, ఆ డిగ్రీలోని బేసిక్ సారాంశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, బట్టి పట్టి పరీక్షల్లో ఆన్సర్లు రాసేసి డిగ్రీలు పొందడం వల్ల మరి దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగము మీకు ఉండదు, మరి ఇండస్ట్రీకి కూడా ఉండదు. సో ఓకే, సో ఏదైనా డిగ్రీ చదివేటప్పుడు ఆ డిగ్రీలోని పర్పస్ ఆఫ్ ద డిగ్రీ అనేది ఒకటి ఉంటుంది, ద అప్లికబిలిటీ ఆఫ్ ద డిగ్రీ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఆ రెండింటిని మీరు మిస్ చేసుకుండా ఏదైతే డిగ్రీ ఉందో ఆ డిగ్రీని మీనింగ్ఫుల్గా కంప్లీట్ చేయాలి. ఒకటి, డిగ్రీ చదివిన తర్వాత యు హ్యావ్ టు కీప్ ఎన్ ఐ ఆన్ టెక్నాలజికల్ చేంజెస్, ఏం జరుగుతుంది బయట అవుట్ సైడ్ వరల్డ్. ఆల్వేస్ మనం చూస్తూ ఉంటాం, దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ వాట్ ద అకాడమిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ అండ్ వాట్ ద ఇండస్ట్రీస్ నీడింగ్ ఎక్స్పెక్టింగ్. సో ఈ గ్యాప్ని మనం ఫిలప్ చేసుకోవడానికి ఏమిటంటే, ఇక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ దే హ్యావ్ దేర్ ఓన్స్ ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ సిలబస్, దాన్ని వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ పోతుంటారు. దే కెనాట్ కీప్ చేంజింగ్ దేర్ సిలబస్, అది చాలా కష్టం. బుక్స్ అవన్నీ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఉండ. సో బట్ వెన్ ద ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ సమ్ లిమిటేషన్ ఆఫ్ ఇంపార్టింగ్ నాలెడ్జ్ ద స్టూడెంట్స్, ఈ స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ అయితేనేమి

0: హాలిడేస్లో అయితేనేమి వాళ్ళు స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ అనేది చాలా పాత టూల్ అయిపోయింది. ఓకే, నౌ అందులో ఒక అడ్వాన్స్డ్ వర్షన్స్ వస్తున్నాయి. ఆ అడ్వాన్స్డ్ వర్షన్స్ ఎంఎస్ ఎక్సెల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తెచ్చుకోవాలి. అలానే మనకి చూడండి, ఈ టాలీ ప్రైమ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ ఉంది, దాన్ని మరియు దాన్ని ఒక మాస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఇటు జోహో బుక్స్ ఉన్నాయి. ఓకే, దేర్ ఆర్ సో మెనీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వాటి మీద ఒక పట్టు సాధించాలన్నట్టు. ఓకే, మరి ఇది కాకుండా మన జిఎస్టి సర్టిఫికేషన్ కోర్సెస్ చాలా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. 3 to 6 months పీరియడ్లో, ఒక సమ్మర్ హాలిడేస్లో యూ కెన్ డూ ఇట్ ఏ కంఫర్టబుల్ 2-3 months. 3 months జిఎస్టి సర్టిఫికేషన్ కోర్స్ ఆ విధంగా చేస్తే మంచిగా ఉంటుంది. రెండోది ఏదే అంటే ఒక బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ద యాక్ట్, జిఎస్టికి సంబంధించిన యాక్ట్ ఏ ఉద్దేశంతో చేయబడింది, దాని బేసిక్ ఐడియా ఏంటి, మరి ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో రిగార్డింగ్ బుక్ కీపింగ్ అయితేనేమి, ఈ డెబిట్ క్రెడిట్కి సంబంధించినటువంటి నియమాలు అయితేనేమి, ఈ లెడ్జర్ మేనేజ్మెంట్ అయితేనేమి, అండ్ ఈ ట్రయల్ బ్యాలెన్స్ చూసే విషయంలోనైతే ఒక అప్డేటెడ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా రెండోటి ఇది ఒక ఈ ఎక్సెల్ ఫారం, ఎక్సెల్ ఉంది కదండి, సో మచ్ ఆఫ్ డేటా ఈజ్ జనరేటింగ్ నౌ. యాజ్ యూ నో దాట్ డేటా ఈజ్ ద న్యూ గోల్డ్ నౌ. డేటా ఎంత జనరేట్ అవుతుంది అంటే ఆ డేటాని ఒక సరైన ఫార్మాట్లో ప్రిజర్వ్ చేయడం, దాన్ని మరి కంపేర్ చేయడం, కంట్రాక్ట్ చేయడం, ద డిజైరబుల్ అవుట్పుట్ని తీసుకురావడానికి ఈ సాఫ్ట్వేర్ టెక్నిక్స్ అన్నీ మరి చేతిలో పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.
1: రైట్, మనం ఆల్మోస్ట్ జిఎస్టీ టాక్ మీద అంటే చివరికి వచ్చాం ప్రోగ్రామ్కి. అయితే జిఎస్టీకి సంబంధించి యువత అండ్ ఈ ఫీల్డ్లో స్థిరపడాలనుకుంటున్న అండ్ ఈ ప్రోగ్రామ్ వింటున్న ప్రజెంట్ వరంగల్, నిజామాబాద్ లేకపోతే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వింటున్న గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మీరు ఫైనల్గా చెప్పాలి అనుకుంటున్న ఏదైనా సందేశం అయినా లేకపోతే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేలా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకునేలాగా మోటివేట్ చేయడానికి మీరు చెప్పే ఫైనల్ వర్డ్ అంటే ఏం చెప్తారు సార్?
0: చాలా మంచి ప్రశ్న అండి. నాకు ఒక ఇట్లా ఒక అభిప్రాయం కలుగుతుంది. సీ, మన ప్రోగ్రామ్ని ఏదైనా ఒక చిన్న విలేజ్లో నుంచి వింటున్న ఒక అబ్బాయి నన్ను అడిగితే, ఇప్పుడు ఈ సమయంలో అడిగితే ఏమడుగుతాడని, ఓకే, ఆయన ఖచ్చితంగా ఆయన మనసులో ఇది ఉంటుంది, సార్ నేను ఈ చిన్న విలేజ్ నుంచి వచ్చాను, నేనైతే తెలుగులో చదువుకున్నాను, ఓకే, మరి ఈ మీరైతే మరి ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అన్నారు, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మంచిగా రాస్తున్నారు అంటున్నారు, మరి ఏదేదో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు కూడా ఏదో ఎగ్జామ్ పెడుతున్నారు ఆన్లైన్ అంటున్నారు, దాన్ని కూడా దేశంలో ఎంతోమంది రాస్తుండొచ్చు, మరి అందులో ఇక చిన్న విలేజ్ నుంచి వచ్చి తెలుగులో చదువుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే పెరుగుతూ నేను రాయగలనా, పాస్ కాగలనా అనే ఒక ప్రశ్న అడిగే ఒక సందర్భం నాకు, నేను ఇమాజిన్ చేసుకోగలను. నేను దీనికి ఒకటే సమాధానం చెప్పగలనండి. ఈ ఏవైతే ఈ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కానివ్వండి, మరి నాసిన్ కండక్ట్ చేసేటువంటి జిఎస్టీ ప్రాక్టీస్ ఎగ్జామ్ కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ని ఎవాల్యుయేట్ చేయరు. మీరు సిటీ నుంచి వచ్చారా, గ్రామం నుంచి వచ్చారా, లేకపోతే మరీ రిమోట్ విలేజ్ నుంచి వచ్చారా, ఆ ఎవాల్యుయేషన్ ఉండదండి. ఓన్లీ వాట్ దే సీ దట్ సిస్టమ్ సీస్ యూ యువర్ ప్రిపరేషన్, సిస్టమ్ సీస్ యూ యువర్ అబిలిటీస్ టు క్రాక్ ద ఎగ్జామ్. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇంకా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈనాటి మనం చూస్తున్నాం ఎంతోమంది గొప్ప వ్యక్తులు, దే బిగినింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ స్మాల్ విలేజ్. సో అదంతా దృష్టిలో పెట్టుకొని ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకుని ముందుకెళ్ళాలి. కానీ ఈ విధంగా ఇట్లా విలేజెస్లో ఉండి ఒక ఫైర్ ఉండి జీవితంలో ముందుకెళ్ళాలి అని ఉండేటువంటి యువతకు నేను చెప్పేది ఒకటేనండి. ఈ ఎస్పెషలీ జిఎస్టీ ఫీల్డ్లోన గవర్నమెంట్లో అయితేనేమి, మరి కార్పొరేట్ వరల్డ్లోనేమి ఒక కెరీర్ ఏర్పరచుకొని ఒక రీజనబుల్గా ఇన్కమ్ సంపాదించుకోవాలంటే దీనికి ఒక 3 principles మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేందయ్యా అంటే, ఒకటి ఒక ఈ టెక్నికల్ అబిలిటీస్, ఆ టెక్నికల్ లిటరసీ అనేది మీ దగ్గర ఉండాలి. ఏ ఫీల్డ్లో అయితే మీరు వెళ్తున్నారో ఆ ఫీల్డ్ యొక్క

0: నియమాలు ఆ ఫీల్డ్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ మీరు గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదంతా మరి జిఎస్టీ వెబ్సైటే కాబట్టి ఆ వెబ్సైట్ ఎట్లా ఆపరేట్ చేయాలో మీకు తెలుసుకోవాలి. తర్వాత ఈ స్టాట్యుటరీ అవేర్నెస్, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మీరు చూసుకోవాలి. తర్వాత ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. నేషనల్ కాంపిటీషన్స్లో కానివ్వండి, స్టేట్ కాంపిటీషన్లో కానీ మీరు విన్ కావాలంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఆన్.
1: రైట్, చాలా మంచి విషయాలు ఈరోజు మాతో షేర్ చేసుకున్నారు. జిఎస్టీకి సంబంధించిన ఉపాధి అండ్ ఉద్యోగ అవకాశాల గురించి సార్ మా స్టూడియోకి వచ్చి ఈరోజు బిజినెస్ ముచ్చట్లో కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాల్టి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో జిఎస్టీతో ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి శ్రీ దాసరి బాలయ్య గారు, ఐఆర్ఎస్ కమిషనర్ ఇన్స్టిట్యూట్, సికింద్రాబాద్ జిఎస్టీ కమిషనరేట్ నుంచి చెప్పిన విషయాలు.
0: ధన్యవాదాలండి.
1: స్టే ట్యూన్, ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం 2025 ఈవేళ నుండి భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో అమలుకు వస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధి హామీని చేయి చట్టం గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందని గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 రూపాయలు కేటాయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిట్టల్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. విద్యార్థుల కోసం భారతి ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందిస్తానని మిట్టల్ హామీ ఇచ్చారు. అలాగే డేటా సెంటర్లు, ఫైబర్ కనెక్టివిటీని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానం కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్దోషిగా ప్రకటిస్తూ హుజూరాబాద్ పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. పశ్చిమాసియాల కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల భవనాలపై రూప్టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి టెండర్ల నిబంధనలో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ రెట్కో మార్పులు చేసింది. గతంలో తొలిసారి పథకం కింద 1500 పాఠశాలలపైన సోలార్ ఏర్పాటు పనులకు పిలిచిన టెండర్లలో చిన్న కంపెనీలకు అవకాశం ఇవ్వగా జాప్యం జరిగిందని, దీన్ని నివారించడానికి ఇప్పుడు పెద్దవాటికి ఇవ్వడానికి వీలుగా నిబంధనలు మార్చింది. ప్రముఖ సినీ నాటకరంగ ప్రముఖులు విజయ్ మెహతా నిన్న రాత్రి ముంబైలంత నివాసంలో 92 వయసులో కనుమూశారు. ఆమె ప్రయోగాత్మక మరాఠీ నాటకరంగం మార్గదర్శకుల్లో ఒకరు. బాయిగా ముద్దుగా పిలుచుకునే విజయ్ మెహతా రంగాయన్ అనే నాటక బృందం ద్వారా మరాఠీ రంగస్థల కళకు ఒక కొత్త నాటక భాషను, తాజా దృక్కోణాలను, ప్రపంచవ్యాప్త పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని పరిచయం చేశారు. ఈరోజు జాతీయ సీఏ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1949 పార్లమెంట్ చట్టం ద్వారా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడంలో, ఆర్థిక పారదర్శకతను కాపాడడంలో కార్పొరేట్ పాలనలో సీఏలు కీలక పాత్ర పోషిస్తారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. స్టూడియో క్లాక్ లో సమయం 10:04 దాటి 15 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం 2000 నుంచి 2010 ఈ డికేట్ ఈ 10 సంవత్సరాల్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే

చేసుకోబోతున్నాం. మీరు వినాలి అనుకుంటున్న పాటల్ని 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్లో మీరు వినాలనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మిస్టర్ నూకయ్య సినిమా నుంచి సూపర్ హిట్ పాట హరిచరణ్ గారు పాడిన పాట మనం విన్నాము ఎవర్ గ్రీన్ హిట్స్లో. ఈరోజు మనం 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ ఈ టికెట్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, ఆర్జే గారు అంటూ తోట శివ, పార్వతి, మురళీకృష్ణ, సిద్ధార్థ్, గౌతమ్, హైదరాబాద్, ఉప్పల్ నుంచి మనకి మెసేజ్ చేశారు. కర్ణాటి భారతి, వాసంతి, శృతిక, సూర్యతేజ, దయానంద్, శివనగర్, వరంగల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. జీడిమెట్ల నుంచి కరీముల్లా, నస్రీన్, రుహీనా మెసేజ్ చేస్తున్నారు. ఈ టైం బౌండ్లో ఏదైనా ఒక సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. అండ్ మీరు అడిగిన పాటని నేను ప్లే చేస్తున్నాను. కార్తీక్, కవిత, సుబ్రహ్మణ్యం పాడిన మణిశర్మ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, 10:24 and 35 seconds స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈరోజు మనం 2000 నుంచి 2010 ఈ డికేట్ ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ హిట్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ ఈ టైం బౌండ్ లో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాన్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. జగద్గిరిగుట్ట హనుమాన్ నగర్ నుంచి ఊషిగారి బాలరాజు, గంగా భవాని, రవిశంకర్, రజిత, అగస్య, జ్యోత్స్న మెసేజ్ చేశారు. నిజామాబాద్ పోతంగాల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమృత, నిత్య సంతోష్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక మంచి సూపర్ హిట్ ట్రాక్, మీరు అడిగిన పాటను నేను ప్లే చేస్తున్నాను. పౌర్ణమి సినిమా నుంచి వారు పాట అడిగారనమాట. ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట. అండ్ ఇదే పాటని సంగీత శ్రావంకర్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి అడుగుతున్నారు. అలాగే నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి కూడా మాకోసం ఒక మంచి పాట పౌర్ణమి సినిమా నుంచి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాటని మాకోసం ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్స్, అనిరుద్ధ్, శ్రేయాన్స్ కూడా మెసేజ్ పెట్టారు. ఈ టైం బౌండ్లో ఒక మంచి పాటని మాకోసం రిక్వెస్ట్ ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ చాలామంది పౌర్ణమి సినిమా నుంచి పాట రిక్వెస్ట్ చేస్తున్నారు. సో పౌర్ణమి నుంచి ఎస్పి బాలు చిత్ర పాడిన డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఉన్నారు. మనం 2000 నుంచి 2010 ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న పాట రైడ్ సినిమా నుంచి దంసవే మేనత్త కుత్ర రీమిక్స్ వెర్షన్ మనం విన్నామన్నమాట. రైట్, రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఆర్ఆర్ చౌరస్తా నుంచి మా కోసం మన్మధురు సినిమా నుంచి ఒక మంచి పాటని ప్లే చేయండి, డోంట్ మ్యారీ బీ హ్యాపీ అనే పాటని ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా నేను ఆ పాట ప్లే చేయడానికి ప్రయత్నిస్తా. ఇందు సిద్ధార్థ్, సృజన, ఆదిలాబాద్ నుంచి మనకి మెసేజ్ చేశారు. యాదాద్రి, వలిగొండ, గోల్నేపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ మెసేజ్ చేశారు. నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్, నిజామాబాద్, నందిపేట్ మండల్ నుంచి, అలాగే రాజేష్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొక శ్రోత కూడా ఉన్నారు నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి, నర్సింగ్ రావు, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ఈ టైం బౌండ్లో వచ్చిన పాటని ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు మన్మధురు సాంగ్ రిక్వెస్ట్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం మన్మధురు నుంచి ఎస్పీ బాలు గారు పాడిన ఈ పాట డోంట్ మ్యారీ బీ హ్యాపీ.

0: రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.
1: వద్దురా

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు పక్క చిక్కిపోయి

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత టోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసుమనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగులాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా అది.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఆరెంజ్ సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ విన్నారు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2010 ఈ టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. టైం దాటి 53 మినిట్స్ 35 సెకండ్స్. నిజామాబాద్ నుంచి ఒక మంచి పాట ఈ టైం బౌండ్లో మా కోసం కావాలి అంటూ మెసేజ్ చేస్తున్నారు. తరాలపల్లి హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం నుంచి జీరిపోతుల బుచ్చయ్య అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్, అంబాల శ్రీరాములపల్లె హన్మకొండ జిల్లా పద్మశాలి చేనేత సంఘం నుంచి ఖ్యాతం రవీందర్ స్వరూప, సమ్మయ్య సుదర్శన్ తాటిపాముల, ఉపేందర్ దేవేంద్ర శ్రీరాముల మల్లేశం, గడ్డం సాంబయ్య దాసి మల్లేశం, మిన్ను చింతకింది శ్రీను, ఇప్పలపల్లి శ్రీను, గంగాధర్ రమేష్, మా కోసం ఒక మంచి పాట. భద్ర రవితేజ యాక్ట్ చేసిన సినిమా నుంచి, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన సినిమా నుంచి ఒక పాట వేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మీ అందరి కోసం మీరు కోరిన ఈ సూపర్ హిట్ ట్రాక్ కార్తిక్ అండ్ చిత్ర గారు పాడారు భద్ర నుంచి. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చమురు మార్కెటింగ్ కంపెనీలు 9 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 183.50 రూపాయలు తగ్గించాయి. కొత్త ధరలు ఈవేళ నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలియజేసింది. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, ఆహార పానీయాల వ్యాపారంలో ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తుంది. 29వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు ఈవేళ జైపూర్లో ప్రారంభమవుతుంది. రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, రాజస్థాన్ ప్రభుత్వం సమిష్టిగా నిర్వహిస్తున్నాయి. బెంగళూరు హైదరాబాద్ మధ్య నడిచే అన్ని ఏసీ, స్లీపర్, నాన్ ఏసీ బస్సులకు బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లను భారీగా పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. బెంగళూరులో మెజెస్టిక్, యశ్వంత్పూర్, ఎలక్ట్రానిక్ సిటీ, మడివాళ హెబ్బాళ్, ఎయిర్పోర్ట్, టోల్ ప్లాజా వంటి ప్రధాన ప్రాంతాల్లో కొత్త స్టాప్లు అందుబాటులోకి తెచ్చారు. అలాగే హైదరాబాద్లో ఎంజీబీఎస్, ఆరాంఘడ్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన కూడళ్లలో ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు వీలు కల్పించారు. హైదరాబాద్ పత్తబస్తీ పరిధిలోని చిత్రేనాకా నుంచి కందికల్ గేట్ ఫ్లైఓవర్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్నందువల్ల ఈవేళ నుంచి పనులు పూర్తయ్యేంత వరకు ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక ప్రయాణికుల కోసం ఐఆర్టీసీ 2 భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్ల పర్యటనలను ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటిది బాబా వైద్యనాథ్ ధామ్తో కూడిన అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కాగా, రెండవది అరుణాచలంతో కూడిన దివ్య దక్షిణ యాత్ర. ఈ 2 టూరిస్ట్ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఐఆర్సీటీసీ పూర్తి ఉచిత శాఖాహార భోజనం, ప్రయాణ బీమా, రైల్లో ప్రత్యేక భద్రత, టూర్ మేనేజర్ల సేవలు అందిస్తుంది. వచ్చే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ వైపు ముందుకు సాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణ సహా మరిన్ని రాష్ట్రాల్లో ఈ రోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవచ్చని తెలియజేసింది. ఈరోజు అంతర్జాతీయ జోక్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఒత్తిడిని తగ్గించి మనసును తేలికపరచడంలో, అందరిలో నవ్వులు పోయించడంలో జోక్స్ పోషించే ప్రాముఖ్యత గుర్తించడానికి ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు. నవ్వడం అనేది శరీరానికి మంచి వ్యాయామం. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆకాశవాణి శ్రోతలకు జోక్ దినోత్సవ శుభాకాంక్షలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్ స్టూడియోలో సమయం 11:04 దాటి 5 సెకండ్లు. శ్రోతలకు నమస్కారం, శుభోదయం. గుర్తుకొస్తున్నారు మేటి సంచలన దర్శకులు

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అశోక్. విప్లవ భావాల వీధిలో అన్యాయాలపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన చిత్రాల రూపశిల్పి, అభ్యుదయ ఆలోచనలతో అణగారిన వర్గాల ఆశయ జ్యోతిని వెలిగించేలా దృశ్య రూపమిచ్చిన దర్శక తృష్ణ, కణకణ మండే నిప్పు కణికల్లాంటి చిత్రాలను ఆవిష్కర్త, అన్నార్థులు ఆర్థనాదాల యథార్థ గాథలను వెండితెరపై మెరిపించి మెప్పించిన సృజనశీలి,

స్వతంత్ర సప్తసాగర శిఖరాలపై వికృత తాండవాలను తరిమే శివంగి చిత్రాల నేటి భారత చైతన్య కెరటం. వందే మాతరం వరుస మారవతని, మనిషే మాధవుడు, హృదయమే దేవాలయమంటూ తెరపై అద్భుత సృష్టి చేసిన సినీ పిపాసి, సమసమాజ నిర్మాణంలో మార్పు మంచికి ఉపయోగపడాలని తాపత్రయపడిన వ్యక్తి ఆయనే. విప్లవాత్మక చిత్రాల దర్శకులుగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న తొట్టెంపూడి కృష్ణ, టి కృష్ణ గారి తెరపై తన సంతకం. ఈరోజు గుర్తుకోసిన కార్యక్రమంలో దర్శకులు టి కృష్ణ తెరపై నాట్యమాడించిన విప్లవ కెరటాలను ప్రసరింపజేసిన సినిమాల జాబితా, ఆయన సినీ జీవిత విశేషాల గురించి విందాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో దర్శకులు టి కృష్ణ గారి జీవిత విశేషాలు, ఆయన సంచలనమైనటువంటి సినిమాల నుంచి మంచి మంచి పాటలు విని ఎంజాయ్ చేద్దాం. సినిమాలు తీయాలన్న బలమైన కోరికతో తనలోని కథారచయితకు పనిచెప్పి పరిచయాలతో 1963 సంవత్సరంలో ఎయిటర్గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు టి కృష్ణ గారు. అలా చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, కన్నె మనసులు, సుడిగుండాలు, కొన్ని హిందీ సినిమాలు కూడా, అంటే మిలన్, మస్తాన్ వంటి సినిమాలు కూడా ఎడిటర్గా పనిచేశారు. కానీ తనకు అది సంతృప్తినివ్వలేదు. ఎందుకంటే తాను స్వతహాగా కమ్యూనిస్టు భావాల వ్యక్తి, మంచి కథారచయిత, మంచి ఎడిటర్, రైటర్, గాయకులు, నాటకకర్త, ఇలా మరి ఎన్నో ఆయనకున్నటువంటి ప్రతిభలు అన్నమాట. ఆ ప్రతిభ, ఆ మేధాశక్తి ఆయన సొంతం. ఇంకా ప్రజానాట్య మండలి నాయకుడు కావడంతో కథా కథనం దర్శకత్వంలో విశేషంగా రాణించి అతి కొద్ది సమయంలోనే సంచలన చిత్రాల దర్శకులుగా ఓ వెలుగు వెలిగారు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఒంగోలులోని టంగుటూరు మండలం కాకుటూరి వారి పాలెపులో 1950 సెప్టెంబర్ 1 జన్మించారు టి కృష్ణ గారు. ఎడిటర్గా, సహాయ దర్శకునిగా పనిచేస్తూనే మంచి దర్శకునిగా వెండి తెరపై వెలగాలని కలలు కన్నారు. ఒకనొక దశలో సినీ వాతావరణం ఆయనకు నచ్చక సొంతూరుకు వచ్చేశారు కూడా. అంతలా ఆయనకు సినిమా పట్ల ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది. కానీ లోపల ఒక బర్నింగ్ ఉంది. తను విప్లవ జ్యోతిగా, తన విప్లవకారుడిగా, తర్వాత సమాజం పట్ల ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఆయనకు చాలా చాలా ఆలోచనలు. అప్పటికే కథా రచయిత, మంచి ఎడిటర్, సినిమాలన్నీ చూస్తూ ఉన్నారు, పరిస్థితులన్నీ అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి తనలో ఉన్నటువంటి ఆ అగ్నిని, అగ్ని జ్వాలను ఎలాగైనా సమాజ మార్పుకు ఉపయోగించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారన్నమాట. మరి సొంతూరుకి వచ్చేసిన తర్వాత మరి ఆయన విధిరాతను మాత్రం మరి ఎవరు మార్చగలరు చెప్పండి? ఆయనకి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పోకూరి బాబురావు గారితో సన్నిహితం, తన కథలు, తీసిన సినిమాల గురించి ఎప్పుడు చర్చిస్తూ ఉండేవారు. తనలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంది, తనలో ఉన్నటువంటి ఒక బలమైన కోరిక, కాంక్ష చాలా ఉంది సినిమాల పట్ల, తనకి పూర్తి విషయం ఉంది అని చెప్పేసి గమనించినటువంటి పోకూరి బాబురావు గారు వీరిద్దరు కలిసి మరి ఒక యువతరం కదిలింది సినిమా కూడా నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు. అది సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఆ తర్వాత వారిద్దరు కలిసి ఈ తరం పిక్చర్స్ను కూడా సంస్థను స్థాపించారు. అటుంచితే మరి ఇదే సమయంలో ఒక మంచి సంఘటన జరిగిందనమాట. రామోజీరావు గారితో పరిచయం కూడా ఏర్పడింది. అయితే 1976 శోభన్ బాబుతో ఆయన ద్విపాత్రభినయంతో మరి 2 పాత్రలు చేస్తూ డ్యూయల్ రోల్లో ఒక సినిమాను తెరకెక్కించారు టి కృష్ణ గారు. అది మంచి విజయం సాధించింది. అక్కడితో దర్శకునిగా తన పేరును చూసుకున్నారన్నమాట. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

విప్లవ భావాలు, నాస్తికత, సామాజిక చైతన్యం, స్పృహ కలిగిన ప్రతిభాశాలి టి కృష్ణ. అందుకే ఆయన సినిమాలన్నీ సామాజిక రాజకీయ ఇతివృత్తాలతో, సంఘంలో జరిగే అన్యాయాలను ఎదిరించి జాతిని మేల్కొల్పే కథలతో, మంచి కథను కథనం దర్శకత్వ పటిమతో చాలా తక్కువ సినిమాలే తీసినా కూడా అన్ని సంచలన చిత్రాలే కావటం గొప్ప అంశం. తన మిత్రులు పూకూరి బాబురావు గారితో కలిసి ఈతరం పిక్చర్స్ను స్థాపించి మొదటగా సందేశాత్మక చిత్రం నేటి భారతం ఆయన దర్శకత్వంలో తీశారు. ఈ చిత్రంలో దర్శకత్వం, కథను బట్టి టి కృష్ణ భావజాలం ఏంటో, ప్రేక్షకుల నాడి ఏంటో తెలిసిన పరిపక్వత గల వ్యక్తిగా అందరికీ తెలిసిపోయింది. ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపు చూసింది. హీరో సుమన్, హీరోయిన్ విజయశాంతిలతో తెరకెక్కిన ఈ మూవీ 1993 విడుదలై సంచలన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి గాను ఉత్తమ దర్శకులుగా నంది బహుమతిని కూడా అందుకున్నారు టి కృష్ణ గారు. ఆ తరువాత టి కృష్ణ దర్శకత్వం చేసిన ప్రతి సినిమా దేనికదే సాటి. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. ఇందులోని ఒక పాట సంచలనమై అందరి నోట పలికింది. ఆ పాట విందాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం. ఇది మీ అభిమాన ఛానల్. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో దర్శకులు టి కృష్ణ గారి జీవిత విశేషాలు. ఆయన తీసినటువంటి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి సంచలన చిత్రాల నుంచి మంచి మంచి పాటలు విని ఎంజాయ్ చేస్తున్నాం. టి కృష్ణ దర్శకులుగా సంచలనాలకు విప్లవాత్మక చిత్రాల రారాజుగా మెరిసిన సంవత్సరం 1985. ఈ సంవత్సరంలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. బాలీవుడ్నే కాక భారతీయ చలనచిత్ర పరిశ్రమలన్నీ కూడా తన వైపు చూసేలా చేశాయన్నమాట. అంత అద్భుతంగా ఆయన ఆ సంవత్సరం తీసినటువంటి సినిమాలు కథ పరంగా, స్క్రీన్ ప్లే, సందేశాత్మక చిత్రాల పరంగా, హీరోలు హీరోయిన్స్ ఇలా ఏ తీసుకున్నా కూడా అదొక ఎక్స్పెరిమెంటల్గా అందరినీ విపరీతంగా ఆకట్టుకొని తన సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. సుమన్ విజయశాంతి నటించిన ఆ సంవత్సరంలోనే దేశంలో దొంగలు పడ్డారు సినిమా కూడా విడుదలైంది. అలాగే అందాలు నటులు శోభన్ బాబు విజయశాంతి కాంబినేషన్లో టి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆల్ టైమ్ క్లాసిక్ దేవాలయం విడుదలై భారీ విజయంతో పాటు సినిమా అందరినీ కూడా ఆలోచించేలా మెస్మరైజ్ చేసిందన్నమాట. మూడాచారాలు, బూజుపట్టిన సాంప్రదాయాలను విన్ననాడాలని సందేశం ఇచ్చారు టి కృష్ణ గారు ఆ సినిమా ద్వారా. దేహమే దేవాలయం, మన మనుషులంతా ఒక్కటే, నీకు నాకు భేదమేంటి అని చెప్పేసి

ఒక గొప్ప సందేశాత్మక చిత్రంగా ఆ సినిమా అఖండ విజయం సాధించింది. శోభన్ బాబు గారి కెరియర్లో గొప్ప సినిమాల జాబితాలో ఆ సినిమా కూడా ఉంటుంది. చాలామంది అభిమానులు ఆయనకు కొత్తగా ఒక వర్గం ఏర్పడిందన్నమాట. అంతలా అందరిని ఇంప్రెస్ చేశారు టీ.

ఆవిష్కృతమైనటువంటి సినిమా వందే మాతరం. ఈ మూవీ ద్వారానే హీరోగా రాజశేఖర్ పరిచయమయ్యారు. ఈ మూవీని ఇందులోని పాత్ర నటనకు గాను అందరూ కూడా జయజయలు పలికారు. అందరూ కూడా మెస్మరైజ్ అయిపోయారనమాట. అందరూ ఇంప్రెస్ అయిపోయారు. వారి వందే మాతరం శ్రీనివాస్ పేరు ముందు వందే మాతరం అని వచ్చింది కదా. సో మరి ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ పాడటం వల్ల ఆయన ఇంటి పేరు కాస్త వందే మాతరంగా మారిపోయింది. ఇలా లేడీ సూపర్ స్టార్గా విజయశాంతి గారు ఎదిగేలా చేయడానికి ఈయన సినిమాలన్నీ ఒక ఫౌండేషన్గా ఒక వేదికగా మారాయన్నమాట. అంతలా ప్రోత్సాహం ఇచ్చారు టి కృష్ణ గారు. కళాకారుల్లోని ప్రతిభను వెలికి తీశారు. సజీవ దృశ్యాలను తెరపై ఆవిష్కరించి విజయం సాధించి చరిత్రను సృష్టించారు.

ఆ సినిమా ఎందరినో ప్రభావితం చేసింది. తనకంటూ మార్క్ని క్రియేట్ చేసిన సినిమా అది. ఒక సంచలనమై సాగింది ఆ సినిమా. సినిమా మోస్ట్ పవర్ఫుల్ మీడియా, ఆ విషయం తెలుసు. అందుకని సినిమా ద్వారా సమాజాన్ని మార్చాలి, కథలతో, కథనంతో, మంచి డైలాగులతో, మంచి సన్నివేశాలతో, సమాజంలో జరుగుతున్నటువంటి సమకాలీన పరిస్థితుల దృష్ట్యా మరి సమాజాన్ని ఏ విధంగానైనా తన వంతుగా, తన బాధ్యతగా ఇలా మార్చాలి అని చెప్పేసి సినిమాల వైపు మళ్ళారు. తర్వాత ఆయన అభ్యుదయ భావాల వ్యక్తి కాబట్టి సమాజంలో తిరుగుతున్నారు ప్రజానాట్య మండలి కళాకారుడిగా, గాయకుడిగా, పాటలు రాస్తూ, గానం చేస్తూ. ఇలా మరి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ అర్థం పట్టినట్లుగా ఎక్కడెక్కడైతే తనకు ఎదురైనటువంటి సన్నివేశాలు ఉన్నాయో వాటి ద్వారా చెలించినటువంటి హృదయంలోంచి వచ్చినటువంటి కథల సారం ఆయన సినిమాలు. అభ్యుదయ భావాలు కలిగిన ఓ యువకుడు ఉపాధ్యాయుడిగా ఓ పల్లెటూరులో బడి తెరవాలనే కథాంశంతో టీ కృష్ణ దర్శకత్వంలో సొంత బ్యానర్

సమాజ అభివృద్ధికి, అభ్యుదయానికి, జాతి ఔన్నత్యానికి అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తూ ఉండాలి. లేదంటే దేశభక్తి, సమాజంపై పడుతున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు రకరకాల కోణాల నుంచి ఎన్నో రకాలుగా సమాజాన్ని ప్రభావితం చేస్తూ దుష్టశక్తులు పాలు కాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు చైతన్యపరిచే సందేశాత్మక చిత్రాలు వస్తూ ఉండాలి. అలా దర్శకులు కూడా ఆ వైపు కూడా పనిచేస్తూ ఉండాలని చెప్పడానికి ఒక మార్గదర్శకులు మన టి కృష్ణ గారు. మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా టి కృష్ణ ఎదుగుతూ ఒక లేడీ హీరోయిన్ని లేడీ సూపర్ స్టార్గా, లేడీ అమితాబ్ బచ్చన్గా, ఒక గొప్ప స్టార్గా, హీరోలను సైతం తలదన్నే విధంగా, మెయిన్ మనం పాజిటివ్గా తీసుకోవాలి, వారిని అధిగమించి ఎక్కువ రెమ్యునరేషన్తో పాటు టోటల్ భారతదేశంలో చిత్ర పరిశ్రమ తన వైపు తిప్పేలా విజయశాంతి గారిని తీర్చిదిద్ది ఒక గొప్ప నటీమణిగా చేసినటువంటి ఘనత టి కృష్ణ గారిది. అంతలా ప్రోత్సహించారు, ఆ పాత్రలను కూడా అలా తీర్చిదిద్దారు. ఇలాంటి పాత్రలు కూడా వెయ్యవచ్చు, ఇలాంటి పాత్రల ద్వారా సమాజాన్ని మొత్తం కడిగేయచ్చు, అన్యాయాలను కడిగేయచ్చు, అణగారిన వర్గాలపై జరుగుతున్నటువంటి అకృత్యాలను ఇలా శివంగిలా విరుచుకుపడేలా పాత్రను తీర్చిదిద్ది ఆ వైపు మార్పును కాంక్షించారు, నిజంగా మార్చారు కూడా. అంతలా అద్భుతమైనటువంటి విజయశాంతిని హీరోయిన్గా, లేడీ క్యారెక్టర్ అయినప్పటికీ ఒక హీరోగా, ఒక సమాజం మీద విరుచుకుపడుతున్నటువంటి, అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తులను భరతం పట్టే విధంగా తీర్చిదిద్దినటువంటి సినిమా ప్రతిఘటన. ఇదొక చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీ బ్లాక్ పోస్టర్ హిట్గా నిలిచినటువంటి ఒక మైల్ స్టోన్ అన్నమాట. రామోజీరావు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు, చెప్పాను కదా, అక్కడ పరిచయమైనటువంటి, అక్కడ గమనించినటువంటి ఈతని ప్రతిభను చూసి మరి ఆయనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. దానికి తగ్గ స్టోరీ, దానికి తగ్గ స్క్రీన్ ప్లే, నటులను ఎంపిక చేశారు. దీని గురించి ఇంకా చాలా చెప్తాను. ముందుగా మరి ఈ సినిమాలో సంచలనమై అందరినీ రోమాంచితం చేసినటువంటి పాట ఇప్పుడు విందాం.

పాదది మీ జన్మస్థానం, మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. శిశువులుగా మీరు పుట్టి పశువులు

ఇలాంటి సన్నివేశాలు నిత్యం మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు, ఎన్ని న్యాయం, ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు సమాజాన్ని మార్చేందుకు సినిమాల ద్వారా ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. సమాజాన్ని మార్చే ప్రయత్నం చేయాలి దర్శకులుగా. అలాంటి ప్రయత్నం ఆనాడే చేశారు అంత గొప్ప దర్శకులు టి కృష్ణ గారు. మరి నిజానికి టి కృష్ణ గారి ప్రతిభను ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు గారు గుర్తించింది. చెప్పాను కదా, దేశంలో దొంగలు పడ్డారు మూవీ చర్చలప్పుడు. అలా ఉషా కిరణ్ మూవీ బ్యానర్పై తెరకెక్కిన ప్రతిఘటన భారతదేశ వ్యాప్తంగా మారుమ్రోగింది. మరి ఆయన సినిమాలకు ప్రత్యేకత ఏంటంటే, ఆ సినిమా స్టోరీకి తగ్గట్టుగా తను ఏమి చెప్పదలుచుకున్నాడో, సమాజానికి ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నాడో అది గీత రచయితలకు చెప్పి మరీ దానిపై దృష్టి పెట్టి రాయించుకునేవారన్నమాట. అలా వేటూరు గారి గీతం ఇప్పుడు మీరు విన్నారు కదా, అందులో ఆ పాట వింటే మొత్తం ఆ కథ మొత్తం తెలిసిపోతుంది. తను ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది సమాజంలో, ఎలాంటి సందర్భాలు ఎదురవుతున్నాయి, మనిషికి అంతరం ఎంతుంది, మనిషిని ఎలా చూస్తున్నారు, దాన్ని ఎలా అరికట్టాలి అనే ప్రయత్నం చేశారు టి కృష్ణ గారు. ప్రతి సినిమా ఒక కళాఖండంగా నిలిచింది, ప్రతి సినిమా ఒక మెసేజ్ ఇచ్చింది, ప్రతి సినిమా ప్రతి ఒక్కరిని కదిలించింది, స్పందింపచేసింది, మేల్కొనేలా చేసింది అంత గొప్ప డైరెక్టర్. ప్రతిఘటన సినిమాను హిందీలో కూడా డబ్ చేశారు. మరి ప్రతిఘటన సినిమాకు, ప్రతిఘటనలో చేసినటువంటి నటులకు, ఆ పాత్రలకు జీవం పోసిన విధానాన్ని చూసి 6 నంది అవార్డులు అలా నాట్యం చేశారన్నమాట. అందులో పనిచేసినటువంటి చాలామంది టెక్నీషియన్స్కి నంది అవార్డ్స్ వచ్చాయి. ఉత్తమ గాయనిగా మన జానకి అమ్మగారికి, అలాగే విలన్గా పనిచేసినటువంటి వారికి, తర్వాత ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా మరి రామోజీరావు గారు అందుకున్నారు. టి కృష్ణ గారికి ఉత్తమ కథారచయితగా నంది అవార్డు వచ్చింది. అన్ని విశేషాలే ఆ సినిమాలు, ప్రతి ఒక్కరూ ఆ పాత్రలకు వన్నె తెచ్చారు. ఇలా చేయాలి సినిమా అనేలా ప్రతి ఆర్టిస్ట్కి ఒక ప్రేరణ కలిగించేలా సినిమా తెరకెక్కించినటువంటి గొప్ప డైరెక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి టి కృష్ణ గారు.

అన్నింటినీ శాసించేవాడు మనిషి, అన్నింటినీ ఆదుకునేవాడు మనిషి, అన్నింటినీ చేసేవాడు మనిషి. ఆ మనిషి బాధ్యతగా నడుం బిగించి సమసమాజ నిర్మాణం కోసం, సమసమాజ మార్పు కోసం, అభ్యుదయం కోసం నడుం బిగించాలి, పోరుబాట చేయాలి, సమాజం మొత్తాన్ని మార్చాలి. సమాజంలో పేళ్ళూనుకుపోయినా వేళ్ళూనుకుపోయినా వాటన్నిటినీ రూపుమాపాలి అనే సదుద్దేశంతో ఆయన తీసినటువంటి సినిమా అలా అలా జనప్రభంజనమై సాగింది, జనాల్లోకి వెళ్ళింది, జనాల గుండెలను తట్టింది, గుండెలను పిండేసింది, పరిరణగా అగ్ని కెరటంగా ఆలోచింపచేసింది. వినూత్న తరహాలు విప్లవాత్మక చిత్రాలను తీసినప్పటికీ ప్రేక్షక ఆదరణ మాత్రం తగ్గలేదు, అందరిని మించిపోయింది, వెళ్ళలేకుండా చేసింది. టి కృష్ణ గారి సినిమా అంటే చాలు, థియేటర్లకు క్యూ కట్టారు ఆ రోజులు. ఆయన సినిమాల్లోని మరి కథలు, కథనం, పాత్రలు అలా విప్లవాత్మకంగా ఉంటాయి అని అనిపించినప్పటికీ పాటలు కూడా జనాలను పిచ్చెక్కించే పాటలు తూటాల్లా పేలాయి. ప్రతి పాట అజరామరంగా నిలిచాయి, అపురూప చిత్రాలుగా నిలిచాయి ఆయన సినిమాలన్నీ కూడా. సో అలా పాటలు కూడా చాలా మాధుర్యంగా సంగీత దర్శకులను ఎంచుకోవటం కూడా ఆ విధంగా ఎంచుకోవటం, తర్వాత పాటల ట్యూన్స్ విషయంలో క్యాచీగా ఉండటం, అందరికీ నాలుకల మీద నానే విధంగా, పాడుకునే విధంగా, ఆలోచింపచేసే విధంగా, ప్రేరణగా, చైతన్యంగా కదిలించేలా గుండెలను

పీటీలో ఉండేటువంటి పాటలు ఎంచుకోవటం, అలాంటి గీత రచనలను తీసుకోవటం ఆయనకే చెల్లింది. అందుకని తీసినటువంటి కొన్ని సినిమాలే, దాదాపుగా 12 సినిమాలు ఇతర భాషలతో కలిపి, తెలుగు సినిమాలు 10-9 అనుకుంటా, మిగతా భాషలన్నీతో కలుపుకుంటే 12 సినిమాలు. తర్వాత ఎడిటర్గా చాలా సినిమాలు చేశారు, కథా రచయితగా కొన్ని సినిమాలు చేశారు. తర్వాత ఇలా అన్నింటిలో తన ప్రతిభ, తన మార్కును చూపించుకున్నారు. మరి ఆయన చివరి దశలో అంటే చాలా తక్కువ వయసులోనే మరి ఆయన తారల్లో కలిసిపోయారు. ఆయన ఆఖరి సినిమా రేపటి పౌరులు. నిజంగా రేపటి పౌరులుగా మన బాధ్యత ఏంటి, రేపటి పౌరులుగా మనం ఏం చేయాలి, రేపటి పౌరులుగా ఎలాంటి భవిష్యత్ తరాన్ని నిర్మించాలి అనే ఇతివృత్తంతో సినిమా తీశారు రేపటి పౌరులు. ఆ సినిమా విడుదలై సంచలనమైంది, కానీ ఆ సినిమా విడుదల నాటికి ఆయన తారల్లో కలిసిపోయారు. ఓటమిలేని అరుదైన దర్శకులుగా రికార్డు సృష్టించారు. తక్కువ వయసులోనే పెద్ద ప్రస్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ప్రతి సినిమా సమాజాన్ని కదిలించాయి, చైతన్యపరిచాయి.

0: నిజంగా ఆయన చూపిన మార్గం ఆగదు. లక్ష్యమెరగని పోరాటం ఆయనది. ఇది ఇవాళ గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు టి కృష్ణ గారి జీవిత విశేషాలు, ఆయన దర్శకత్వం చేసిన సినిమాల నుంచి పాటలు విన్నారు. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటింది. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.
1: ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే కనకలతా.

0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ స్టూడియోలో. సమయం 12:05 దాటి 47 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక మధ్య సందర్భం, మరి విషయం ఏంటో మీకు అర్థమవుతుంది. విషయంలోకి వెళ్దాం. దానికన్నా ముందు ఒక మంచి పాట విందాం.

వేణుగానం ఆ వేణువులోంచి వచ్చినటువంటి ఆ తరంగాలు వింటే నిజంగా మనస్సు పులకించిపోతుంది. ఆ పాట ఖడ్గ మూవీలోంచి చిత్రపడింది. గీత రచన సుద్దాల శుక్తేజ, సంగీతం దేవి శ్రీప్రసాద్. పాటకి మన కంటెంట్కి సంబంధం ఉంది. తనువెళ్ళ గాయాలున్న కమ్మని సరాగాలనిచ్చే ప్రకృతి ప్రసాదితం. పలికించేవారుండాలి కానీ పరవశింపజేసే నాదాలు పలుకుతాయి. పురాణ ఇతిహాసాలు ఆ గానానికి పరవశించి పరుగులు తీసి గోవులు నాట్యమాడాయట. అతిశయోక్తి అయినప్పటికీ ప్రత్యక్షంగా ఆ వెదురులోంచి వచ్చిన తరంగాలు వింటే మాత్రం పులకించుకోవాల్సిందే. అంత గొప్ప వాద్యం వేణుగానం. అలాంటి వేణువును ఊదుతూ యావత్ ప్రపంచ సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసిన వేణుగాన విద్వాంసులు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, వారి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా చైతన్య స్ఫూర్తిలో ఆయన స్ఫూర్తిగా తీసుకుందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఇంతకుముందు మీరు విన్న పాట పౌర్ణమి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. మనం ఈరోజు వేణుగాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఆయన స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. మరి వేణుగానం ఎలా ఉంటుంది, ఎలా ముక్తులు చేస్తుంది, ఎలా పరవశింపజేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంగీత వాయిద్యాలలో దేని నాదం దానిదే, దేనికి ఉండే ప్రత్యేకత దానిదే, అది పలికే ప్రత్యేక ధ్వని మరొకటి సృష్టించదు. అందుకే ఆ యూనిక్ స్వరశ్రుతిని విని తరిస్తారు సంగీత ప్రియులు, జ్ఞానులు. సంగీతం అంటే ఇష్టముండని వారంటూ ఉండరు. అందులో వేణుగానం సాంప్రదాయ వాయిద్యం. అంతర్జాతీయంగా హిందుస్థానీ సంగీతాన్ని వేణువు ద్వారా వినిపిస్తూ అందరిని తరింపజేస్తూ ఉన్నారు హరిప్రసాద్ గారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందారు, ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, అనేక వేదికలపై కచేరీలు చేశారు. ఆ వేణుగానం వింటూ ఔత్సాహిక కళాకారులు ప్రేరణ పొందుతూ ఆ కళని వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు చాలామంది. ఆ కళ పట్ల అంకిత భావం అంటే అదనమాట.

ఒకటో నెంబర్ కుర్రోడు సినిమా నుంచి ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట. ఇది గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎంఎం కీరవాణి. మనం వేణుగాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు దర్శకత్వం చేసిన వెండితెర కళాఖండం సిరివెన్నెల సినిమాలోని పాటలకు వేణుగానాన్ని అందించిన వారు చౌరాసి గారే. ఆయన మురళీగానం ఎప్పటికీ అమోఘమే. అలాగే బాలమిత్రుల కథ సినిమా కూడా ఆయన సహకారం అందించారు. గున్నమావిడి అనే పాటకు ఎంత సంచలనం తెలిసిందే కదా, ఆ పాటకు కూడా హరిప్రసాద్ గారు వేణుగానాన్ని అందించారు. హిందుస్థానీ సంగీత మేళవింపులతో అంతర్జాతీయ వేదికలపై ఎన్నో కచేరీలు కూడా చేశారు ఆయన. ముఖ్యంగా చాందిని హిందీ సినిమాలో అయితే మరి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. హిందీ సినిమాలో కూడా పనిచేశారు, ఆయన వంతు సహకారం అందించారు. ఆయన చాలా ఫేమస్ అయినా కూడా సినిమా దర్శకులు, సినిమా సంగీత దర్శకులు అడిగినంతలోనే మంచి వేణుగానాన్ని అందించారనమాట. చాందిని, డర్, లమ్హే, సిల్సిలా, ఫాన్లే, విజయ్, సాహెబాన్ లాంటి హిందీ సినిమా పాటలు కూడా ఆయన సహకారం అందించారనమాట. ఆయన ప్రత్యేకతను, ఆయన యొక్క వేణుగాన విద్వాంసులుగా పనిచేస్తున్నటువంటి ఆయన పనితీరు, విభిన్న శైలులు పలికించే తీరు, చేసిన ప్రయోగాలు, చేస్తున్న ప్రయోగాలు కూడా వినాలంటే ఆయన ప్రత్యక్ష వేదికల మీద చేస్తున్నటువంటి ఆ మెస్మరైజింగ్ని మనం చూడాలంటే, కళ్ళారా చూడాలంటే ఆ లైవ్ చూస్తే బాగుంటుందన్నమాట. సరే, మరి ఆయన అందించినటువంటి కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాకు, సిరివెన్నెల సినిమాకు అందించినటువంటి ఆ వేణుగానాన్ని మరి ఈ సందర్భంగా ఒకసారి విందాం.

ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఈరోజు వేణుగాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసి గారి పుట్టిన సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఇది. మరి మీకు అందరికీ నచ్చింది ఆశిస్తూ మీ అశోక్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది దుర్గా ఉషారమణి. దేశం నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీబీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖాభివృద్దిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్దిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు.

మాట్లాడుతూ డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశం నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేసిందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు పెరిగింది. 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ధి చెంది 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవేళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశ ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరోబ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన పీఎంకేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి, జల సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల స్థాయిలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా 27 మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వం ఉండేలా చూసేందుకు, నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVD ఫాలో కండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్లో ఆమెకి ఇది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది.
వీటిలో వ్యాపారం

0: పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకిత భావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి నైపుణ్యాన్ని, మానవాళికి వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా వివరించి రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమిస్తాద్ లో భాగంగా వెనెజువలాలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్నవారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనెజువలాలో భారీ ప్రాణనష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీత్ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298.80 రూపాయల నుంచి విపిజీ రామ్జీ కింద రోజుకు 327.40 రూపాయలకు వేతనాన్ని పెంచారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3 మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో మెక్సికో 2-0 ఎక్వడార్ను ఓడించి ఫీఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16 అర్హత సాధించింది. ప్రపంచకప్ నాకౌట్ దశలో మెక్సికోకు 40 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం అది. స్వీడన్పై అంతకుముందు ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. నార్వే 2-1 ఐవరీ కోస్ట్ ఓడించి రౌండ్ ఆఫ్ 16 అర్హత సాధించింది. విశేషాలు మరొకసారి. దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధాన మంత్రి సన్నాయ్ తకాయిచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. విపిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16 చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: మీరు విన్న పాట ఓంతరి ఓ తండ్రి కథ సినిమా నుంచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

పెద్ద సినిమా నుంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్నాం సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు భరత మహాశీలకు విజ్ఞప్తి సినిమా నుంచి ఈ పాట.

లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ వివిత్ భారతి. మీరు వింటున్న పాట బ్యాండ్ మేలం సినిమా నుంచి.

0: నారి నారి నడుమమురారే సినిమా కోసం హరిచరణ్ పాడిన పాట విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా మీరు విన్న పాట మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ పాడింది.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ సలలిత

ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విందామి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈరోజు నుండి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వచ్చింది. రైతు భరోసాను 10,000 నుండి 12,000 రూపాయలకు పెంచి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామని, ఈ దశలో మరో 9,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు

0: హెచ్చరిక జారీ చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ 2025 చట్టం ఈరోజు నుండి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీనిచ్చే ఈ చట్టం గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందని గ్రామీణాభివృద్ది శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలియజేసింది. రైతు భరోసాను 10,000 నుండి 12,000 రూపాయలకు పెంచి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాబోయే 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ విడతతో కలిసి 36,000 కోట్ల రూపాయలవుతుందని నిన్న సాయంత్రం రైతు భరోసా నిధుల విడుదల సభలో అన్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, ఇప్పటి వరకు దీనికోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలియజేశారు. రాష్టంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జైపూర్ మండలం గంగిపల్లిలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు చేయూత అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఏపీ మాస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో సమ్మిళిత వృద్ధికి సమాజ ఆధారిత మార్గాలపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ఈ సదస్సును ప్రారంభించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల భవనాలపై రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి టెండర్ల నిబంధనల్లో తెలంగాణ రాష్ట పునరుద్దరణ ఇంధన వనరుల సంస్థ రెడ్కో మార్పులు చేసింది. గతంలో తొలిసారి ఈ పథకం కింద 1500 పాఠశాలలపై సోలార్ ఏర్పాటు పనులకు పిలిచిన టెండర్లలో చిన్న కంపెనీలకు అవకాశమివ్వగా జాప్యం జరిగిందని, దీనిని నివారించడానికి ఇప్పుడు పెద్దవాటికి ఇవ్వడానికి వీలుగా నిబంధనలు మార్చింది. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా 9,937 పాఠశాలలపై 280 కోట్ల రూపాయలతో 46 మెగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ఫలకాల బిగింపుకు రెడ్కో తాజాగా టెండర్లు పిలిచింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థిని విద్యార్థుల నుండి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈరోజు నుండి 31 ఆగస్టు తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ సంవద్ యాప్ ద్వారా గ్రామ సర్పంచ్లకు ప్రతిభ ఆధారంగా ప్రకటిస్తోన్న మెరుగైన ర్యాంకుల్లో మే నెలకుగాను కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కోరటపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది. ఆత్మనిర్భర్ మహిళా పంచాయతీ ఇతివృత్తంలో దేశంలోనే గ్రామ సర్పంచ్ మ్యాకల మహేశ్వరికి మొదటి ర్యాంకు దక్కింది. కోరటపల్లిలోని మహిళలు మహిళా సంఘాల ద్వారా రుణం పొంది కిరణం, కుట్టుమిషన్, జూట్ బ్యాగ్ తయారీ, ఐకేపీ కేంద్రాల నర్సరీ నిర్వహణ వంటి పనులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: జాతీయ స్థాయిలో పోటీ పడడంలో మా గ్రామాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మాకు అవార్డు ఇవ్వడం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మాకు సహకారం అందించుకుంటూ మా గ్రామాన్ని నంబర్ 1 గ్రామంగా కృషి చేయడానికి మా మహిళలతో పాటు నేను కూడా కృషి చేస్తున్నాము. మహిళా సంఘాల ద్వారా లోన్లు తీసుకోవడం ద్వారా మా కాళ్ళ మీద మేము నిలబడి ఒక ఉపాధి పొందుకుంటూ మా కుటుంబాన్ని నడిపించుకుంటున్నాము. మా కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నాము. మా గ్రామాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము.
0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈరోజు నుంచి నెల రోజుల పాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30-30A పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర తెలిపారు. దీని ప్రకారం పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు

లో నిర్వహించరాదని, ప్రజాధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ ను నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో నియమించిన ఈ కమిటీలో జనగామ నుండి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ చోటు లభించింది. ఈరోజు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెదపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సమాజంలో ప్రాణదాతలుగా నిలిచే వైద్యుల సేవలను గుర్తించి వారిని గౌరవించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో ఈ దినోత్సవాన్ని 1991 నుండి అధికారికంగా పాటిస్తున్నారు. ప్రముఖ వైద్యులు, స్వాతంత్ర సమరయోధులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను 1961 దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించారు. రోగుల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించే వైద్యుల మానసిక శారీరక శ్రేయస్సును కాపాడాల్సిన ఆవశ్యకతను ఈ ఇతివృత్తం నొక్కి చెబుతుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులను సన్మానించగా జిల్లా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో, మెడికల్ కళాశాలలో ప్రిన్సిపల్ సునీత అధ్యక్షతన కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 సంవత్సరాల్లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 296 కిలోలకు పైగా గంజాయిని దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నీతికా పంత్ మాట్లాడుతూ, జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీపీఎస్ చట్టంలోని నిబంధనలను అనుసరించి పర్యావరణ కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పాటిస్తూ ఇన్స్పిరేషన్ ప్రక్రియ ద్వారా దహనం చేసినట్టు తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ ఎస్టీ యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని జిల్లా గిరిజనాభివృద్ది అధికారి సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకంగా యూరియాను పొందేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్ను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ రైతులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ అందించేందుకు టాస్క్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు టాస్క్ ప్రాంతీయ కార్యాలయ అధికారులు ప్రతిపాదిత భవనాలను పరిశీలించి సెంటర్ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో 149 కోట్ల పైచిలకు రైతు భరోసా డబ్బులు విడతల వారీగా జమ అవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మహారాష్ట ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నిర్మల్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:21 దాటి 80 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం. షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. సమాధానం చెప్పే ముందు సమాధానం

మీ పేరు, మీ ఊరి పేరు మాత్రమే టైప్ చేయండి, ఇంకా వేరే వేరే మెసేజ్లు పంపవద్దు దయచేసి. ప్రశ్న మాది, ఆన్సర్ మీది. ఉత్సాహంగా, ఉల్లాసంగా మరింతగా ఈ షో. షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. మరి షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసిగా తేలిపోదాం. మంచి మంచి ఆన్సర్స్ మీరు మరి మేము అడిగగానే పంపించండి, సరైన సమాధానం పంపించండి. సరైన సమాధానం పంపించిన వాళ్ళు వెంట వెంటనే ప్రతి ప్రశ్నకు పంపించకుండా ఒకటి రెండు వాటికి సరైన సమాధానం తెలిస్తే పంపించండి. ఎందుకంటే అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. ప్రశ్న వచ్చేస్తుంది, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ఎవరు? ప్రశ్న మరొకసారి, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే ఈ పాట అయిపోయే లోపు మీ సమాధానం పంపండి.

షూటైం కార్యక్రమంలో మీరు విన్న పాట శివాజీ సినిమా కోసం హరిహరన్ మధుశ్రీ పాడిన పాట విన్నారు. షూటైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ఎవరు అనే ప్రశ్న విషయం, దీనికి స్పందనగా చాలామంది శ్రోతలు చాలా ఉత్సాహంగా ఎంతో ఎనర్జెటిక్గా ఆన్సర్ చేశారు, చాలా స్పీడ్గా చేశారు. మరి స్పెషల్గా థ్యాంక్స్ వారికి. సరైన సమాధానం పంపిన వాళ్ళు చదివిస్తున్నాను. ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, తర్వాత సిహెచ్ విజయ్ కుమార్ చందన్నగర్ హైదరాబాద్ నుంచి, తర్వాత నర్సంపేట్ బాలకృష్ణ, బుధన్ పోచంపల్లి నుండి మార్కండేయ అనిత, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, సులోచన కరీంనగర్ నుంచి, అప్పలరాజు పెడ నుండి, వనసలిపురం మహేశ్వరి మురళి సరైన సమాధానం పంపారు. ఓల్డ్ హౌసింగ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి పూర్ణచంద్రరావు, వీళ్ళు వారి పేరు మెన్షన్ చేయలేదు. తర్వాత పంతాడి శ్రీనివాసరావు మోరిపల్లం నుండి, నందిపేట్ నుంచి వెంకటేష్, ఎం నరేష్ రోజా, శిరీష ఓంకార్ వీరు, ఫీర్జాద్గూడి శ్రీనివాస్, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి నల్గొండ నుండి, శ్రీవరణి కాజీపేట నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా పాలెం పోలయ్య, గీతనగర్ హైదరాబాద్ నుండి రమాదేవి నాగేశ్వరరావు చోడవరపు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపడి బెల్లంపల్లి నుండి ఆడెప్పువారు, అంకుషాపు నుంచి దోర్నాల సుదర్శన్ హవీష్ విధుబాబు, పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి, రామ్నగర్ నుంచి పి హర్షిణి, బలరాం సరోజా కల్వకుర్తి నుంచి నేదునూరి కళ్యాణ్చారి, కౌకూరు నుండి ద్రోణంరాజు సూర్యశ్రీ మహాలక్ష్మి, సంధ్యా పుద్దుటూరు కడప జిల్లా నుండి, రంగ హైదరాబాద్ నుండి, శిరీష సుమన్ కిస్మత్పురా నుండి, జనగామ చంద్రశేఖర శర్మ నిజామాబాద్ నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుండి పద్మావతి శిల్ప ప్రసాద్ రేఖ నాయక్, కాళ్ళ శ్రీనివాసరావు కోదడ నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి. సో వీరంతా కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటి అంటే, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్సెప్ట్ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్స్. సో వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అర్హులు కారు. అలాగే నేర చరిత్ర ఉన్నవారు కూడా అర్హులు కారన్నమాట. షోటైం వింటున్నాం. ఇది మీ అభిమాను ఛానల్ FM వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. శ్రోతలందరూ చాలా ఉత్సాహం.

మరి షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, కార్బన్ మార్కెట్ ప్రకృతి 2026 సమ్మిట్ను ఏ రాష్ట్రంలో జరిపారు? ప్రశ్న మరొకసారి, ఇటీవల కార్బన్ మార్కెట్ ప్రకృతి 2026 సమ్మిట్ను ఏ రాష్ట్రంలో జరిపారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240850 నెంబర్కు వాట్సాప్ చేయండి. అన్యదా ఏ మెసేజ్ కూడా పంపకూడదు, ఓన్లీ సమాధానం, దాని తర్వాత మీ పేరు, ఊరి పేరు, ఇవి మాత్రమే టైప్ చేస్తే అందరి పేర్లు చదివే అవకాశం ఉంటుంది. మీరు వింటున్న పాట ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి, గానం సాధన సర్గం.

పృదురు నుంచి కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య వారి కుటుంబ సభ్యులు, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, దమోజు వెంకటాచారి వరలక్ష్మి నల్గొండ జిల్లా నుండి, ఎం నరేష్ రోజా, శిరీష ఓంకార లక్ష్మీ నరసింహ, తర్వాత చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, గంటి సుబ్రహ్మణ్యం తారనాక నుండి, మన్విత చోడవరపు సాయి గీతానగర్ హైదరాబాద్ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుండి, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య సరైన సమాధానం పంపించారు. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, పంతాడు శ్రీనివాసరావు మురిపొలం నుండి, అప్పలరాజుపేడ నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, ఉప్పల్ శ్రీకాంత్ శ్రీతేజ, ఆడిపు సంతోష్ కుమార్ కాల్టస్ట్ బెల్లంపల్లి నుండి, శివరాణి ఫ్రమ్ కాజీపేట్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. బుధాన పోచంపల్లి నుంచి భోగ మార్కండి అనిత, మదీనాగూడ హైదరాబాద్ నుంచి నిఖిల్, మానస, హరిణి, విద్య, బలరామ్, సరోజ వీరు ఒకే పేరు మాత్రమే పంపండి. టీవీ రావు ఖైరతాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుండి సంధ్య, బాలకృష్ణ నర్సంపేట నుంచి వీరందరూ కూడా సరైన సమాధానం పంపించారు. వీరందరికీ హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి. సరైన సమాధానం న్యూఢిల్లీ. సో ఈ సమాధానం పంపిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. షోలో మరింత ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నారన్నమాట. సో మరో ప్రశ్న వచ్చేస్తుంది, సరైన సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి మిగతా వాళ్ళు కూడా. 2025 గణాంకాల ప్రకారం అవినీతి ఏ దేశంలో 0% ఫస్ట్ ర్యాంక్లో ఉంది? ప్రశ్న మరొకసారి, 2025 గణాంకాల ప్రకారం అవినీతిలో ఏ దేశం 0% ఫస్ట్ ర్యాంక్ సాధించింది? ఆ దేశం పేరు తెలిస్తే వెంటనే దేశం పేరు, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేసి పాట అయిపోయేలోపు పంపండి. మీరు వింటున్న పాట ఒక్కడు సినిమా కోసం శ్రేయా ఘోషల్ పాడింది.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, కార్బన్ మార్కెట్ ప్రకృతి 2026 సమ్మిట్ను ఏ రాష్ట్రంలో జరిపారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరియైన సమాధానంగా చాలామంది ఆన్సర్ చాలామంది పంపారు. నిజంగా ప్రశ్న వేసిన వెంటనే సమాధానం పంపుతున్నారంటే నిజంగా గ్రేట్ అనమాట. వారందరికీ అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగాహెడ్స్. సరియైన సమాధానం పంపిన వారు పైడిపాటి నాగభూషణరావు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ సమాధానం పంపారు, కంగ్రాట్స్ అండి. కళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, చాప భూమేశ్వర్ వెల్లుల నుండి, తర్వాత

మీరు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం కార్యక్రమంలో శ్రోతలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ సరైన సమాధానం పంపుతున్నారు. కొంతమంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతే మీకు కనుక ఆన్సర్ తెలిసే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీకు ఆన్సర్ తెలిస్తే మనం అడిగినటువంటి ప్రశ్న 2025 గణాంకాల ప్రకారం అవినీతి ఏ దేశంలో 0% ఫస్ట్ ర్యాంక్లో ఉంది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు అయితే ఇచ్చారు. కొంతమంది కొన్ని రాంగ్ ఆన్సర్స్ కూడా చేశారనమాట. చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచార్య వరలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, నంద్యాల జిల్లా నుంచి పాలెంపోలే ఆళ్లగడ్డ, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, నాగనాథ్ గుప్త నిజామాబాద్ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, చింత శ్రీనివాస్ షాపల్ నుండి, సుమన్ శిరీష కిస్మత్పురా నుండి, అప్పలరాజు పెడన నుంచి, శివరాణి ఫ్రమ్ కాజిపేట కేరళ మిజోరాం నుండి, పంతాడు శ్రీనివాసరావు మౌరిపొలం నుండి, సులోచన కరీంనగర్ నుండి, ఆదిలాబాద్ నుంచి అరుణ, విఎన్ రావు నిజామాబాద్, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార లక్ష్మీ నరసింహ, దస్తగిరి సందీప్ ప్రొద్దుటూరు నుండి, కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్ చారి, దోమకొండ విజయ్ కుమార్ హనుమాన్ టెక్డీ హైదరాబాద్ నుండి, మేర సంతోష్ ధర్మారావుపేట నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, బుధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండి అనిత, రంగ హైదరాబాద్ నుండి, పోలేపల్లి శ్రీనివాస రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుంచి సరైన సమాధానం పంపారు. వీరు కూడా మరి ఇన్ టైంలోనే పంపారు. కొంతమంది పాట అయిపోయిన తర్వాత ఆన్సర్స్ వచ్చాయి. వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ అభినందన తెలుపుతోంది. మరి సరైన ఆన్సర్ డెన్మార్క్. మరో ప్రశ్న వచ్చేస్తుంది, సరిగ్గా వినండి. ఆర్థిక భాగస్వామ్యం అవకాశాల కల్పనలో భారత్ ప్రపంచంలో ఏ ర్యాంక్ సాధించింది? ప్రశ్న మరొకసారి తాజాగా, ఆర్థిక భాగస్వామ్యం అవకాశాల కల్పనలో భారత్ ప్రపంచంలో ఏ ర్యాంక్ సాధించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే ఆన్సర్ చేయండి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు, థ్యాంక్స్. బట్ మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. ఇంతకుముందు పంపిన వాళ్ళు కాస్త విరామిస్తే ఇంకా బాగుంటుంది. మీరు వింటున్న పాట బృందావనం సినిమా నుంచి, గానం కార్తీక్ సుచిత్ర.

మీరు వింటున్నారు షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402-32408 నెంబర్కు వాట్సాప్ చేయండి. మేము అడిగినటువంటి ప్రశ్న, ఆర్థిక భాగస్వామ్యం అవకాశాల కల్పనలో భారత్ ప్రపంచంలో ఏ ర్యాంక్ సాధించింది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా పంపడానికి చాలా మంది శ్రోతలైతే ప్రయత్నం చేశారు ఎప్పటిలాగే, కానీ ఒక్కరు కూడా సరైన సమాధానం పంపలేదు. ఎనీహో, అందరు కూడా థ్యాంక్స్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. సరైన సమాధానం 148వ స్థానం అన్నమాట. సో ఇది సరైన సమాధానం. నౌ క్రెడిట్ గోస్ టు వివిత్ భారతి. ఎవరు చెప్పలేదు కాబట్టి మరో ప్రశ్న వచ్చేస్తుంది ఈ ప్రకటన ప్రోమో విన్న తర్వాత.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షోటైం కార్యక్రమంలో మరో ప్రశ్న వచ్చేస్తుంది. ఇది చివరి ప్రశ్న. ఇటీవల కనుగొనబడిన బెగోనియా నైషియరం అనే

0: పూల మొక్క జాతి ఏ రాష్ట్రంలో ఉంది? ప్రశ్న మరొకసారి. ఇటీవల కనుగొనబడిన బెగోనియా నైషియోరం అనే కొత్త పూల మొక్క జాతి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240 ఎట్వంటి నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది చివరి ప్రశ్న, పాట అయిపోయే లోపు. మీరు వింటున్న పాట మల్లీశ్వరి చిత్రం నుంచి, కార్తీక్ బృందం పాడింది.
1: అబద్ధం చెప్పటం రాదు, నేను అమ్మాయికి మనసిచ్చాను, తన కోసం ఇక్కడికి వచ్చాను. తను కాదంటే

ఎంత కఠినమైన ప్రశ్న వేసినా సరే మేము సమాధానం చెప్పడానికి సిద్ధం అని నిరూపిస్తున్నారు మన అభిమాన శ్రోతలు. సరైన సమాధానం పంపిన వారు రవీందర్ కరీంనగర్ నుంచి, వనస్థలిపురం మహేశ్వరి మురళి, బూదన్ పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండే లక్ష్మీ దివ్య, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి గణేష్, వేదవతి నిజాంపేట నుండి ఇనాయతుల్లా, భవనపేట గ్రామం కామారెడ్డి నుండి అరుణాచల్ ప్రదేశ్ కాళ శ్రీనివాసరావు కోదాడ, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ, పైడిపాటి నాగభూషణరావు నాగ్పూర్ మహారాష్ట్ర, ఎం నరేష్ రోజా మహబూబ్నగర్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచార్య వరలక్ష్మి, పోలపల్లి శ్రీనివాస రాజన్నపేట, బూదన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండి అనిత, నిజామాబాద్ విక్లీ బజార్ నుంచి మురహరి యశోద, పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం, చిలకమరు ఉపేంద్రాచార్య తిప్పరతి నల్గొండ జిల్లా నుండి, హరిణి ఆదిలాబాద్ జిల్లా నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రామ్ప్రసాద్ రామ్చరణ్, హనుమాన్ టెక్కిడి హైదరాబాద్ నుండి దోమకొండ విజయ్ కుమార్, కల్వకుర్తి నాగర్కర్ణం జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, నాగనాథ్ కళావతి ప్రేమ్ నాగనాథ్ కళావతి ఆర్మూర్ జిల్లా నుండి, మహబూబాబాద్ నల్లగండ్ల శేరలింగంపల్లి హైదరాబాద్ నుంచి ఓల్డ్ ఎంఐజి కాలనీ బిహెచ్ఏఎల్ వీరు పానుగంటి రవి గాడ్ అండ్ ఫ్యామిలీ, దస్తగిరి సంధి ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, పుష్ప శ్రీ శ్రీనివాసరెడ్డి సైదాబాద్ హైదరాబాద్ నుండి, చోడవరపు లక్ష్మీ శశాంక గాయత్రి విశ్రుత మహాద్యుతి సాయి మన్విత మహాద్యుతి గీతానగర్ హైదరాబాద్ నుంచి వీరంతా కూడా సరి అయిన సమాధానం పంపారు. అది అరుణాచల్ ప్రదేశ్ అని ఇటీవల కనుగొనబడిన బెగోనియా నైషియోరోమ్ అనే కొత్త పుష్పించే మొక్క జాతి ఈ రాష్ట్రంలో ఉందన్నమాట. మరి ఈరోజు షూటింగ్ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా అందరికీ ప్రేరణగా ఉండే విధంగా షోలో పార్టిసిపేట్ చేసి అందరికీ ఇంకా మరింత శోభను తీసుకొచ్చారు. వారందరికీ థ్యాంక్స్. మరొక రోజు మళ్ళీ మీ ముందుకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో మిడే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 59 సెకండ్లు. కొన్ని క్షణాల్లో శక్తిశీలి

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

కోట్లాది భారతీయుల సింహస్వప్నం, గగన వీధుల్లో సాహసాలు, ఊహల ప్రపంచంలో సైన్స్ ఊసులు, మానస సరోవరాల్లో విహారయాత్ర, గాలి పల్లకీల్లో ప్రయాణాలు, అంతు చిక్కని అంతరిక్ష యానంలో ధైర్య సాహసాలు, భారతీయ మహిళల ఘనకీర్తి పతాకాలు, ఎవరూ చేయని సాహసాలు తెగింపులు, అరుదైన చరిత్రకు మలుపు, ఆమె సాధించిన గెలుపు, అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా మెరుపు, ఆకాశ వీధుల్లో విహరించి చరిత్ర సృష్టించిన ఆమెని కల్పనా చావ్లా. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఆమె సాధించిన కీర్తి పతాకాన్ని ఎగురవేద్దాం.

జల్సా సినిమా నుంచి టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శక్తిశీల కార్యక్రమంలో మనం ఈరోజు భారతీయ వ్యోమగామి కల్పన చావ్లా గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె సాధించిన కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూ ఉన్నాం. ప్రతి విజయం వెనుక ఏదో ఒక ప్రేరణ ఉంటుంది, ఎవరి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే తన విజయం వెనుక తన తండ్రి నేర్పిన సంకల్పం ప్రేరణగా నిలిచిందని స్వయంగా ఆమె చెబుతూ ఉంటారు. ఎప్పుడు పట్టుదలతో పాటు కృషి తోడైతే తప్పకుండా అనుకున్నది సాధిస్తామని బలమైన తన తండ్రి మాటలు ఆమెకు నిజమైన స్ఫూర్తి అని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఇలాంటి స్ఫూర్తివంతమైన మాటలతో తను మరి ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అతి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని మహిళ ఏంటి అవధులు లేని, మహిళ సాధించలేనిది ఏమీ లేదు అంటూ నిరూపించినటువంటి గొప్ప ధైర్యశాలి వ్యోమగామి కల్పన చావ్లా గారు.

తరిల్లేలా ఒట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు.

0: ట్రిబులర్ సినిమా నుంచి రాహుల్ సిపుల్ గంజి భైరవి పాడిన పాట విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి.
3: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీల కార్యక్రమంలో భారతీయ తొలి వ్యోమగామి కల్పన చావ్లా గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఈరోజు ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం అనేది చివరిగా చెప్తాను. కల్పన చావ్లా గారికి ఊహాశక్తి ఎక్కువ, ఊహల్లో బ్రతికేస్తూ ఉంటారు. ఆ పాఠశాల సమయంలో, కాలేజీ సమయంలో, డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఎక్కడెక్కడికో విహరిస్తున్నట్లు మనసు వెళ్తుంది అని చెప్పేసి స్నేహితులతో తరచుగా చెబుతూ ఉండేవారట. ఆ ఊహాశక్తి, ఆ సృజన శక్తినే ఆమెను అంతరిక్షం వైపు నడిపించింది అనటంలో సందేహం లేదు. ఎందుకంటే అలాంటి ఆలోచనలకు మరి రూపమిచ్చి ఆచరణలో పెట్టినట్టయితే మహానుభావులు అవుతారు అని చెప్పడానికి, అసాధ్యురాలు అవుతారు అని చెప్పడానికి, అసాధారణ ప్రతిభ గల వాళ్ళు అవుతారని చెప్పడానికి వీళ్ళొక ఉదాహరణ. మనం ఏమనుకుంటాం, సాధారణంగా ఇలాంటి వాళ్ళు మనకి ఎక్కడైనా తారసపడితే ఏంటో పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు అని అంటుంటాం. కానీ దేశం కోసం ఆలోచించే వాళ్ళు, దేశం కోసం బ్రతికే వాళ్ళు, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండేవాళ్ళు, సాహసమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు నిజంగా అలాగే ఆలోచిస్తారు, కళలు కంటారు, కళల సాకారానికి అహర్నిశలు కృషి చేస్తారు, జీవితాన్ని ధారపోస్తారు, కఠినమైన సాధన కూడా చేస్తారు. కఠినమైన సాధన అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం కల్పన చావ్లా గారు. వారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

జర్నీ సినిమా నుంచి కార్తీక్ పాడిన పాట విన్నారు. శక్తిశీల కార్యక్రమంలో వ్యోమగామి కల్పన చావ్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏదైనా ఒక లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఎంత శ్రమిస్తాము, ఎంత కష్టపడతాము, ఎన్ని రాత్రులు ఎదురు చూస్తుంటాం, ఎన్ని రాత్రులు విశ్రాంతి లేని రోజులు గడుపుతాము అనేది చెప్పడానికి మనం ఇది అది అని సరిపోదన్నమాట. కొలమానం లేదు. పరిమితులు లేని లక్ష్యం అలా ఉంటుంది, పరిమితులు లేని శ్రమ అలా ఉంటుంది, అలాగే దానికి దక్కే ఫలం కూడా అలాగే ఉంటుంది అని చెప్పడానికి వీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఒక దేశం కోసం, తర్వాత ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం తల్లిదండ్రుల యొక్క మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఒక గగన వీధిలో విహరించడం అంటే అది మాటలు కాదు. అయితే ఇలాంటి వాళ్లను మనం, ఇలాంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, తర్వాత ఇలాంటి వాళ్ళ యొక్క మార్గదర్శి, ఆ దారి, వాళ్ళు ఎంచుకున్నటువంటి దారిని, వాళ్ళు నడిచినటువంటి, వాళ్ళు సాధించినటువంటి తీరును మనం అంతా కూడా తెలుసుకున్నట్లు అయితే, మనం చేసే రంగంలో కాస్తైనా మనం కూడా ఇలా చేయాలి అని ఒక ప్రేరణ కలుగుతుంది, చైతన్యం కలుగుతుంటుంది, ఆ వైపు అడుగులేయడానికి ప్రయత్నం ఉంటుంది. అంత గొప్పవాళ్ళం కాకపోయినా కూడా మనం ఎంచుకున్నటువంటి ఏదైతే మనం నడుస్తూ ఉన్నామో, ఒక చిన్న లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఆ సాధనలో మనం చేసినటువంటి పని ఫలించాలంటే ఇలాంటి కొన్ని మాటలు, ఇలాంటి వాళ్ళ యొక్క కొన్ని జీవితాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రేరణ కలుగుతుంది అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం అనే కాదు, ఆ సాధన చేసి విజయం సాధించిన వాళ్ళను మనం హృదయాన్ని తడితే, ఆ మనసుని కదిలిస్తే, ఆ మనసులోంచి, ఆ మస్తిష్కంలోంచి ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి. వాళ్ళ మాటలు, ఆచరణతో కూడుకున్నటువంటి మాటలకు చాలా పవర్ ఉంటుంది. వారు చెప్పే ప్రతి మాటలో ఒక శక్తి ఉంటుందన్నమాట. ఆ మాటలు విన్నట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పడానికి వీరు నిలువెత్తు నిదర్శనం అని చెప్పవచ్చు. మరిన్ని సమాచారం, మరింత సమాచారం వీరి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. వింటూ ఉండండి.

బిజినెస్మెన్ చిత్రం కోసం ప్రియా హేమేష్ గీత మాదిరి పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో మీరు ఇంతవరకు మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్ 6 కార్యక్రమంలో హోమగామి కల్పన చావ్లా జైత్ర యాత్ర ఎగర వేసిన కీర్తి పతాకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంటర్ పూర్తి చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మాస్టర్ డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్లారు కల్పన చావ్లా గారు. తండ్రి వద్దని వాదించినా కూడా తన మేలు కోరుకునే వారు మా తండ్రి అని చెప్పేసి ఆమెకు ఒక నమ్మకం అనమాట. 2-3 సార్లు వద్దన్నా కూడా మూడోసారి ఖచ్చితంగా ఒప్పుకుంటారనే వాళ్ళిద్దరి మధ్యనటువంటి బాండింగ్ అలాంటిదనమాట. సో తన మీద పూర్తి నమ్మకం అనమాట. ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది నెరవేర్చి తీరుతుంది, దాంట్లో పర్ఫెక్ట్గా సక్సెస్ సాధిస్తారు అని చెప్పేసి తండ్రికి ఒక బలమైనటువంటి నమ్మకం అనమాట. సో ఆయన కూడా ఎప్పుడు ఇలా చెబుతూ ఉండేవారంటే, ఏదైతే మనం అనుకుంటామో దాంట్లో అహర్నిశలు శ్రమించాలి, అనుకున్న లక్ష్యాన్ని చేరాలి, అది 10 మందికి ఉపయోగపడాలి, దేశం అందరూ గర్వించేటట్లుగా ఉండాలి అని చెప్పేసి ఆయన యొక్క నమ్మకం. ఆయన మరి ఆయన ఏం చేశారు, ఆయనని ఎందుకు స్ఫూర్తిగా తీసుకున్నారు కల్పన చావ్లా గారు అంటే, ఆయన ఎంచుకున్నటువంటి రంగంలో కూడా అంచెలంచెలుగా ఎదిగి, అంటే ఇప్పుడు మనం సందర్భం కాదనుకోండి, అంచెలంచెలుగా ఎదిగి తను ఒక ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించుకొని ఎవరు చేయనటువంటి ఒక అది చేశారనమాట. అది చూసి చివరికి రాష్ట్రపతి నుంచి కబురు అందింది. అంటే రాష్ట్రపతి చేత అభినందనలు పొందడం, అప్రిషియేషన్ ప్రశంసలు రావటం అంటే ఆయన చేసినటువంటిది ఏంటి అనేది మీరు చదవండి, ఆయన గురించి తెలుసుకోండి. ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటే మనం కూడా ఇంకా చేసే పనిలో ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలా తండ్రి అడుగుచాటల్లో తండ్రి యొక్క మాటలను మంత్రాలుగా చేసుకొని మరి బాగా చదువుకున్నారు, అమెరికాకి వెళ్ళారు. అక్కడ సంబంధిత రంగంలో ఏదైతే ఏరోనాటికల్ సంబంధించిన ఇంజనీరింగ్ చేశారు, మాస్టర్ డిగ్రీ చేశారు. మరి అక్కడ అంతటితోనే ఆగకుండా తను ఆ కలలు కన్నటువంటి గగన వీధిలో విహరించాలి, అంతరిక్షయానాలు చేయాలి, శాస్త్రవేత్తగా ఎదగాలి, దానికంటే ముందు దానికి సంబంధించిన మొత్తం అనుభవం సేకరించాలి, అనుభవం గడించాలి, మెలకువలు నేర్చుకోవాలి, మంచి నిపుణుల దగ్గర శిక్షణ కూడా తీసుకోవాలి. సో ఇదంతా ఉంటుంది, దానికోసం కఠిన సాధన కూడా చేయాలి. మరి ఇవన్నింటినీ తట్టుకోవాలి అంటే సంకల్ప బలం చాలా గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి. సో అవన్నీ గ్యాదరింగ్ చేశారనమాట, అనుభవాన్ని కూడా గడించేశారు, అన్నీ తెలుసుకున్నారు. తెలుసుకుని మరి ఏకంగా నాసాలో చేరే ప్రయత్నాలు చేశారనమాట. మరి నాసాలో చేరడం అనే ఆలోచన రావడం ఎంత గొప్ప విషయం అనమాట. సో చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు వీరి దగ్గర. అడుగడుగున తను చేసిన ప్రతి అడుగు, వేసిన ప్రతి అడుగులో మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది, చేసిన ప్రతి పనిలో మనకు ఒక ప్రేరణ కలుగుతుంది, సాధించిన ప్రతి విజయంతో

ఒక చైతన్యం వస్తూ ఉంది. సో అంతలా ఆమె అందరినీ ప్రభావితం చేశారు. అందుకని ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యోమగామిగా కల్పనా చావ్లా గారు చరిత్ర సృష్టించారు. ఆమె జీవిత విశేషాలు మరికొన్ని విషయాలు విందాం, వింటూ ఉండండి.

0: మీరు విన్న ఆ పాట రంగం సినిమా నుంచి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. కల్పనా చావ్లా గారి గురించి, తండ్రి ద్వారా వచ్చిన ఉక్కు సంకల్పంతో నాసాలో చేరారు. 2000 మంది పైగా నాసాలో చేరేందుకు, వ్యోమగామిగా చేరేందుకు దరఖాస్తు చేసుకుంటే అందులో 23 మందిని నాసా ఎంపిక చేసింది. అంటే ఎంత ఫిల్టర్ చేశారో అర్థం చేసుకోవచ్చు. మరి దానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా మనం ఇది అదని చెప్పలేము. అందులో శారీరక దారుఢ్య పరీక్ష కూడా ఉంటుంది, తర్వాత హెల్త్ ప్రొఫైల్ చెకప్ ఉంటుంది, తర్వాత మానసిక పరిపక్వత ఎంతవరకు ఉంది అని ఇలాంటివన్నీ టెస్టులు చేస్తారు. మనం చిన్న అలా వెళ్ళింది సెలెక్ట్ అయ్యింది అని అనుకోవడానికి లేదు, దాని వెనకాల చాలా ప్రణాళిక ఉంటుంది, చాలా కసరత్తు ఉంటుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి సెలెక్ట్ అయింది బాగానే ఉంది, ఆ తర్వాత శిక్షణ అనేది ఒకటి ఉంటుంది, అది చాలా కఠినమైనటువంటి పరీక్ష, అందులో కూడా నెగ్గాలి. ఇంత దూరం వచ్చాక అది దానికోసం చేయకుండా, అది పూర్తి చేయకుండా వెనక్కి పోతారా? మరి ఈమె ముందే ఉక్కు మహిళగా, ఉక్కు సంకల్పంతో వచ్చింది, తండ్రి మాట జవదాటకుండా తండ్రి మాటలను మంత్రాలుగా తూటాలుగా పేల్చాలనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి మరి అనుకున్నది సాధించాలనే బలమైనటువంటి అది ఉంది కాబట్టి, ముఖ్యంగా తను నేను చేయగలను, నేను అలా శాస్త్రవేత్తగా అంతరిక్షంలోకి వెళ్ళి రావాలి అనేది బలంగా నాటుకుపోయింది. నారాయణ సెల్ అంటే రక్తంలో కణకణాన నాటుకుపోయింది కాబట్టి ఆ వైపు అడుగులేసరికి కఠినమైన శిక్షణ చేశారు, అది కూడా చెప్తా వింటూ ఉండండి.

జూలై సినిమా నుంచి అర్ధన్ స్వామి పాడిన పాట విన్నారు. కల్పనా చావ్లా గారు మరి ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంతో దీక్షతో చేస్తారు. అలా శిక్షణ పూర్తి చేసుకున్నారు నాసాలో వ్యోమగామిగా. 1995లో నాసా వ్యోమగామిగా అభ్యర్థిగా తన పేరును ప్రకటించి అందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచేశారన్నమాట. అవకాశం అందుకొని సాహసోపేతమైనటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చింది, దాన్ని ఎలాగైనా భారతీయులకు తన ఏంటో చెప్పాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 15 మందితో కూడినటువంటి ఒక టీముని 1997లో నాసాల అంతరిక్షంలోకి వెళ్ళి చరిత్ర సృష్టించారు. అలా త్రివర్ణ పతాకాన్ని గగనవీధులు ఎగరవేశారు, మువ్వన్నెల జెండను ఎగరవేసి భారతీయుల సత్తా ఏంటో మరోసారి, వారి యొక్క ధైర్యం, వారి యొక్క తెగింపు, వారి యొక్క గెలుపు ఎలాంటిదో ప్రపంచానికి మరొకసారి చూపించారు. కాకపోతే నాసా వారు తనను పంపించారు కాబట్టి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఇలాంటి చరిత్రలు సృష్టించాలని మనకు కూడా కోరికలు ఉంటాయి, కానీ కళలు కనాలి, కళల సాకారానికి ప్రయత్నం చేయాలి. కళల్లో లక్ష్యాలు కూడా మనకు ఎంతవరకు అందుబాటులో ఉంటాయి, మనం దాన్ని నెరవేర్చగలమా లేదా, దానికి సంబంధించిన ప్రోత్సాహం ఇవన్నీ దొరుకుతాయా లేదా ఆలోచించుకొని గాల్లో మెడలు కట్టకుండా మనకు ఖచ్చితంగా సాధించగలము, మనకు ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా సహకరించగలదు అని నిర్ణయం చేసుకొని లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. లక్ష్యం ఏదైనా సరే, చిన్నదైనా సరే, లక్ష్య సాధనకు ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి. లక్ష్యాన్ని సాధించినప్పుడే జీవితానికి పరమార్థం, అప్పుడే మనం విజయం సాధిస్తూ ఉంటాం. విజయం అంటే ఏంటి? ప్రతిరోజు మనం విజయం సాధిస్తున్నట్టు లెక్క, మన విధులు, మన పనిలో మనం ఎంచుకున్నటువంటి రంగంలో విజయం సాధిస్తున్నట్లే. కానీ అది భారతదేశం ప్రపంచమంతా గర్వించదగ్గ విజయం అంటే అది నిజంగా అందరికీ సాధ్యంగా. అందుకే మరొక్కసారి ఆమెకు ఈరోజు మరి ఆమె గురించి మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే, యాజ్ పర్ సర్టిఫికెట్ ప్రకారము ఆమె పుట్టినరోజు ఈరోజు అనమాట. సో ఆమె ఒరిజినల్ పుట్టినరోజు ఒకటి ఉంది, కానీ సర్టిఫికెట్లో అధికారికంగా ఉంది కాబట్టి ఈరోజు ఆమె గురించి చెప్పే ప్రయత్నం చేశాను. ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పే ప్రయత్నం చేయడం మనకు కూడా చాలా చాలా సంతోషం. మీరందరూ కూడా సంతోషపడుతున్నారని నేను అనుకుంటున్నాను. శక్తిశీలి అంటే మారు పేరుగా మన కల్పనా చావ్లా గారు నిలిచారు చరిత్రలో. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం. వింటూ ఉండండి వివిధ భారతి FM 102.8 MHz.

చివరిగా మీరు విన్న పాట పూలరింగడు సినిమా నుంచి. ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటింది. ముంబై నుంచి రిలే అయిప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. అనంతరం ఛాయ్తో హాయ్ కబులు మిమ్మల్ని పలకరిస్తుంది. సాయంత్రపు తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఏఐ, డేటా సైన్స్ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. సింగరేణి భవిష్యత్తు కోసం తాడిచెర్ల బొగ్గు బ్లాక్ 2, మణుగూరు పీకేఓసి 2 డ్రిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులను సంస్థకే కేటాయించాలని ఏబీకేఎంఎస్ బీఎంఎస్ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీలో కోరారు. గనుల మూతతో కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా 492 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నటువంటి ఈ ప్రాజెక్టులను సింగరేణి అపార అనుభవానికి అప్పగించాలని వినతిపత్రం సమర్పించారు. రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై సీరియస్గా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హెచ్ఎండిఏ, టీజీఐఐసి సంస్థలు ఆదాయ మార్గాలను పెంచుకోవాలన్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్ వంటి కీలక శాఖల్లో లీకేజీలు లేకుండా కఠిన జాగ్రత్తలు వహించాలని స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తాము రాష్ట్రానికి ఏం చేశామో ప్రజలకు చెప్పుకోలేని స్థితిలో ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వెనక్కు నెట్టేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా 20 ఏళ్లైనా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఇంకా పాత నేతలను, గత ప్రభుత్వాన్ని తిట్టడమే కాకుండా కీలక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు, ఉత్తరప్రదేశ్లో కనెక్టివిటీ పెంపుకు ఈ నిధులతో కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు మీడియా సమావేశంలో మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణ జైళ్ల శాఖ మహిళా జైల్లో ఖైదీల పునరావాసం కోసం రేహాయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా నేతృత్వంలో హెర్ రైట్స్ ఫౌండేషన్ సహకారంతో ఇది మొదలైంది. మహిళలకు ఆధునిక ఫ్యాషన్ డిజైనింగ్ నైపుణ్య శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ ఉపాధి కల్పించడం, గౌరవప్రదమైన భవిష్యత్తును అందించడం ఈ వినూత్న ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5:05. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చాయ్ తో హాయ్ కబుర్లు. పసిపాపకి అమ్మ పాడే జోలపాట ఊరటనిచ్చినట్టు, నోరులేని జీవాలకు సంగీతం సాంత్వన కలిగించినట్టు మన వివిధ భారతిలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిరోజు వచ్చే పాటల్ని వింటూ సంగీత లాహిరిలో మైమరిచిపోతారు శ్రోతలు. మరి అలాంటి పాటల్ని ఈ పూట మీకోసం పాటల పల్లకిలో నేను మోసుకొచ్చేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం? చాయ్తో హాయ్ కబుర్లు వెంటనే ట్యూన్ చేసేయండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను మీ ఆర్జీ నాగమణి. అమ్మ జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తారు. ఈ విషయం కరోనా టైంలో మనందరికీ కూడా మరొక్కసారి రుజువైంది. ఎందుకంటే వాళ్ల మీద ఆధారపడ్డ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించకుండా, వారి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాల కోసం రాత్రనక పగలనక అహర్నిశలు పనిచేశారు. వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ సేవగా చేస్తున్న డాక్టర్స్ ని ఎంత ప్రశంసించినా కూడా తక్కువే. ఇదంతా చెప్పడానికి మరి ఓ కారణం ఉంది. అదేంటో నేను మీకు చెప్పేస్తాను ఈ పాట తర్వాత.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే డాక్టర్స్ ని మనం భగవంతుడితో సమానంగా చూస్తాం. సామాజిక సేవలో చురుగ్గా పాలు పంచుకుంటూ విశేషమైనటువంటి వైద్య సేవల్ని

అందిస్తున్న డాక్టర్స్ ని ఈరోజు మనం గౌరవించుకోవాలి, సత్కరించుకోవాలి. ఎందుకంటే ఈరోజు డాక్టర్స్ డే. ప్రతి సంవత్సరం జూలై 1నే ఈ డే జరుపుకోవడానికి కారణం ఏంటంటే ప్రముఖ డాక్టర్ పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ పుట్టిన తేదీని పురస్కరించుకుని ఆయన చేసిన విశిష్ట వైద్య సేవలకు గుర్తింపుగా ఈ రోజుని జరుపుతున్నారు. సో ఈ రోజు నేషనల్ డాక్టర్స్ డే అన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలంటారు. మరి ఆ భాగ్యానికి పెన్నిధులు, ఆ పన్నుల ఆత్మీయ నేస్తాలైన దైవ స్వరూపులైన డాక్టర్లకి వందనాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతల ఛాయతో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. శ్రోతలకు ఒక గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో కిడ్నీ ఫెయిల్ అంటే ఏంటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, మరొక నెంబర్ 2955 0923 నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారిని అడిగినట్లయితే మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై. గమనిక విన్నారు. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మనం రోడ్ల మీద వెళ్లేటప్పుడు అనుకోకుండా వర్షం పడినా, బాగా ఎండగా అనిపించినా వెంటనే మనం చెట్టు నీడ చూసుకుని చెట్టు కిందకి అమాంతం పరుగు పెట్టేస్తాం. కానీ ఇప్పుడు చూద్దామన్నా రోడ్లకు ఇరువైపులా చెట్లు అనేవి కనిపించటం లేదు. అశోకుడు చెట్లు నాటించెను అని పాఠ్యపుస్తకాల్లో చదవడమే తప్ప మనం నాటిందీ లేదు, నాటించిందీ లేదు. మొత్తం అంతా కాంక్రీట్ జంగిల్స్ లో మనమే మార్చేస్తున్నాం మన చుట్టుపక్కల ప్రదేశాలని. దీని గురించి మరింత మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మనమే మన చేతులారా ప్రకృతిని పాడు చేస్తున్నాం, అడవుల్ని నరికేస్తున్నాం. నగరాలలో ఉన్న చెట్లనైతే విద్యుత్ సరఫరాకి అడ్డంగా ఉన్నాయని మోడుగా మార్చేస్తున్నాం. మన మనుగడకి మనమే దెబ్బతీసుకుంటున్నాం. మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని ఆక్సిజన్ ని మనకందిస్తున్న చెట్లని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దీని ప్రభావమే మొన్న మనం వేసవిలో ఎదుర్కొన్న విపరీతమైన వేడి. చెట్ల వల్ల ఈ భూమి మీద మనుగడ సాగిస్తున్న ఎన్నో ప్రాణికోటికి లాభదాయకం. ఆవాసం ఏర్పరిచి ఆహారాన్ని అందించడమే కాకుండా మనకు ఆక్సిజన్ అందించి మన అవసరాలకు తగ్గ వంట చెరుకుని కలపని అందిస్తూ మనకెన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. మరి

సాయితో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. భవిష్యత్తులో చెట్లు లేకపోతే వచ్చే అనర్థాలని, భావితరాల వారు చెట్లు లేకపోతే ఎదుర్కొనే సమస్యల్ని గుర్తించి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం జులై 1 నుండి 7 వరకు మొక్కల పెంపకం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ వన మహోత్సవాన్ని జరుపుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి, కాలుష్యాన్ని నివారించడానికి, సకాలంలో వర్షాలు పడడానికి, మరి వర్షాలు పడితే వ్యవసాయానికి కూడా అనుకూలంగా ఉండి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ఇంటికొక మొక్క కాకుండా ప్రతి మనిషికి ఒక మొక్క లెక్కన నాటి అది వృక్షంగా మారే వరకు దాని సంరక్షణ బాధ్యతను కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది వర్షాకాలం కాబట్టి వర్షాలు పడే సమయంలో మొక్కలు నాటడం అనేది ఎంతో ఉపయోగకరం. ఒక చిన్న మొక్కను నాటి నేలమ్మ ఆయుష్ని కాపాడి కొంచెమైనా పొడమతల్లి రుణం తీర్చుకుందాం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శ్రోతలు ఛాయతో హాయ్ కబుర్లు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిలర్ అంటే ఏంటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 2324

మరొక నెంబర్ 2 3 2 4 0 8 3 మరొక నెంబర్ 2 9 5 5 0 9 2 3 నెంబర్లకు కాల్ చేసి మీకున్న సందేహాలను అడిగినట్లయితే డాక్టర్ గారు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆడవారు మగవారు ఇద్దరు కూడా ఉరుకుల పరుగుల జీవితంతోనే రోజు మొత్తాన్ని గడిపేస్తూ ఒత్తిడికి లోనవుతున్నారు. ఇలా కాకుండా కాస్తలో కాస్తైనా ప్రశాంతంగా ఉండాలి అంటే ఆఫీస్ నుండి ఇంటికొచ్చాక ఫ్రెష్ అయిపోయి మనసుకు నచ్చిన పుస్తకాల్ని చదవడమో ఇష్టమైన సంగీతాన్ని వినటమో చేస్తే స్ట్రెస్ అంతా పోతుందట. అంతేకాకుండా పడుకోవడానికి ముందుగానే భోజనాన్ని ముగించటం, 1-2 గంటల ముందే మొబైల్ వాడకాన్ని డిజిటల్ స్క్రీన్స్ వాడకాన్ని ఆపేయటం వల్ల చక్కటి నిద్ర కూడా పడుతుందట. ఇంకా దీంతో పాటు కాసేపు ధ్యానం చేస్తే శారీరక మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుందని నిపుణుల అధ్యయనంలో రీసెంట్ గా తేలిందట.

మీరు ఇంతవరకు చాయ్తో హాయ్ కబుర్లు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 ఇది మన చట్టం శీర్షికన తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్, దీని గురించి శ్రీమతి ప్రవీణ జయరామ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 7:15 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5:50 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు, 6:00 హిందీలో వార్తలు వింటారు, 6:05 మళ్లీ నేను మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడైతే ముందుగా ఉర్దూలో వార్తలు కొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. RX 100 చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట, చైతన్య ప్రసాద్ గీతానికి చైతన్ భరద్వాజ్ సంగీతం.

మీరింతవరకు సినీగీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు సవాల్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావులు తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లో స్థానికంగా నీటి కొరత ఉన్నప్పటికీ మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటిని మళ్లించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆదాయ వనరుల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించాలన్నారు. ఆదాయ వృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్ఎండీఏ, టీజీఐఐసీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాణిజ్య పనులు, ఎక్సైజ్, మైనింగ్ వంటి శాఖల్లో లీకేజీలను పూర్తిగా అరికట్టాలని సూచించారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక చేజింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యకలాపాల నిర్వహణను మెరుగుపరిచేందుకు ఆయా శాఖల సామర్థ్యాలను పెంచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లబ్దిదారుల జాబితాలను ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేయాలని సూచించారు. రాబోయే బడ్జెట్ ఊహాజనితంగా కాకుండా వాస్తవికంగా ఉండాలని, భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల నిధుల కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అన్ని రంగాలకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూనే ఆదాయ వృద్ది, నిధుల సమీకరణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి, రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభంపై తెలంగాణలో ఎక్కడైనా బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు సవాల్ చేశారు. తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రంగా ముఖ్యమంత్రి పదే పదే అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్, తాను వాస్తవాలతో ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక ఇబ్బందులకు కాంగ్రెస్ నాయకత్వం సాగిస్తున్న దోపిడీయే ప్రధాన కారణమని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటర్లను కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఓట్ల అక్రమ తొలగింపులను నిరోధించడానికి బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ అసిస్టెంట్లను నియమించిందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తోందని, గత 12 ఏళ్లుగా తెలంగాణ విభజన హామీలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బీజేపీని తక్కువ అంచనా వేయొద్దని, గతంలో ఇంతకంటే శక్తివంతమైన నాయకులను పెద్ద ప్రభుత్వాలనే తమ పార్టీ ఓడించిందని హెచ్చరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును చూస్తే బీజేపీ తెలంగాణలో చాలా వేగంగా పుంజుకుంటుందని అన్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట అధ్యకుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అధికారాన్ని కోల్పోతామనే భయమే ప్రధాన కారణమని విమర్శించారు. నితిన్ నబీన్ తెలంగాణలో జరుగుతున్న ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లను బహిర్గతం చేయడంతో పాటు మూసీ ప్రాజెక్టు నిధులను ఢిల్లీకి మళ్లిస్తున్నారన్న వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం వల్లే ముఖ్యమంత్రి తీవ్ర అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని హెచ్చరించారు.

0: పెంచారు. స్థానికంగా నీటి కొరత ఉన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని మళ్లించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కరీంనగర్లో ఈరోజు జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ చారిత్రక పాత్రను, అక్కడ చంద్రశేఖరరావు సాధించిన విజయాలను గుర్తుచేశారు. ప్రాజెక్టును ఉపయోగించుకోవడానికి బదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో మహారాష్ట్ర తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు బబ్లీ ప్రాజెక్టు నుంచి నిల్వ ఉన్న నీటిని విడుదల చేసేందుకు గోదావరి నదిపై ఉన్న 14 గేట్లను ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిగువ ప్రాంతాలకు నీటిని అందించేందుకు ఈ గేట్లు ఈ రోజు నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపేట గ్రామంలో ఆర్టీసీ బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: వేములవాడ డిపో నుంచి ఈ ప్రాంతంలో బాంబాయిలో ఎక్కువగా ఉపాధి నిమిత్తం వెళ్లి వచ్చేవారు ఉంటారని చెప్పిన ఆలోచనతోటి బాంబాయి బస్సును కూడా చాలా రోజులుగా మనం నడుపుకుంటా ఉన్నాం. పుణ్యక్షేత్రాల నుంచి పుణ్యక్షేత్రాలు కూడా బస్సు సౌకర్యం ఉండాలని తిరుపతి, కాళేశ్వరము, భద్రాచలము, యాదగిరి ఈ ప్రాంతాలకు కూడా వేముల నుంచి బస్సు సౌకర్యం, త్వరలోనే బాసరు కూడా ఒక బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పిన నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: బెంగళూరు హైదరాబాద్ మధ్య నడిచే ఏసీ స్లీపర్, నాన్ ఏసీ బస్సుల బోర్డింగ్, ఎక్కే దిగే పాయింట్లను తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ పెంచింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన కేంద్రాల మీదుగా వెళ్లేలా ఈ మార్గాలను క్రమబద్దీకరించారు. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ, మెజెస్టిక్ ప్రాంతాలతో సహా పిన్యా, చందాపుర, మరాఠహల్లి మార్గాలలో స్టాప్లను అదనంగా చేర్చారు. ఆపరేషన్ అమానత్లో భాగంగా 2026 జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో ప్రయాణికులు పోగొట్టుకున్న 2.24 కోట్ల రూపాయలకు పైగా విలువైన వస్తువులను సికింద్రాబాద్ రైల్వే భద్రతాదళం ఆర్పీఎఫ్ బాధితులకు అందజేసింది. జనవరి 2024 నుంచి ఈ డివిజన్ 2747 కేసులను పరిష్కరించి 7.28 కోట్ల విలువైన ఆస్తులను తిరిగి అప్పగించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకేసారి 5 అవయవాల మార్పిడి సర్జరీని నిర్వహించి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు చరిత్ర సృష్టించారు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి 36 గంటల పాటు శ్రమించి జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, కుడివైపు పెద్దపేగులను విజయవంతంగా మార్పిడి చేశారు. ఈ విజయాన్ని సాధించిన వైద్య బృందాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 950 కిలోల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఈరోజు దహనం చేశారు. దహనం చేసిన గంజాయి విలువ సుమారు 4.75 కోట్ల రూపాయలు ఉంటుందని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈరోజు స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఈ రోజు నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్తాన్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 14వ ఆపరేషన్ ముస్తాన్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉందని, ప్రతి రైతు ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేయాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఈరోజు ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో పండే పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులను కోరారు. ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు హనుమకొండ జిల్లా రెడ్క్రాస్ భవన్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరై భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీక్ష

కరణపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు సవాల్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20. కొద్ది క్షణాల్లో కొత్త ప్రేమలేఖలు ధారావాహిక 18వ భాగం వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్త ప్రేమలేఖలు. రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. పఠనం శ్రీ చావలి దేవదాస్.
3: అందం అనేది చూసే కళ్ళను బట్టి కాదు, చూడాల్సిన గుణాన్ని బట్టి నిర్ధారించాలి. అందం పేరుతో జరుగుతున్న వ్యాపార వలలు, అందం కోసం పైపై మెరుగుల కోసం భ్రమలతో పాకులాడుతున్న జనాలు, ఏం జరుగుతుందో తెలియకుండానే ఆ పాకుడు రాళ్లమీదుగా జారుతూ పడుతూ మనం కష్టపడి సంపాదించిన డబ్బుని అప్పనంగా దోచేస్తున్న ప్రకటనల మోసాన్ని విప్పి చెప్పే ప్రేమలేఖ ఇది. అందం ఆరోగ్యదాయకమైన సమాజాన్ని ఇవ్వాలి కానీ అప్పుల పాలు చేసేలా ఉండకూడదంటూ ఉద్బోధించే అసలైన లేఖ ఇది.

డియర్ అనఘు, సారీ రానాన్న, రాత్రి నీతో అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది. కానీ ఏం చేయని చెప్పు, మీ అమ్మ ఏడుపు, నీ మొండితనం మధ్య నా బాధ వర్ణనాతీతమైంది. అసలు ఎప్పుడన్నా నువ్వు అద్దంలో చూసుకున్నావా తల్లి? ఒక్కసారి మనసు పెట్టి చూడు. అబద్ధం చెప్పని అద్దం ముందు నిలబడి నిన్ను నీలా కాకుండా ఎవరినో చూస్తున్నానో అనుకుని చూడు. ఎముకల మీద చర్మం తప్ప ఇంకేదైనా కనిపిస్తుందా? నీరసంగా, నిస్సత్తువ, ఒక రోగిలా అనిపించడం లేదు? అయినా తప్పంతా నాదేలేరా? మీ నాన్న చెప్తున్నా వినకుండా నీకు మరింత ఫ్రీడమ్ ఇచ్చాను, మరీ గారాబం చేశాను. ఇప్పుడు తల మీద ఎక్కి కూర్చున్నావు. చిన్నప్పటి నుంచి నీకు ఎన్నెన్ని విశేషాలని కథలు కథలుగా చెప్పాను. దేశ నాయకుల ఆత్మ కథలన్నీ చదివి వినిపించానే, నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా? ఎంత జీవితం చూసావురా నువ్వు! నా వృత్తి జీవితం అంత లేదు నీ వయసు. చివరికి నాకే ఎదురు చెప్పాలని ప్రయత్నిస్తున్నావు. చూడు చిట్టి తల్లి, నేను నీ మేనమామన్రా. మామ అంటే చందమామల నిరంతరం కాపలా కాసేవాడు అని అర్థం. కన్నుల్లో పెట్టుకుని భద్రంగా చూసుకునేవాడు. అన్ని బాధ్యతల్ని అమ్మమ్మ ఇంటి నుంచి చేయాల్సిన వాడిని. మనిషికి మనిషికి ఉన్న బంధం కన్నా ఆత్మీయ పేగు బంధంలో మేనమామ బంధం ఓ పోగు ఎక్కువేరా తల్లి. నిన్ను నేను కాక ఎవరు మందలిస్తారు చెప్పు? అయినా మా జనరేషన్ ఓ సంధికాలంలో ఉన్నాం. పెద్దవాళ్లకు ఎదురు చెప్పకుండా బాధ్యతగా నడుచుకున్న ఆఖరితనం బహుశా మాదేనేమో. మా కడుపున పుట్టిన పిల్లల ఆనందం కోసం మీ మాట ప్రకారం నడుచుకుంటూ వెళుతున్నా తొలితరం కూడా మాదే. అయినా రెండు తరాల మధ్య నలుగుతున్నా ఇవ్వడం తప్ప తీసుకోలేని పెద్దరి

జీవితాన్ని నడుం వంగిపోయేదాకా మొయ్యడం అత్యవసరంగా అలవాటు చేసుకున్న తరం వాళ్ళం కదా. కానీ ఈరోజు నీకు చెప్పలేకపోతే ఓ తరాన్ని నేను గాలికి వదిలేసినట్టుగా భావించాల్సి వస్తుందిరా. అందుకే ఇలా ఉపోద్ఘాతాన్ని బంగాళాఖాతమంత పెద్దదిగా వినిపించేశాను కదూ. అసలు ఏమిట్రా మీ జనరేషన్ ప్రాబ్లం ఏంటి చెప్పు? జీరో సైజు మాత్రమే మీ దృష్టిలో అందమా? దానికోసం ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటామా? అసలు అందమంటే ఏమిటో అర్థం తెలుసా మీకు? అర్ధనగ్నంగా బట్టలు వేసుకోవడం, కృత్రిమమైన మేకప్పులు, ఆర్టిఫిషియల్ వంపు సొంపులు, అర్థం లేని అలంకరణలు. ఒక్క 100 గ్రాములు శరీరం పెరిగితే ఆ బరువును అంతర్జాతీయ సమస్యగా భావిస్తూ రోజంతా జిమ్లోనే వర్కౌట్ చేయడం. ఏమిట్రా ఇదంతా? నువ్వు జిమ్ముకు పెడుతున్న డబ్బు ఓ పేదవాడి జీవితం ఒక 1 నెల రోజులు కడుపు నిండా తినగలిగేంత అన్నది నీకు తెలుసా? నువ్వు బ్యూటీ పార్లర్కి వెచ్చిస్తున్న సమయం ఒక తెలివైన విద్యార్థి గ్రూప్స్లో ఈజీగా సెలెక్ట్ అయ్యేంత అని నువ్వు తెలుసుకున్నావా? అసలు ఇదేం పిచ్చిరా నీకు? ఈ అందం కాన్షియస్నెస్ ఏమిటి మీ యువతరానికి? చెట్టు తల్లి, మీరు ఎనరోక్సియా నెర్వోసా అనే డిజార్డర్తో మీరు బాధపడుతున్నారని మీకు తెలుసా? తిండి తింటే ఎక్కడ లావైపోతామోనన్న టీనేజ్ యువతను పీడిస్తున్న మానసిక జబ్బురా ఇది. అంతేకాని 3 పూటలా తింటున్న బామ్మ రోగి, 2 పూటలా తింటున్న నాన్న భోగి, 1 పూట తింటున్న నేను యోగి అంటూ బుకాయించడానికి ప్రయత్నం చేయొద్దు. గ్రేట్ లైన్ బై అబ్దుల్ కలాం, ఐఎమ్ నాట్ ఎ హ్యాండ్సమ్ బట్ ఐ కెన్ గివ్ మై హ్యాండ్ టు సమ్ హూ నీడ్స్ హెల్ప్ అని అంటాడు. బ్యూటీ ఇస్ ఇన్ హార్ట్ నాట్ ఇన్ ఫేస్ అన్నది మీ తరానికి ఎప్పుడు అర్థమవుతుందిరా చెట్టు తల్లి? అందంగా ఉండాలనుకోవడం తప్పు కాదురా, కానీ అందంగా కనిపించాలి అనుకోవడం మాత్రం తప్పే అవుతుంది. ఆరోగ్యం తినే వస్తువులను బట్టి మారినట్టే అందం మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. నిన్న ఒక హిస్టరీ, రేపొక మిస్టరీ, నిన్నటి హిస్టరీ మళ్ళీ రాదు, రేపటి మిస్టరీ మనకు తెలియనిది. ఉన్న ఈరోజే కదా మనల్ని మలిచేది, మార్చేది. ఒక్కసారి నా వంక సూటిగా చూసి నిజంగా నిజాయితీగా చెప్పు, నువ్వెప్పుడన్నా స్వేచ్ఛగా స్వచ్ఛంగా నీళ్లు ముఖం మీద చిలకరించుకున్నావా? వానలో అన్నీ మర్చిపోయి ఆడుకున్నావా? మేకప్ లేకుండా బయటకు అడుగు పెట్టగలుగుతున్నావా? నచ్చినవి నచ్చినట్టుగా నువ్వు తినగలుగుతున్నావా? నచ్చిన బట్ట కట్టుకోగలుగుతున్నావా? అసలు అచ్చమైన నూలు ఇచ్చే సౌఖ్యం మీకేం తెలుసురా? ఎందుకురా పొద్దస్తమానం ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం బ్రతకడం? మన జీవితం మనకు అందంగా కనిపించాలి కానీ మనం కాదురా. నీకు తెలుసా, ఒకసారి ఓ అందాల పోటీలో ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప అందగత్తె ఎవరు అని అడిగితే మదర్ తెరిసా అని చెప్పిన వ్యక్తే మిస్ యూనివర్స్గా సెలెక్ట్ అయింది. అందం అనేది సేవలో ఉంటుందిరా, శరీరంలో కాదు. ఒకసారి నీ చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళిపో. ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని నూలు చీర కట్టుకుని మీ అమ్మమ్మ నట్టింట్లో తిరుగుతూ ఉంటే ఎంత గొప్పగా ఉండేదిరా. అయినా నా దృష్టిలో ముడతలు పడి 8 పదుల వయసులో ఉన్న మీ అమ్మమ్మను ఆవిడ్ని మించిన అందగత్తే ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని అంటాను నేను. ఎవరైనా సరే భార్య అందంగా ఉండాలని కోరుకోవచ్చు, కానీ మా అమ్మ అందంగా లేదు అనేవారిని ఒక్కరిని చూపించు. ఒకసారి మీ అమ్మను తేరిపారా చూడు. ఎప్పుడన్నా మేకప్ వేసిందా? ఐలైనర్ పూసిందా? లిప్స్టిక్ రాసిందా? కాసెంత పసుపు తప్ప. అప్పటి నుంచి ఇప్పటిదాకా దేనిని వాడిందే లేదు. అయినా ఎంత సహజసిద్ధమైన అందం మా అక్కది, అదేలే మీ అమ్మది. నువ్వు మా అక్క పక్కన, అదే మీ అమ్మ పక్కన నిలబడి అద్దంలో చూసుకో. అందానికి అసలు అర్థం అప్పుడు తెలుస్తుందిరా. బామ్మ తిండితో పెట్టి చంపుతుంది అంటూ విసుక్కుంటావే కానీ మనల్ని తినమని గోరుముద్దలు పెట్టే మనుషులుండడం ఎంత గొప్ప అదృష్టమో తెలుసా నాన్న నీకు? నెయ్యి, చిమ్మిరుండలు, కొవ్వు అంటూ తీసిపడేస్తావే కానీ అవెంత ఆరోగ్యదాయకమో మీ తరానికి ఎలా తెలుస్తుందిరా? ప్రతి సదాచారం వెనక ఓ ఆరోగ్య సూత్రం ఉంటుందిరా, అర్థం చేసుకో.

మీ ప్రయారిటీస్లో అందం అగ్రభాగాన్ని ఆక్రమిస్తే జీవిత విలువలు పక్కదారి పడతాయిరా. ఆత్మవిశ్వాసాన్ని కలిగించడంలో అందం పాత్ర కొంచెం ఉంటుందని నేను ఒప్పుకుంటా, కానీ అదే విజయం అంటే నేను తట్టుకోనురా. నీకు తెలుసా అమ్మడు, ఒక మిస్ వరల్డ్ టైటిల్ని భారత్కిచ్చి 60 కోట్లు మహిళా మార్కెట్ని సృష్టించుకున్న వ్యాపార కుట్రల వెనుక బలవుతున్న సగటు మనుషులం మనం. చిత్రం ఏమిటంటే ఈ సౌందర్య సాధనాలన్నీ, ఈ లేపనాలన్నీ ఎక్కువగా పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయినవే. కాస్మోటిక్ మార్కెట్లో ఎక్కువగా సెర్చ్ చేస్తుంది, యువత ఎక్కువగా వాడుతుంది చర్మ సౌందర్య లేపనాలే. ఆ తర్వాత తల వెంట్రుకలు, దంతాలు, సెంటులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. 2008లో $2.5 బిలియన్ మార్కెట్ మన భారతదేశంలో జరిగితే ఇప్పుడు $6.5 బిలియన్లకు అది విస్తరించిందంటే నువ్వు అర్థం చేసుకో. సౌందర్య తృష్ణ మనిషిని ఎంత బలహీనపరుస్తుందో నువ్వు అర్థం చేసుకోవాలి. పిచ్చితల్లి, చర్మం రంగే మనిషి అందానికి సూచిక అనుకుంటే ఆఫ్రికన్లు మిస్ యూనివర్స్ కాగలిగేవారా చెప్పు. ఒక్కసారి అందాల ఆరబోతలో పతాకాల్ని కైవసం చేసుకున్న చరిత్రలకు వెళ్ళి చూడు. మిస్ వరల్డ్ టైటిల్ మన దేశానికి 6 సార్లు వచ్చింది. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చెల్లర్. ఇక మిస్ యూనివర్స్ 2 సార్లు మన దేశానికి వచ్చింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా. ఇక మిస్ ఎర్త్ 2010లో నికోలే ఫారియా అందుకుంది. నాకు తెలిసి ఇన్ని అందాల కిరీటాలు మన దేశానికి తప్ప మరో దేశానికి వచ్చాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అందంగా ఉండాలి అనేది ఆడవాళ్ల బలహీనత. ఆ బలహీనతను ఎన్కాష్ చేసుకుంటుంది మార్కెట్ వ్యవస్థ. ఈ సౌందర్య సాధనాల తయారీ వెనుక అంతర్జాతీయ వ్యాపార కుట్ర ఉందన్న సంగతి అందరికీ తెలిసిందేరా. నీకొక చిత్రమైన సంగతి చెప్పనా? అమెరికాలో అతి తక్కువగా సౌందర్య కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. నిష్పత్తిలో చూసుకుంటే దాని వాడకం 25.5%. అతి తక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం చైనా. దీని వాడకం 17.5%. చైనా వాడకం 17.7%. దీని వాడకం $999 బిలియన్ దిగుమతి అన్నమాట. ఇక రెండు దేశాల ఛాయ తెలిపే, అయినా ఇంకా సౌందర్య సాధనాలు వాడుతున్నారు అని దీని అర్థం. అయితే శరీర బరువులు, అవయవాల కొరతలు అంటూ అతివల అందాలతో వ్యాపారాలు చేసే కార్పొరేట్ వ్యవస్థకు తెలియదా అమ్మతనాన్ని అందించే గొప్పదనం అతివేనని? విచిత్రమైన అంశం ఏంటంటే అందాల పోటీల్ని ఏర్పాటు చేసే వ్యక్తులు కానీ, స్పాన్సర్ చేస్తున్న కంపెనీలకు సంబంధించిన ఇంటి ఆడవాళ్లు కానీ ఈ పోటీల్లో ఎందుకు పాల్గొనడం లేదు చెప్పు. ఒక్కసారి ఆలోచించండి, ఆడది అమ్మకం సరుకు ఎప్పుడూ కాదురా. అందాల ఆరబోతల సంగతి ఏమిటి అని ఎప్పుడూ ఆలోచించలేదా? బాహ్య సౌందర్యం కన్నా ఆత్మసౌందర్యం మిన్న అని మన వేదాలు అనాది కాలం నుంచి చెబుతూనే ఉన్నాయి కదా. ఓహో, మీ తరం పాశ్చాత్యులు చెప్తేనే వింటారు కదా. సరే, జాన్ కిట్స్ మహాశయుడు ఏం చెప్పాడో నీకు తెలుసుగా, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్, ఇట్స్ లవ్లీనెస్ ఇంక్రీజెస్ అండ్ ఇట్ నెవర్ పాస్ ఇన్ టు నథింగ్నెస్. అవును, ఆనందమే జీవిత మకరందం అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావురా బంగారు తల్లి. ఒకప్పుడు పిల్లలకు ముద్దలు పెట్టడం ఎఫెక్షన్ అన్నారు, ఇప్పుడది ఇన్ఫెక్షన్ అంటున్నారు. స్పూన్తో తినిపించడం క్లాస్ అంటున్న వాళ్లే చేతులతో పెడితే మాస్ అంటూ చేదరించుకుంటున్నారు. అసలు నిలబడి అన్నం తినకూడదని, కనీసం నీళ్లు కూడా తాగకూడదన్నది మన ఆయుర్వేదం చెప్పిన ఆరోగ్య సూత్రం. జీరో వేస్ట్ లైఫ్ స్టైల్ అంటే వ్యర్థరహిత జీవన విధానం అనుసరించడం మనం ఎప్పుడు నేర్చుకుంటాంరా? ఏది తిన్నా బాబోయ్ కల్తీ కల్తీ అంటున్నారు. పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్లను ఆవురావురమంటూ తింటున్నాం.
ఆర్డర్ల మీద ఆర్డర్లు తెప్పించుకుంటూ

వాళ్ళు ఎలాంటి నూనెలు వాడుతున్నారో నువ్వు చూసావా? కంపెనీల బ్రాండులకు ఇచ్చిన విలువ నిన్ను కన్నవాళ్లకు ఇవ్వకపోవడమే నీ దురదృష్టం. కంపెనీ బ్రాండ్ అనేది కమర్షియల్ తత్వం నాన్న, అమ్మ నాన్నల బంధం ఆత్మీయతల అందం నాన్న. ఈ తేడాను నువ్వెప్పుడు గుర్తిస్తావురా బంగారు తల్లి? మీ అత్తయ్య మొన్న ఎవరో చెప్పారని ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఓ టీ పొడి పొట్లం తెప్పించింది. ఎందుకో అనుమానం వచ్చి

అని అందరికీ తెలుసు. తేనెను వేడి చేస్తే చిన్న చిన్న పేలుడు వస్తే అది కల్తీ అని, కల్తీ లేని అసలసలు తేనె మండుతుందని నీకు తెలుసా? కొబ్బరి నూనెలో మినరల్ ఆయిల్, మిరియాల్లో బొప్పాయి గింజలు, ఆవాల్లో బ్రహ్మజముడు విత్తనాలు, మిరప పొడిలో ఇటుక పొడి, ధనియాల పొడిలో రంపపు పొడి, శనగపిండిలో బఠానీ పొడి, మొక్కజొన్న పొడి కలుపుతూ ఉన్నారు. చిన్నారి, కొబ్బరి నూనెను ఫ్రిడ్జ్లో పెడితే గడ్డకడుతూ ఉంటుంది కదా. అసలైన జీలకర్రను తెలుసుకోవాలి అంటే అరచేతులు వేసి నలిపితే నల్లబడుతుంది. యూరియాను పిండిని కలిపి అనారోగ్య పాలను తయారు చేస్తూ ఉన్నారు. అది పిల్లలకెంత అనారోగ్యకారకమో తెలుసా? జాగ్రత్తగా గమనిస్తూ కల్తీని అరికట్టాలి, కానీ అన్నం మానేసి కూర్చుంటే ఎలారా? తల్లి, కల్తీలు వస్తువుల్లోనే కాదు వ్యక్తుల్లోనూ ఉంటాయి. వస్తువుల్లో కల్తీని గుర్తుపట్టొచ్చు, కానీ వ్యక్తుల్లోని కల్తీని ఎలా గుర్తుపట్టగలుగుతాం? ఆశ పెడతారా, ఆకాశానికి ఎత్తేస్తారు, ఓ రంగుల ప్రపంచాన్ని మన కోసం సృష్టిస్తారు. మార్కెటింగ్ మాయాజాలమే అది. నీకు తెలుసా, ఈరోజు రెండు బీలు అంటే ఒక బీ బిజినెస్ ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నాయి. బీ ఫర్ భక్తి, బీ ఫర్ బ్యూటీ. ప్రపంచ ప్రజలందరినీ ఆకర్షించే పదం అందం. మన దేశంలో ఫేస్ క్రీముల పేరు మీదుగా వేల కోట్ల వ్యాపారం జరుగుతున్న విషయం నీకు తెలుసా? చిట్టి తల్లి, ఇప్పుడు నీవు ఆడపిల్లవే, కానీ రేపు కాబోయే తల్లివి. అందుకు ఎంతో శక్తి కావాలి. బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలి అంటే, అవయవాలన్నీ సంపూర్ణంగా రూపొందాలి అంటే ఎంతో పౌష్టికాహారం కావాలిరా. నువ్వెలా అర్ధాకలితో బ్రతికితే బిడ్డ వికలాంగత్వంతో పుడతాడు. అసలు బయటికెళ్తే నీళ్లే తాగవు నువ్వు. జాగ్రత్త మంచిదేరా, కానీ ఒక వాటర్ బాటిల్ అయినా ఇంటి నుంచి తీసుకెళ్లొచ్చుగా. మనిషి రోజు 6 లీటర్ల నీళ్లు తాగాలన్న విషయం మీకు తెలుసా? నీ పరిభాషలో చెప్పాలంటే, బ్యూటీ లైస్ ఆల్వేస్ ఇన్ ది బిహోల్డర్ సైజ్. సౌందర్యం అనేది వ్యక్తుల్లోనో వస్తువుల్లోనో ఉండదురా, చూసే కళ్ళను బట్టి ఉంటుంది. మనం గెలవాల్సింది అందాల పోటీల్లో కాదునన్నా, ప్రపంచంలో. బతకాల్సింది కళల లోకంలో కాదునన్నా, జీవితంలో. 10 మంది కోసం బతకడంలోనే గొప్ప జీవన సౌందర్యం ఉందన్న విషయం ఎప్పటికైనా గుర్తించు తల్లి. ప్రపంచంలో ఎక్కడైనా కల్తీ ఉండొచ్చు, కానీ తల్లిదండ్రుల ప్రేమలో మాత్రం కల్తీ ఉండదు. నీ అందంతో అందరి మెప్పు పొందుదాం అనుకుంటున్నావు, కానీ నీ అణకువతో, నీ ఆరోగ్యంతో ఇంట్లో వాళ్ల ఆనందాన్ని పెంచాలని మాత్రం నువ్వు అనుకోవడం లేదు. అదే మా దురదృష్టం. పైగా ఆడవాళ్ళకంటే ఎక్కువగా ఇప్పుడు మగవాళ్ళు కూడా ఫేస్కి ఫేషియలు, మసాజులు లాంటివన్నిటినో ఫాలో అవుతూ ఉన్నారు. మాకు మాత్రం అందం స్పృహ ఉండొద్దా అని వాళ్ళు అంటున్నారు. బుజ్జితల్లి, ఎంత పెద్దదానివైనా నువ్వు నాకు బుడిబుడి అడుగులతో గుండెల మీద ఆడుకున్నట్టే ఉంటుందిరా. నీ ఆలోచనలు మారితే ఆనందించే మొదటివాడిని నేనే. మీ తరం కాస్త అందం మీద వెచ్చించే కాలాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తే ఆర్తితో దండం పెట్టే ఈ తరం ప్రధాన వ్యక్తిని నేనే అవుతా. ప్రతి మనిషి అంతిమ లక్ష్యం ఆనందం. ఆ ఆనందాన్ని అందరితో కలిసి పంచుకోవడమే జీవిత పరమార్థం. దాన్ని గుర్తిస్తావని, మా తపనను గౌరవిస్తావని భావిస్తూ ప్రేమతో మీ మామయ్య చంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:40 వెన్నెల ప్రాయచిత కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

0: Hello, dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. మనందరికీ తెలిసిన విషయమే, మన కల్చర్, మన హెరిటేజ్, మన ట్రెడిషన్ ఎంత గొప్పదని. కానీ మనం ఇవన్నిటి గురించి మర్చిపోయి మానేసి టాక్ ఎక్కువ అవుతుంది, వర్క్ తక్కువ అవుతుంది. ఏదో ట్రెడిషన్ కదా, దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నామే కానీ దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయటం లేదు, అవలంబించట్లేదు. భారతీయ సమాజం యొక్క సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి, ఆధునిక భారతీయ సామాజిక నిర్మాణం యొక్క కారణాలు, ఆధారాలను అర్థం చేసుకోవడానికి, ప్రాచీన భారతదేశంలోని వ్యక్తుల జీవిత చక్రం అర్థం చేసుకోవడానికి, ఈ వైవిధ్యం ఏమిటి, డైవర్సిటీ ఏంటి, ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మన ఇండియా, మన కంట్రీ చాలా విస్తారమైన సంస్కృతికి, సామాజిక వైవిధ్యం అంటే డైవర్సిటీ, యూనిటీ కలిగిన ఒక భారీ దేశం. చారిత్రక దృక్కోణం నుండి భారతదేశం ఏషియా, యూరోప్లోని వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన వారిని కేంద్రంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా వారు ఒక సంస్కృతికి వైవిధ్యాన్ని ఏర్పరుస్తారు. ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క సామాజిక నిర్మాణం ఆ నిర్దిష్ట ప్రాంతం యొక్క సంస్కృతికి నిబంధనలు మరియు విలువల ద్వారా ప్రభావితమవుతుంది. ఒక తెగ అనేది ఒక సాధారణ పేరును కలిగి ఉన్న, ఒక సాధారణ మాండలికాన్ని మాట్లాడే, ఒక సాధారణ భూభాగాన్ని ఆక్రమించే లేదా అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో కల్చర్స్ ఉన్నాయి, మనకు ట్రెడిషన్స్ ఉన్నాయి. ఆ డైవర్సిటీలో చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఒకే తెలుగు మనము డిఫరెంట్ సిటీలో డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది కదా, ఇంత డైవర్సిటీని మనము ఎంజాయ్ చేయాలి. అసలు ఫస్ట్ మన ట్రెడిషన్ ఏంటి, మన కల్చర్ ఏంటి అంటే, కుటుంబ వ్యవస్థ అనేది ఒక గ్రేట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ లైఫ్. దాదాపు అందరూ భారతీయులకు కుటుంబం అత్యంత ముఖ్యమైన సామాజిక యూనిట్. వేరే వాళ్ళకు లేదని కానివ్వండి, బట్ టుడే వి ఆర్ టాకింగ్ అబౌట్ ఆర్సెల్వ్స్, విల్ రెస్ట్రిక్ట్ ఇట్ టు దట్. ఆధునీకరణ, పట్టణీకరణతో ఇప్పుడు చిన్న చిన్న గృహాలు అయిపోయాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసి ఉండేవారు. మన కంట్రీలో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. అలాంటి కల్చర్ ఏంటి, ఆ ట్రెడిషన్స్ ఏంటి, మనం ఈ ప్రోగ్రాంలో తెలుసుకోబోతున్నాము మీ చేతంతో ఇన్ టుడేస్ వెనల.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730 నంబర్, మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.
0: భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఆచారాలు, సంప్రదాయాలను మీకు చూపించడానికి, ఈ అద్భుతమైన దేశం గురించి మీకు ఒక అనుభూతిని కలిగించడానికి మీరు సందర్శించాల్సిన ప్లాన్ చేసుకుంటే, కొంచెం ఎక్కువ తెలుసుకోవడానికి మేము గైడ్ చేస్తాం మిమ్మల్ని వెనల ప్రోగ్రాంలో, సో దట్ యుల్ అండర్స్టాండ్ ద ట్రెడిషన్ కల్చర్స్ బెటర్. భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆచారాలు, సాంప్రదాయాల్లో ఒకటి నమస్తే అని గ్రీటింగ్ చెప్పడం. మనం ఫస్ట్ దీన్ని కొన్నిసార్లు నమస్కార్ అంటారు, నమస్కార అని కన్నడలో అంటారు. ప్రాంత ప్రాంతానికి కొంచెం మారుతూ ఉంటుంది, బట్ మన లోపలున్న అఫెక్షన్ రిమైన్స్ ద సేమ్. దీని అర్థం నీలోని దైవానికి నేను నమస్కరిస్తున్నాను అనే అర్థం వస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో హ్యాండ్ షేక్స్ మనము ఎక్కువగా ఇచ్చుకోలేదు. అసలు చాలా మటుకు ఏంటంటే మనం మర్చిపోయాం కూడా, ఒకరినొకరు పట్టుకోవడం, హగ్ చేసుకోవడం కూడా జనరల్గా చేయలేదు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ పొందింది మన నమస్తే నమస్కార్ మాత్రమే. ఛాతి ముందు ప్రార్థన భంగిమలో అరచేతులను కలిపి ఉంచి వేళ్లు పైకి చూపిస్తూ కొద్దిగా నమస్కరించడం ద్వారా ఈ సంజ్ఞను మనము వేరే వాళ్లకు డిస్ప్లే చేయొచ్చు. మరో ప్రసిద్ధ సామెత ఏంటంటే అతిథి దేవోభవ. ఇది మన గ్రంథాల నుండి వచ్చిన సంస్కృత శ్లోకం. దీని అర్థం అతిథి దేవుడితో సమానం. భారతీయ సంస్కృతిలో అతిథులకు ఎల్లప్పుడూ అత్యున్నత ప్రాముఖ్యత ఇవ్వబడింది. సంభాషణ సందర్భాన్ని బట్టి అవును, ధన్యవాదాలు లేదా అర్థం చేసుకున్నట్లు సూచించే భారతీయుల తల

కొత్త ప్రేమలేఖలు ధారావాహికలో ప్రేమలేఖ విన్నారు. లేఖా రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, పఠనం శ్రీ చావలి దేవదాస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

వణుకు కూడా మీరు ఎదుర్కోవచ్చు. మన ట్రెడిషన్లో ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన ఫ్యామిలీ యూనిట్. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఒకప్పుడు ఉండేవి, అంటే ఒక్క జనరేషన్ ముందుకెళ్ళినట్టయితే కూడా ఉమ్మడి కుటుంబాలు చాలా ఉండేవి. నాన్నమ్మ, తాతయ్య, బాబాయ్ ఇలా అందరూ కలిసి ఒక దగ్గర ఉండేవాళ్ళు అన్నమాట. ఇంకా ది ఆల్ హ్యాడ్ వన్ కామన్ కిచెన్. దీంట్లో ఏంటంటే ఇంట్లో లేడీస్ అందరూ ఒక్కొక్కరు వారాలకు, మనకు ఇప్పుడు ఆఫీస్లో రోస్టర్ వేస్తారు కదా ఈ టైం నుంచి ఈ టైం వరకు అని షిఫ్ట్ అని కొత్త కొత్త మనం పదాలు పెట్టుకున్నాం కదా, ఇలా ఆడవాళ్ళకు ఒకరు బట్టలు చూసుకుంటే ఇంకొకరు పిల్లల్ని చూసుకోవాలి, ఒకరు వంట చేసుకోవాలని ఇలా కోడళ్ళకంతా ఒక్కొక్క పని అప్పచెప్పేవాళ్ళు. ఇంకా అది రొటేషన్లో ఉండేది, ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్ని పనులు నేర్చుకోవాలని. దే యూస్ టు కీప్ చేంజింగ్ దట్ సిస్టమ్, ఆఫ్ అండ్ వారానికో లేదా మంత్కి ఒకసారో అలా చేంజ్ చేసేవారు. మొత్తం కుటుంబం తరఫున ఆర్థిక సామాజిక నిర్ణయాలు తీసుకునే సీనియర్ వాళ్ళు, అంటే అందరికంటే ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఇట్లాంటి డిసిషన్స్ తీసుకుంటారు. అండ్ దే వర్ వెరీ వైజ్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. ఆదాయం ఉమ్మడి సమూహంలోకి వెళ్తుంది, ఇది అన్ని సభ్యులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆల్ ద పీపుల్ విల్ ఎర్న్ అండ్ దే విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. అప్పట్లో ఏంటంటే డైలీ వేజెస్ కాబట్టి వచ్చేసి ఇంట్లో ఎవరైతే ఎల్డర్ ఉంటారో వారి చేతులకు ఇస్తే వాళ్ళు ఆ డబ్బుని వ్యర్థం కాకుండా, వృధా ఖర్చులకు కాకుండా అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా సేవ్ చేసేవాళ్ళు. ఇలా ఎమర్జెన్సీ ఫండ్, ఇప్పుడు కొత్త కొత్త టర్మ్స్ వచ్చాయి, టెర్మినాలజీ యూజ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ లిటరసీ అంటున్నారు. ట్రెడిషనల్గా భారతదేశంలో ఏంటంటే స్పెషల్ కోర్సెస్ ఎవరు వెళ్ళలేదు, ఫైనాన్షియల్ లిటరసీ అని, లేకపోతే మ్యారేజెస్లో ఎలా ఉండాలని కౌన్సిలర్ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు, అంతా ఫ్యామిలీలో అయిపోయేది. ఇప్పటికీ కూడా పెద్దలు కుదిర్చిన వివాహం బలమైన సాంప్రదాయం, ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది. ఇంకా ఎంతో కాలానికి కూడా ఇది మాత్రమే స్టాండర్డ్గా ఉంటుందని ఒక అంచనా. ఈ మధ్య ఆన్లైన్లో చూసి చేసుకుంటున్నారు, అది వేరే విషయం అండి. అంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ పేరెంట్స్ అప్రూవల్, పేరెంట్స్ డిసిషన్ ఒకవేళ తీసుకున్నట్టయితే మ్యాట్రిమోనియల్ సైట్స్ కానీ, ఇంకోటి ఇన్స్టెడ్ ఆఫ్ ద చైల్డ్ టేకింగ్ అ డిసిషన్, ఇన్స్టెడ్ ఆఫ్ ద యంగ్స్టర్ ఆర్ ద పర్సన్ టేకింగ్ అ డిసిషన్, పెద్దవాళ్ళు డిసిషన్ తీసుకుంటే చాలా మటుకు దాంట్లో తప్పులు ఉండవని తెలుస్తుంది. మన సంస్కృతిలో మనకి ఇష్టమైన ఆచారాలు మరి సాంప్రదాయాల్లో ఒకటి మన ఫుడ్. మన ఇండియాలో ప్రతి ప్రాంతానికి దాని సొంత ప్రత్యేకమైన వంటకాలు ఉన్నాయి, వాటిలో ఒక సిగ్నేచర్ డిష్ లేదా పదార్థం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ తీసుకోండి, ఇక్కడ సిగ్నేచర్ డిష్ ఏంటి అంటే మనం హైదరాబాద్ బిర్యానీ అని చెప్తాము. దానికి ఏంటంటే ఇంకా ఒక్కసారి మనకున్న ట్రంప్ కార్డ్ ఏంటి అంటే హైదరాబాద్ ఇండియా మొత్తంలోనే కాకుండా వరల్డ్ మొత్తంలో కూడా దీన్ని మించిన డిష్ అంటూ ఇంకా ఏది ఉండదు. ఒక్కసారి హైదరాబాద్ బిర్యానీ అంటే కాలర్ ఎగిరేసుకొని మనం తలం పైకి పెట్టుకొని కాన్ఫిడెంట్ గా పోయినట్టు వాళ్ళమే అవుతాం. దీనికి సరిసాటి ఇప్పటి వరకు ఏ డిష్ రాలేదండి. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ హైదరాబాదీ. ఒకవేళ శాకాహార వంటకాలకు ఉత్తమమైన దేశాల్లో ఒకటి కూడా మన ఇండియన్ ఫుడే అండి. దీన్ని మీరు ప్రధానంగా గుజరాత్, నార్త్ ఇండియాలో చూడొచ్చు. అంతేకాకుండా రాజస్థాన్లో కూడా కొన్ని పాపులర్ డిషెస్ ఉన్నాయి. అదే మనము ఇట్లా బెంగాల్ సైడ్ వెళ్తే ఫిష్ కర్రీ, దీస్ ఆర్ వెరీ పాపులర్. ఇవన్నిటికీ మనము హైదరాబాద్ ఎందుకంటాము అంటే ఈస్ట్ మీట్స్ వెస్ట్, నార్త్ మీట్స్ సౌత్ అన్నట్టు నార్త్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్స్ ఎక్కువగా తినలేరు. ఛోలే భటూరే, రోటీ, పరాఠా డైలీ పెడితే సౌత్ ఇండియన్స్ డైజెస్ట్ చేసుకోలేరు. అలాగే టిప్పికల్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తినలేరు. దానికి బ్యాలెన్స్డ్గా వచ్చింది ఏంటంటే హైదరాబాద్ ఫుడ్ వచ్చింది. అటు నార్త్ వాళ్ళకు ఇటు సౌత్ వాళ్ళకు ఇద్దరికి నచ్చుతుంది. సో విత్ ఆల్ దీస్ ట్రెడిషన్స్, మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్స్ ఏంటి, మన వాల్యూస్ ఏంటి, మీ ఫ్యూచర్ జనరేషన్కి కూడా నేర్పిస్తున్నారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మీ ఆర్జే చేతన్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela, that's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: మీరంతవరకు వెన్నెల ప్రాయచిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:50. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాలు

0: సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పెద్ద చిత్రం నుండి, గానం సంగీతం ఏఆర్ రెహమాన్, అనంత శ్రీరామ్ గీతం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా

0: ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట నారి నారి నడుమ మురారి చిత్రం నుండి హరిచరణ్ గానం చేసిన పాట. రామజోగేశాస్త్రి గీతానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం

0: ఆఫీస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఉదిత్ నారాయణ్ శ్వేతమోహన్ పాడిన పాట, చిత్రం మనశంకర వరప్రసాద్ గారు, భాస్కర్ భట్ల రవికుమార్ గీతానికి భీమ్ శిశిరోలియ సంగీతం.

మీరింతవరకు లేటెస్ట్ సూపర్ హిట్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని

పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం రెండు భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ధి భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్దం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా, కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వ్యవసాయ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు 2026 నుండి 2031 వరకు 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. దీని ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగం, పంటకోత అనంతర చర్యలు, ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయ పరిశోధనలు, విద్య, సాంకేతిక బదిలీ, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్షయముక్త భారత్ అభియాన్, డెంగ్యూ నివారణపై ఢిల్లీ ప్రభుత్వంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ప్రచార సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని, ఇందులో ప్రజాప్రతినిధులను, మైభారత్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి వార్డును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్ధతను కూడా సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం రెండు భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగానూ, 9,80,000 మందికి పరోక్షంగానూ
ఉపాధి లభిస్తుంది.

0: చేస్తుంది.
1: దిల్లీకి లియే బహుత్ బడా వరదాన్ సాబిత్ హోగి. 8 కిలోమీటర్స్ కి యే టనల్ ఏక్ తరీకే సే కంప్లీట్ యే ఏక్ నయా కారిడోర్ బన్ జాయేగా. యే రిజ్ హై, ఇస్ రిజ్ కో బినా డిస్టర్బ్ కియే సారా కామ్ కర్నా హై. ఇస్ రిజ్ కో, రిజ్ హమారే దిల్లీ కి ఏక్ తరీకే సే లంగ్స్ ఆఫ్ ఢిల్లీ హై, ఇస్లియే ఉస్కో బిల్కుల్ భీ డిస్టర్బ్ కియే బినా ఇస్కే నీచే సే హీ టనల్ లేకే జానే కా హై.
0: అలాగే ఉత్తరప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: బుందేల్ఖండ్ క్షేత్ర కో జోడనే వాలా హై ఉత్తర ప్రదేశ్ మే. కాన్పూర్ సే భోపాల్ కా సెక్షన్ హై, బీచ్ మే ఆజ్ జో అప్రూవ్ హువా హై 242 కిలోమీటర్స్ కా, యే కాన్పూర్ సే కబ్రాయ్. కాన్పూర్ సే భోపాల్ కి తరఫ్ జో నేచురల్ ట్రాఫిక్ కా ఫ్లో హై ఉస్ సబ్ కో యే కేటర్ కరేగా. 242 కిలోమీటర్స్ కా హై యే, యాక్సెస్ కంట్రోల్ రహేగా కంప్లీట్, ఎక్స్ప్రెస్ వే కి తరహ కా హై. 2.5 ఇయర్స్ మే కన్స్ట్రక్షన్ కరేంగే ఇస్కో. కాన్పూర్, హమీర్పూర్, మహోబా తీన్ జిల్లే ఇమీడియట్లీ ఇస్సే కవర్ హోంగే.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ షాలితో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న, జూలై 1న ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను భారత్ పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఇంకా కాన్సులర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత, సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమిపాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2 టీ20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ మొత్తం టీ20 సిరీస్ జూలై 11తో ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నెల్లూరులో సమయం 7:15. ఇది మన చట్టం, తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్. ఈ అంశం గురించి శ్రీమతి ప్రవీణ జయరామ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు కార్మిక చట్టాలు, లేబర్ లాస్ విభాగంలో విశేష అనుభవం కలిగిన శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు, ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి. మీకు
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
0: తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988లో ఎవరైనా ఎంప్లాయర్గా షాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటి? రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఒక సంస్థ లేదా షాప్ వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు వారు ప్రప్రథమంగా తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలి. వాళ్ళ సంస్థ స్టార్ట్ చేసిన 30 రోజుల లోపల ఈ ప్రక్రియ జరిగిపోవాలి, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. దానికి ముందుగా కావాల్సింది ఫామ్ 1 అని ఉంటుంది. దాంట్లో ఏమేం డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఆ సంస్థ పేరు, ఆ ఎంప్లాయర్ పేరు, ఫాదర్ పేరు, అతడి వయసు, తర్వాత ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, దీనికి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఆ సంస్థ, ఇలాగా మొత్తము వివరాలన్నీ ఫిల్ చేసి దానికి తోడు మనము ఎంప్లాయర్ ఆధార్, తెలుగు నేమ్ బోర్డ్ ఆఫ్ ద కంపెనీ, తర్వాత మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్, తర్వాత సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటారు. సో అది కొన్ని సంస్థలకు ఏంటంటే వాళ్ళ ఎంప్లాయర్ వేరే రాష్ట్రంలోనో వేరే సిటీలోనో ఉంటారు, అలాంటప్పుడు ఇక్కడ ఉన్న అతని బ్రాంచ్లో ఉన్న పవర్ ఆఫ్ అటర్నీ ఎవరికి ఇస్తున్నారో వారి డీటెయిల్స్ అన్ని అనుసంధానం చేసి ఇవన్నీ డీటెయిల్స్ ఫర్నిష్ చేసి
0: కొత్తగా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రుసుము ఎంత చెల్లించాలి?
1: రుసుము కంపెనీ యొక్క హెడ్ కౌంట్ ని బట్టి ఉంటుంది. ఎంప్లాయీస్ ఇప్పుడు 0 ఉన్నా కూడా మనం సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, అప్పుడు 100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదే 1 నుండి 5 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి 500 రూపాయలు చెల్లించాలి. ఒకళ్ళున్నా ఇద్దరున్నా 5 మంది ఉన్నా 500 చెల్లించాలి.
0: ఇప్పుడు నిజంగానే నేను ఒక సంస్థ లేదా ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాను, ఒక 10 మందిని రిక్రూట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే 10 మంది అని ఆలోచించుకొని పర్మిషన్ తీసుకున్నాను, అది వ్యాపారం మంచిగా జరగడం వల్ల కావచ్చు, ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమై నేను ఈ గ్యాప్ లో ఎక్కువ మందిని తీసుకున్నాను, మళ్ళీ దానికి సంబంధించిన ఆ అనుమతులు మరి ఎక్కువ మంది అయిన తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా, ఎలా మార్పు?
1: దాన్ని అమెండ్మెంట్ అంటారండి. అమెండ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది.
0: ఎలాంటి చేంజెస్ ఉంటే అమెండ్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి.
1: అమెండ్మెంట్ అంటే మీరు అన్నట్టు ముందుగా హెడ్ కౌంట్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఎనీ చేంజ్ ఇన్ ద హెడ్ కౌంట్, ఎందుకంటే దాన్ని బట్టి మనము ప్రతి ఏడాది రెన్యూ కూడా చేయించుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బట్టే మనకి పేమెంట్ ఆఫ్ ఫీ కూడా ఉంటుంది కాబట్టి పెరిగినా తగ్గినా మనము దానికి అమెండ్ చేసుకోవాలి. మనము అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాం. సెకండ్ సిచ్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్ ఉన్నాడు, ఆ ఎంప్లాయర్ ప్లేస్ లో ఇంకో అతను వచ్చాడు, సమ్ ఎక్స్ వై జెడ్ ఉన్నాడు,
0: అంటే నెంబర్ సేమ్ గానీ మనిషి మారారు.
1: మనిషి మారారు, ఎస్. అది ఇంకో వే ఆఫ్ అమెండ్మెంట్ అన్నమాట. అండ్ మూడోది ఏంటంటే ఉద్యోగులు ఎక్కువ పెరిగారు, మీకు ఉన్న ప్రిమైసెస్ సరిపోవట్లేదు, ఇంకో ప్రిమైసెస్ మార్చారు, సో అడ్రస్ మారుతుంది. అడ్రస్ మారినప్పుడు మూడే చోట్ల, ఒకటి హెడ్ కౌంట్ పెరిగినా తగ్గినా అప్పుడు, తర్వాత ఎంప్లాయర్

0: నేమ్ చేంజ్ అయినప్పుడు థర్డ్ అడ్రస్ ఆఫ్ ద ఎంప్లాయీ.
1: అయితే ఈ మూడు కాకుండా ఉదాహరణకి నేచర్ ఆఫ్ వర్క్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది ఏదైనా పెట్టుకున్నాను, ఏదైనా పిండి మరో లేదా ఈ మధ్య బ్యాటర్ లాంటివి అమ్ముతా ఉన్నారు, ఆ సేల్స్ ప్రాసెసింగ్ పెట్టుకున్న నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మడానికి కుదిరింది, అంటే మేబీ డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ వల్ల కావచ్చు, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతోందని ఇప్పుడు నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మదలుచుకున్నాను. నేచర్ ఆఫ్ వర్క్ ఆర్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ మారినప్పుడు అమెండ్మెంట్ అవసరం ఉంటుందా? దానికి ఏమైనా అనుమతులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
0: దానికి ఏమీ ఉండదండి, ఎందుకంటే మీది కంపెనీ అలాగే ఉంది, ఎంప్లాయర్ అలాగే ఉన్నారు, అమెండ్మెంట్స్ కు వెళ్లేది ఈ మూడు మార్పులు ఉన్నప్పుడే.
1: అయితే మీరు అన్నట్టు మార్పులు ఏం లేకపోతే అమెండ్మెంట్ అవసరం లేదు. అలాగే మరి రెన్యువల్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించాల్సి ఉంటుంది?
0: ఇది మనము రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గురించి చెప్పినప్పుడు లైక్ మనం ఇట్ గోస్ బై క్యాలెండర్ ఇయర్ అండి. మీరు మే 3rd చేయించవచ్చు రిజిస్ట్రేషన్, లేకపోతే 23rd August చేయించవచ్చు, లేకపోతే 18th November చేయించవచ్చు. ఎప్పుడైనా దాని వ్యాలిడిటీ 31st December ఆ ఏడాది వరకే ఉంటుంది. వచ్చే సంవత్సరానికి మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోండి.
1: మీరు అన్నట్టు నాకు అమెండ్మెంట్ ఏం అవసరం లేదు, ఎలాంటి మార్పులు ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం రెన్యువల్ మాత్రం చేయించుకోవాల్సిందే,
0: తప్పనిసరి.
1: ఏదైనా పరిస్థితుల్లో రెన్యువల్ మిస్ అయితే పెనాల్టీస్ ఏ రకంగా ఉంటాయి?
0: ఇప్పుడు రెన్యువల్ అన్నది 1st November నుంచి 30th November దాకా అప్లికేషన్ ఓపెన్ గా ఉంటాయండి. అప్పుడు మీరు రెన్యువల్ కి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు రెన్యువల్ ఇమీడియట్ ఆటో రెన్యువల్ అది. ఒకవేళ మీరు రెన్యువల్ చేసుకోలేకపోతే ఆ టైంలో 1st December నుంచి 31st December దాకా మీకు 25% పెనాలిటీ పడుతుంది. అదే 1st January నుంచి తర్వాత ఎప్పుడు చేసుకున్నా 50% పెనాలిటీ పడుతుంది.
1: సో ఎంప్లాయర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ పొందుతారో వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా టైం టు టైం రెన్యువల్ చేయించుకోవాలి, చేంజెస్ ఏమైనా ఉంటే అమెండ్మెంట్స్ కి వెళ్ళాలి
0: తప్పనిసరిగా.
1: వీటితో పాటు ఎవరైతే ఎంప్లాయర్ తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారు వారి ఉద్యోగుల పట్ల, వారికి ఇవ్వాల్సిన జీత భత్యాల పట్ల, మినిమం వేజెస్ కావచ్చు, వారి పని సమయం కావచ్చు, వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఎలాంటి విధి విధానాలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందంటారు?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వాళ్ళు నోటీస్ బోర్డులో కొన్ని ఐటమ్స్ డిస్ప్లే చేయాలి. అవి ఏంటంటే మినిమం వేజెస్, తర్వాత అన్ని చట్టాల యొక్క అబ్స్ట్రాక్ట్స్, లోకల్ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్, రెండు రకాలుగా డిస్ప్లే చేయాలి. తర్వాత వాళ్ళ పని వేళలు, అలాగే ఈ మన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, తర్వాత ఎవరైతే ఈ సర్టిఫికెట్ ఇచ్చారో ఆ అధికారి పేరు, వాళ్ళ సెలవు దినాలు, లిస్ట్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్, ఇవి కాకుండా వాళ్ళ గ్రాట్యుటీ అవి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు అన్నది, ఇవన్నీ మనము వాళ్ళ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. తర్వాత మినిమం వేజెస్ వచ్చేటప్పటికి ప్రతి 6 నెలలకి ఒకసారి గవర్నమెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రైస్ ఇండెక్స్ బేస్ మీద VDA వేరియబుల్ డిఎన్ఎస్ ఎలవెన్స్ ని రివైజ్ చేస్తూ
1: ఉంటారు. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకుని
0: రివైజ్ చేస్తూ ఉంటారు అది ఎవ్రీ 6 నెలలకి, April 1st to 30th of September దాకా ఒకటి ఉంటుంది. 1st October నుంచి మళ్ళీ రివైజ్ చేస్తారు. ఆ రివైజ్ చేసిన వెంటనే వీళ్ళు ఎంప్లాయర్ కూడా ఇమీడియట్ గా చూసుకోవాలి, వెంటనే అతను వాళ్ళ ఉద్యోగులది జీతపత్యాలు కూడా జాగ్రత్తగా ఆయన కనీస వేతనాలు ఇస్తున్నారో లేదో చూసుకోవాలి, అది మీట్ అయ్యేటట్టు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. వర్కింగ్ అవర్స్ జనరల్ గా మనకి ఇదివరకు 2024 దాకా కూడా 8 గంటలు ఉంటాయి పనివేళలు, ఎవరైనా ఉద్యోగి 8 గంటలు పనిచేయాలి. కాకపోతే ఈ మధ్యన కొత్తగా ఈ ITIES వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కంపెనీస్ ఏంటంటే ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్, వెస్టర్నైజ్ ఇది ఉండడం వల్ల వాళ్ళు 5 రోజులు మాత్రమే పనిచేస్తారు వారానికి. సో వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఎగ్జెంప్షన్ వచ్చింది, 8 నుంచి 10 గంటల దాకా పని చేయొచ్చు వాళ్ళు. అది ఆ వెసులుబాటు ప్రభుత్వం కార్మిక శాఖ కల్పించింది.
1: ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు కలిగించాల్సి ఉంటుంది? ముఖ్యంగా మెటర్నిటీ విషయానికి వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ తరఫున షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది?
0: విమెన్ ఎంప్లాయీస్ కి మీరు అన్నట్టు గర్భం దాల్చినప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ కల్పించాలండి.

0: అంతకుముందు 13 వారాలు సెలవు ఇచ్చేవారు, ఇప్పుడు 26 వారాలు సెలవు తీసుకుంటున్నారు. ఎక్స్ట్రీమ్ కేసెస్ లో వాళ్ళకి ఇంకా ఏమన్నా అవసరం ఉండి డెలివరీ టైంలో ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే మటుకు వాళ్ళకు ఇంకో నెల సెలవు పెంచుకోవచ్చు. బేబీకి 15 నెలలు వచ్చేదాకా వాళ్ళు ఒక క్రష్ ఫెసిలిటీ వాళ్ళ ప్రిమిసెస్ లో పెట్టుకోవచ్చు. వాళ్ళ ప్రిమిసెస్ లో లేని పక్షంలో వాళ్ళు 500 మీటర్ల రేడియస్ లో వాళ్ళు ఎక్కడైనా క్రష్ తీసుకుంటే ఎంప్లాయర్ వాళ్ళకి పే చేయాలండి. అదే కాకుండా ఇప్పుడు కొంతమంది మహిళలు కొంచెం లేట్ గా పనిచేస్తున్నారు. ఇదివరకు అయితే 8:30 తర్వాత పనిచేయడానికి పర్మిషన్ లేదు, కానీ రీసెంట్ గా 24 లో 23 లోనో ఏం చేశారంటే విమెన్ వర్క్ చేయొచ్చు లేట్ అవర్స్ లో, కానీ వాళ్ళకి సెక్యూరిటీ ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేయాలని ఖచ్చితంగా చెప్పారు.
1: సో మీరు చట్టం ప్రకారం విమెన్ ఎంప్లాయీస్ లేట్ అవర్స్ వరకు పనిచేయాల్సి వస్తే అది ఎంప్లాయర్ బాధ్యత.
0: సరిగ్గా చెప్పారు, అది కరెక్ట్, ఎంప్లాయర్ బాధ్యత.
1: ఒక ప్లాన్ తో వ్యాపారం చేద్దామని పెట్టుకున్న నేను, అది వ్యాపారం సరిగ్గా వృద్ధి చెందక కావచ్చు, లాభసాటిగా లేదని కావచ్చు, నేను క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ క్లోజర్ ఇంటిమేషన్ ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది, దాని తాలూకు ప్రొసీజర్ ఏంటి, ఎంత సమయంలో నేను క్లోజ్ చేయొచ్చు?
0: మీరు క్లోజ్ చేద్దామని అనుకున్న వెంటనే వాళ్ళకి క్లోజర్ నోటీస్ పంపించండి. అంటే మీరు ఇంకా ఏమి కార్యకలాపాలు అక్కడ చేయట్లేదు అని కార్మిక శాఖకి మీరు ఒక నోటీస్ పంపిస్తున్నారు. వాళ్ళు అది పరీక్షించి మీరు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుని అది మీ దగ్గర భద్రపరచుకున్నచో ఏమన్నా తర్వాత ఏమన్నా నోటీసులు వచ్చినా ఏవచ్చినా మీరు సేఫ్ గా ఉంటారు.
1: షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గవర్నమెంట్ ఇచ్చే ఫెస్టివల్ డేస్ కాకుండా ఏమేం పరిస్థితుల్లో ఎలాంటి హాలిడేస్ తీసుకునే హక్కు ఉద్యోగులకు ఉంది?
0: ఉద్యోగులు 240 రోజులు ఒక సంవత్సరంలో పనిచేసినప్పుడు వాళ్లకు 15 రోజులు ఎర్న్ లీవ్ అంటారండి. అది వాళ్ళకి ఆ లీవ్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఆ సంస్థ యాజమాన్యం పే చేస్తుంది. అలాగే 12 రోజులు క్యాజువల్ లీవ్ ఉంటుంది, 12 రోజులు సిక్ లీవ్ ఉంటుంది. ఇవి 39 రోజులు వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన సెలవులు. అది కాకుండా నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్కి వస్తే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆయన ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎప్పుడంటే నవంబర్ ఆఖరి వారంలో కానీ డిసెంబర్ 1-2 వారాల్లో కానీ, దాన్ని బట్టి ఆయన లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో 9 హాలిడేస్ ఇస్తారు. 5 మాత్రం మ్యాండిటరీ, తప్పనిసరిగా పాటించాల్సినవి. అవి ఏంటంటే 15 ఆగస్ట్, 26 జనవరి, 2 అక్టోబర్, అది కాకుండా మేడే కార్మికుల దినం, తర్వాత తెలంగాణ ఫార్మేషన్ డే 2 జూన్. ఇవి కాకుండా మిగతా 4 ఆ ఎంప్లాయర్ అతని పరిస్థితిని బట్టి లైక్ ఒకదానికి ఒకటి మార్చుకోవచ్చు, మార్చుకుని అతనికి సౌకర్యంగా ఉన్నవి ఇచ్చుకోవచ్చు.
1: బాగుంది ప్రవీణ గారు. చివరగా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, ఏమేమి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు?
0: ఎప్పుడైనా మీరు సంస్థ కానీ షాప్ కానీ తీసుకున్నప్పుడు లైక్ ఏదో కొంచెము ఓవర్ టైంలు చేయించేద్దాము వాళ్ళతోటి, ఉద్యోగులతోటి పర్వాలేదు కాస్త ఎక్కువ 1 గంటే కదా, ఇలాంటివి అసలు చేయొద్దండి. తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు. అలాగే రిజిస్టర్స్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీకే మంచిది, అది ఇన్స్పెక్షన్స్ వచ్చి అప్పుడు కంగారు పడి ఇది చేసేది ఏమీ లేదు. యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, లెట్ అస్ సేవ్ ద వర్క్ ప్లేస్.
1: బాగుందండి, యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, సురక్షితంగా ఉండండి అని చెప్తున్నారు ప్రవీణ జయరామ్ గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇది మన చట్టం తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ గురించి శ్రీమతి ప్రవీణ జయరామ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీకారి వెద్దగోపి శెట్టి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్

0: రిమ్యూనరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:30. పాటతో ప్రయాణం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా చిత్రం సినిమా నుండి రవివర్మ కౌసల్య గానం చేసిన పాట కులశేఖర్ గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: సుప్రభాత.

0: indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: పాటతో ప్రయాణం వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట చూడాలనే ఉంది చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత గానం చేశారు. వేటూరి గీతానికి మణిశర్మ సంగీతం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: పాటతో ప్రయాణం వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో కిడ్నీ ఫెయిలర్ అంటే ఏంటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 2324085852, మరొక నంబర్ 2324085853, మరొక నంబర్ 2955092 నంబర్లకు కాల్ చేసి మీకున్న సందేహాలను డాక్టర్ గారిని అడిగినట్లయితే నేరుగా మీకు సమాధానాలు ఇస్తారు. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై హలో డాక్టర్ కార్యక్రమంలో పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్న పాట టక్కరి దొంగ చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న గానం చేశారు. కులశేఖర్ గీతానికి మణిశర్మ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: పాటతో ప్రయాణంలో మీరు వింటున్న ఆ పాట హరిహరన్ సాధన సర్గం గానం చేశారు మృగరాజు చిత్రంలోనిది. వేటూరి గీతం, మణిశర్మ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పాటతో ప్రయాణం కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట హరిహరన్ కవితాకృష్ణమూర్తి పాడిన పాట, చిత్రం నరసింహనాయుడు, భువనచంద్ర గీతానికి మణిశర్మ సంగీతం. ఈ పాట తర్వాత వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం రెండు భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను, వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గ్, ఉత్తరప్రదేశ్లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ ఉన్నాయి. ఆదాయ వనరుల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట వైఫల్యాలు, అవినీతి, వ్యవసాయ

క్షోభంపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణను దివాలా తీసిన రాష్టంగా అనడాన్ని ఖండించిన ఆయన, ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. పశ్చిమాసియా సంక్షోభంలోనూ ప్రధాని మోదీ ప్రజలపై ఇంధన ధరల భారం పడకుండా చూశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. పరిస్థితులు చక్కబడ్డంతో డీజిల్ సరఫరాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 183 తగ్గించి వ్యాపారులకు ఊరటనిచ్చినందుకు ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బీజేపీని తక్కువ అంచనా వేయొద్దని, గతంలో ఇంతకంటే శక్తివంతమైన నాయకులను పెద్ద ప్రభుత్వాలనే తమ పార్టీ ఓడించిందని హెచ్చరించారు. బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ తెలంగాణలో జరుగుతున్న ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లను బహిర్గతం చేయడంతో పాటు మూసీ ప్రాజెక్టు నిధులను ఢిల్లీకి మళ్లిస్తున్నారన్న వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనానికి గురవుతున్నారని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. భారతదేశ అత్యంత కీలకమైన పరోక్ష పన్ను సంస్కరణల్లో ఒకటైన వస్తుసేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చి 9 పూర్తయిన సందర్భంగా నేడు హైదరాబాద్లో 9 జీఎస్టీ దినోత్సవం 2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, 2017 జూలై 1 ప్రారంభమైన జీఎస్టీ దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను పూర్తిగా మార్చివేసిన ఒక మైలురాయి లాంటి సంస్కరణ అని అభివర్ణించారు. మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్ను ఎన్బీఈఎంఎస్ విడుదల చేసింది. 30 ఈ పరీక్ష నిర్వహించనుండగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు జూలై 21 వరకు రిజిస్టేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:05. ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే వింతలు విశేషాల సమాహారం మస్తీ మజాకి స్వాగతం. కొన్ని వీడియోలు కావాలని తీస్తారా లేదా నిజంగానే జరుగుతాయా అన్నట్టు ఉంటాయి. ఆ వీడియోస్ చూస్తుంటేనే మనకు తెలియకుండా ఏదో అనటం తిట్టడం చేసేస్తూ ఉంటాం. దీన్నే అసంకల్పిత ప్రతికార చర్య అంటారు. ఇదే ఇంకా బెటర్గా చెప్పాలంటే సామెతను వాడాల్సిందే. సుఖం వస్తే మొహం కడగరంట అనేది చాలామంది చెప్పే సామెత. మరి దీని గురించి తెలుసుకుందాం మస్తీ మజాలో.

మీరు విన్న ఆ పాట బొబ్బిలి రాజా చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. ఆ పాటని సిరివెన్నెల గీతానికి ఇళయరాజా సంగీతం. మస్తీ మజా వింటున్నారు. ఉత్తరప్రదేశ్ లో సోన్భద్ర జిల్లా రేణుకూట్ లో ఒక సంఘటన జరిగింది. దాని గురించి వింటే మీరంతా కూడా ఆశ్చర్యపోవాల్సిందే. అదేంటంటే, రోడ్డు మీద ఐస్ క్రీం బండి వెళ్తున్నప్పుడు ఒక అతను కొనుక్కుందామని పిలిచాడంట. వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్ అవడం వల్ల, ఫస్ట్ ఫ్లోర్కి రోడ్డుకి తక్కువ హైట్ ఉండటం వల్ల ఆ ఐస్ క్రీం అమ్మే వ్యక్తిని అక్కడికి రమ్మని పిలిచి ఐస్ క్రీం తీసుకోవడానికి కొంచెం వంగి తీసుకోవడానికి ట్రై చేశాడట. మరి ఆ తీసుకునే క్రమంలో కంట్రోల్ తప్పి కింద పడిపోయాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మరి ఆ తర్వాత ఇక మనవాళ్ళు ఊరుకుంటారా? సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తూ మరి నెటిజన్స్ అయితే ఫన్నీగా రకరకాల కామెంట్స్ని పెట్టేస్తున్నారు. కొందరైతే మళ్ళీ పుడతామా ఏటి అని కొత్తగా ట్రై చేసినట్టు పెద్దిలో డైలాగ్ని కామెంట్గా పెట్టేస్తున్నారు.

0: మీరు విన్న ఆ పాట చిన్నబ్బాయి చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత గానం చేశారు. ఆ పాటని సిరివెన్నెల గీతానికి ఇళయరాజా సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి

0: ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
3: మస్తి మజా వింటున్నారు. ఒక్కొక్కసారి కొన్ని ప్రదేశాల్లో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకా గవర్నమెంట్ చేత పనులు చేయించుకోవాలి అనుకునే వ్యక్తులు కావచ్చు, ఎవరికి తగ్గ ఆలోచనలతో వారు రకరకాలుగా నిరసనను తెలియజేస్తూ ఉంటారు. ఇలా విభిన్నంగా నిరసనను తెలియజేశాడు ఒక రైతు. మరి ఆ విశేషాలేంటో చెప్పుకుందాం మస్తీ మజాలో.

0: మస్తి మజా వింటున్నారు శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిలర్ అంటే ఏంటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు హైదరాబాద్ కోడ్ 040 జత చేసి 2324085852, మరొక నంబర్ 2324085853, మరొక నంబర్ 2955092 ఈ నెంబర్లకు కాల్ చేసి మీకున్న సందేహాలని డాక్టర్ గారిని అడిగితే నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై తప్పకుండా వినండి. గమనిక విన్నారు.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

మస్తీ మజా వింటున్నారు. అసలు విషయం ఏంటంటే, మహారాష్ట్రలోని చంద్రపూర్లో వ్యవసాయ రుణాల మాఫీ కోసం డిమాండ్ చేస్తూ ఏకంగా ఒక రైతు దేనిమీదొచ్చాడో తెలుసా? వ్యవసాయానికి తనతో పాటు సాయంగా ఉండే ఎద్దు మీద. ఎస్, ఎద్దు మీద కూర్చుని తహసీల్దార్ ఆఫీస్కి వెళ్లాడంట. ఎన్నిసార్లు తిరిగినా అధికారులు స్పందించకపోవటంతో నిరాశ చెందిన రైతు ఇలా తన ఆవేదనను తెలియజేశాడు. ఇది చూసిన నెటిజన్స్ వాట్ ఎన్ ఐడియా ఫార్మర్జీ అని, సహనానికి పరీక్ష పెడితే మరి ఇలాగే ఉంటుంది అని రకరకాల కామెంట్స్ అయితే పెట్టేస్తున్నారు.

మీరింతవరకు మస్తీ మజా విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 8:30. ఏకచిత్ర గానంలో ఇప్పుడు వింటారు ఉప్పెన చిత్రం నుండి పాటలు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏకచిత్ర గానంలో 2021 విడుదలైన ఉప్పెన చిత్రం నుండి పాటలు వింటున్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. 2021 సంవత్సరంలో సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రిలీజ్ అయిన సినిమానే ఉప్పెన. కరోనా టైంలో విడుదలై జనాలు థియేటర్స్ కి రాని రోజుల్లో కూడా మరి ఈ సినిమా హిట్ టాక్ ని తెచ్చుకోవడమే కాదు అవార్డును కూడా దక్కించుకుంది.

ఏక చిత్రగానంలో 2021లో విడుదలైన ఉప్పిన చిత్రం నుండి పాటలను వింటున్నారు. డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సానా బుచ్చిబాబు మొదటిసారి డైరెక్ట్ చేసిన మూవీనే ఉప్పిన. మొదటి సినిమాకే తన ప్రతిభని నిరూపించుకున్నారు. పెద్ద సినిమాను కూడా డైరెక్ట్ చేసింది ఈయనే. చేసిన 2 సినిమాలు కూడా మెగా వారసులతో చేయటం ఒక ఎత్తైతే, 2 సినిమాలు కూడా పెద్ద ప్రొడ్యూసర్స్తో చేయటం అనేది మరొక విశేషం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: ఏకచిత్రగానం వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. 2021లో విడుదలైన ఉప్పెన చిత్రం నుండి పాటలు వింటున్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ ఉప్పెన సినిమా డైరెక్టర్కే మొదటి సినిమా కాదు, హీరో హీరోయిన్స్ కూడా మొదటి సినిమానే. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడైన పంజాబ్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఈ ముగ్గురు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.

0: 2021లో విడుదలైన ఉప్పెన చిత్రం నుండి పాటలు వింటున్నారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించిన ఉప్పెన చిత్రం నుండి పాటలు వింటున్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా అవార్డు కూడా దక్కించుకుంది అని చెప్పాను కదా, అదేంటంటే 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో ఈ సినిమా జాతీయ ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డును దక్కించుకుంది. అంతేకాదు యూత్ ను కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంది.

ఏకచిత్ర గానంలో ఉప్పెన చిత్ర నుండి పాటలు వింటున్నారు. ఈ సినిమాకి ఇంకొక విశేషం ఏంటంటే సైమా అవార్డును కూడా దక్కించుకుంది. ఈ సినిమాలో తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రనటుడు విజయ్ సేతుపతి హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్లో మనసులేని తండ్రిగా విలనిజం పండించారు. పరువుకి ప్రాణమిచ్చే గొప్పోళ్ల కుటుంబంలో పుట్టిన బేబమ్మ మత్స్యకర కుటుంబంలో పుట్టిన ఆశీని ప్రేమిస్తుంది. ఈ ప్రేమ కథ చుట్టూ తిరిగే సబ్జెక్టుతో లవ్ యాక్షన్ కలగలిసిన కథతో చివరికి జంట ఒక్కటయ్యే విధంగా మరి తెరకెక్కించిన విధానం అద్భుతం.

0: మీరింతవరకు ఏకచిత్రగానంలో 2021లో విడుదలైన ఉప్పెన చిత్రం నుండి పాటల్ని విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం సరిగ్గా 9 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు సినీ గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట లై చిత్రంలోనిది. రాహుల్ సిప్లగుంజ్, రమ్య బెహ్రా గానం చేశారు ఈ పాటని. కాసర్ల శ్యామ్ గీతానికి మణిశర్మ సంగీతం.

సినీంగీతాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో కిడ్నీ ఫెయిలర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లో హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 2324085523, మరొక నెంబర్ 2324085853, మరొక నెంబర్ 2955092 నెంబర్లకు కాల్ చేసి మీకున్న సందేహాలని డాక్టర్ గారిని అడిగినట్టయితే నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై గమనికి విన్నారు. సినీ గీతాల్లో చివరిగా వినబోతున్నటువంటి పాట ఎంసీఏ చిత్రంలోనిది. సాగర్, ప్రియా, హిమేష్ గానం చేశారు. శ్రీమణి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 9:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. 9:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమలో నేను మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఇప్పుడైతే ఉర్దూలో వార్తలు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం సరిగ్గా 10 గంటలు. కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురం వింటారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

నమస్కారం. ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చే అలనాటి సినీ గీతాల శ్రవణానంద సమయాన శ్రోతలందరికీ మీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. 1950వ దశకానికి ముందు అప్పటి తెలుగు పాటల్లో రంగస్థల పద్యాలే సినీ పాటకి ప్రేరణగా నిలిచేవి. ఆ ప్రేరణలో ఎందరో ప్రసిద్ధ కళాకారులు చరితార్థులయ్యారు. పద్యం భావం హృదయాన్ని హత్తుకొని నటనతో అజరామరత్వాన్ని సాధించి వీటన్నింటినీ రంగస్థలంపై ప్రదర్శించి అలనాటి నటీనటుల్ని తారాగణం చేసుకుని 1938లో నిర్మించిన చిత్రం చిత్ర నళినీయం. చిత్ర నళినీయం చిత్రంలో శ్రీరంజని మాధవపెద్ది పాడిన పాట, దువ్వూరి రామిరెడ్డి రచన, హెచ్ఆర్ పద్మనాభ

0: శాస్త్రీయ సంగీతం.
1: హృదయేశ్వరా, నీ కొరకు ఎంతకాలము పరితపించుకుని కన్నీళ్లకే తడిసిన నా తలగడను ప్రశ్నించు. నీ తూర్పుచే వాడిన పువ్వు

0: రాజకుమారి.
1: ఇందిరా, ఈ బొమ్మకు ప్రాణము వచ్చినదే. ఇందిరా, ఇందిరా.
0: లలనామణి, నేను ప్రతిమను కాను.
1: మరి ఎవరు?
0: దేవదూతను.
1: ఇక్కడ ఉండిన బొమ్మ ఏది?
0: వెనుకనున్నది.
1: ఈ బొమ్మకును మీకును రూపభేదమేమీ కాన్పించలేదు. మీరెవ్వరు? నిష్కవముగా దేవదూతవేనా లేక ఇటగేశ్వరులా?
0: ఆ నిర్భాగ్యుడను నేనే.
1: ఇందిరా, ఇందిరా.
0: వలదు, ఒక రహస్యము మాట్లాడవలయ.
1: నిన్నేళ దేవతలు పొంచిరి.
0: నీ రూపలావణ్య సౌశీల్యములు జగద్విదితములగుట వలన ఇంద్రాగ్నియమువరుణులు నిన్ను వరించుటకు స్వయముగు వచ్చి ఉన్నారు. తమలో ఒకరిని వరింపవలయునని నా ముఖమున ప్రార్థించుతున్నారు.
1: ఇదేమి దిక్పాలకులకు మానవకాంత వరణార్హమగునా?
0: నాబోటి మానవుని వరించుట కన్నా సర్వశక్తి సంపన్నులకు దిక్పాలకులను వరించటం మేలు గదా.
1: మీరు నిషధేశ్వరులు కారు. నన్ను మోసగించుటకు నా హృదయేశ్వరుని రూపముతో వచ్చిన దిక్పాలుడవు. కాకున్నా నా సర్వస్వము, నా దైవము, నా ప్రాణేశ్వరుడు ఇచ్చి నైత్యమున కొడిగట్టునా.
0: ఇచ్చి కఠోర హృదయుడు నలుడు కాకున్నా మరి ఎవరుగనుండును. ఏమి ప్రత్యుత్తరము?
1: దిక్కతులు పూజ్యులు, పితృసములు, వారికి నా వందన శతము.
2: అలనాటి గీత రచయితలు ఎందరెందరో తమ పదబంధాల్ని పాట పల్లవులుగా చరణాలుగా మలచి పది కాలాల పాటు పాట పదిలంగా మన నాలుకలపై నర్తించేలా అందించారు. చంద్రయానం రోజుకో తారవద్దకు చంద్రుని ప్రయాణం, తారకల మధ్య ఉయ్యల సయ్యాటలే కాకుండా మేలిముసుగుగా మబ్బుల్ని కప్పుకుని దోబూసలాటాడే చందమ్మామపై ఓ చక్కని పాట. మాంగళ్యబలం చిత్రంలో ఘంటసాల పి సుశీల, శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ రచన, సంగీతం మాస్టర్ వేణు.

లలిత సంగీతానికి శాస్త్రీయ సొబగులు సమకూర్చి అటు హిందుస్థానీ ఇటు కర్ణాటక సంగీత బాణీలను తనివిగా చేసుకున్నారు పెండ్యాళ్ల నాగేశ్వరరావు గారు. వారి బాణీలో భీంపలాస్ రాగం తలిపించే ఈ పాట వినండి. వాగ్దానం చిత్రంలో ఘంటసాల పీసుశీల, దాశరథి రచన పెండ్యాళ సంగీతం.

రసాత్మక వాక్యం కావ్యమైనట్టుగానే నవరసాలు సినీరసాల్లో కలిసిపోయి చిరస్మరణీయంగా మనకు కనబడుతూ ఉంటాయి. వాటిలో శృంగార, హాస్య, కరుణ, అద్భుత, శాంతి, ఈ రసాలతో పాటు భక్తిభావనలో దేశభక్తి, దైవభక్తి సమంగా తుణికిసలాడతాయి. అలాగే కావ్యాలకే కాదు సినీ గేయాలకు రసం చాలా ముఖ్యం. జరిగిన గతాన్ని జాలిగా పలుకుతూ, బాధని తీరని శాపాన్ని కరుణగా పలుకుతూ, ఓర్వని సమాజాన్ని, అపనిందల పరదాల్ని, మనోవేదనల్ని, లోకాల్ని అన్నింటినీ కరుణరసంలో పలికించే పాట. డాక్టర్ చక్రవర్తి చిత్రంలో ఘంటసాల పాడారు. గీతరచన ఆత్రేయ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

పంచమస్వర సల్లాపాలలో కోయిలగానం, అగ్నిపత్రాల నిట్టూర్పుల వేదనల వేసవి, జలధరింపుల పలకరింపుల వర్షాతి హర్షం, శరత్ చంద్రికల తేలియాడే తెల్లని మబ్బులు, జలతారు వెండి వెన్నెల సోయుగం, నర్తన కీర్తన కలిసి కలగా పులగంగా అమృత వర్షిణిగా మనపై వర్షిస్తే ఈ పాటవుతుంది. ఆనందభైరవి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, వేటూరి సుందరరామ్మూర్తి రచన, రమేష్ నాయుడు సంగీతం.

యోగి వేమనల వ్రాకిచ్చిన బ్రహ్మంగారిలా సెలవిచ్చిన విశ్వన చెప్పిందే వేదమని ఆ శక్తికి ప్రపంచం దద్దరిల్లింది కనుక మహిళాలోకం మీద గుండమ్మ కథ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట పింగళి రచన ఘంటసాల సంగీతం.

బ్రతుకు ఒక సమరం. గెలిచిన సుఖం, ఓడిన దుఃఖం, వీటితో పాటు అరిషడ్ వర్గాలుగా ఆవరించిన చీకటి. ఆదరణ కనుమరుగై మనుష్యులు దూరమైనా ధర్మం మాత్రం మిగులుతుందని, అదే విజయ పథాన్ని చూపిస్తుందని అంటున్న పాట. గుడిగంటల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, గీతరచన అనిశెట్టి, సంగీతం ఘంటసాల.

కళ్ళు మనసు వాకిళ్ళు అనుకుంటే అవే వాలుకళ్ళు మాత్రం తెరిచిన మనసు వాకిళ్ళు. కులుకు హొయ్యలు రంగరించి అడుగులేస్తూ అలా వెళ్ళిపోతే ఎలా? కాస్త ఆగచ్చు కదా అంటూ కొద్దిగా ఆహా బానే గట్టిగా ఆట పట్టిస్తున్న ప్రణయ గీతిక. ఇల్లరికిన్ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, కొసరాజు రచన, టి. చలపతిరావు సంగీతం.

దివిని ముండాల్సిన వెన్నెల భువికి తాకి పూల వెల్లువ అలలై కురిసి ప్రకృతి పంచమస్వరాలాపనలో కన్నుల కాంతుల వెలుగులలో వాణీవీణానాదంలా కదలి వస్తున్న అద్భుత సౌందర్యాన్ని ఎవరు అని ప్రశ్నిస్తున్న పాటిది. పునర్జన్మ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, శ్రీరంగం శ్రీనివాసరావు రచన, టి జలపతిరావు సంగీతం.

సినీ వినీల ఆకాశంలో గాయనీ గాయకులు తమ గళ మధురిమతో వీణలు విందు చేస్తూ తరతరాలకు శ్రవణానందకారకులుగా వినుతికెక్కారు. కావ్యాలకే కాదు సినీ గేయాలకు రసం చాలా ముఖ్యం. జరిగిన గతాన్ని జాలిగా పలుకుతూ, బాధని తీరని శాపాన్ని కరుణగా పలుకుతూ, ఓర్వని సమాజాన్ని, అపనిందల పరదాల్ని, మనోవేదనల్ని, లోకాల్ని, అన్నింటినీ కరుణరసంలో పలికించే పాట. డాక్టర్ చక్రవర్తి చిత్రంలో ఘంటసాల పాడారు. గీతరచన ఆత్రేయ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

పరిమళం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది, చెలిమి కూడా ఆహ్లాదాన్ని పంచుతుంది, అలాగే అందనిది ఆహ్లాదాన్ని విరహాన్ని కూడా ఇస్తుంది. అందుకే నెత్తావి పరిమళాన్ని మోసుకొచ్చే గాలి తరగలపై పాట రాస్తే ఎలా ఉంటుంది? బావా మరదళ్ళు చిత్రంలో ఎస్ జానకి, ఆరుద్ర రచన, పెంజాల సంగీతం.

మనిషికి మరణం ఉంటుంది, మరి మనసుకు? అది మరొక మనసుతో కలిస్తే జన్మజన్మల బంధం అవుతుంది. అనుభూతులు ప్రకృతితో కలిస్తే మరణం, మరి మనసులో కలిస్తే స్వప్నం. మరి కళ కావాలంటే కునుకు కావాలి, కునుకు కావాలంటే ఈ పాట కావాలి. మూగ మనసుల చిత్రంలో ఘంటసాల, ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్లీ మీకు నేను వినపడే వరకు మీ నుంచి సెలవు కొడుతూ మీ చంద్రశేఖర్ మల్లాది నమస్కారం.
1: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:58. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 5:55 వందే మాతరం. 6:05 అర్చనలో క్షేత్రదర్శిని సమాచారంతో కూడిన భక్తి గీతాలు వినవచ్చు. 7:15 ఇది మన చట్టం, భూగర్భ జల వనరుల సంరక్షణ. ఈ అంశం గురించి తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ల జ్యోతికుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త.

శ్రీయశ్రమేష్ంకసారి 7 గంటల 30 నిమిషాలకు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటారు. 8 గంటల 15 నిమిషాలకు శ్రోతలు వాట్సాప్ ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని ప్రసారమవుతుంది. 10 గంటలకు ఎవర్ గ్రీన్ హిట్స్. రేపు ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి. రేపు గురువారం కాబట్టి సింగర్ స్పెషల్. 12 గంటలకు చైతన్య స్ఫూర్తి, 1 గంట 20 నిమిషాలకు షో టైం, 2 గంటల 15 నిమిషాలకు హలో డాక్టర్ కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 5 గంటలకు ఛాయ్తో హాయ్ కబుర్లు, 6 గంటల 20 నిమిషాలకు లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటారు. 6 గంటల 40 నిమిషాలకు వెన్నెల ప్రాయచిత కార్యక్రమం, 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబ నిర్మాణం కోసం యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. 7 గంటల 30 నిమిషాలకు పాటతో ప్రయాణం, 8 గంటలకు మస్తి మజా, రాత్రి 10 గంటలకు ఎప్పటిలాగే మధురిమ. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:20 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.